ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శక సంవత్సరం 1948 శ్రావణమాసం 16 రోజు క్రీస్తు శకం 2026 సంవత్సరం ఆగస్టు 7వ తేదీ శుక్రవారం శ్రోతలందరికీ శుభోదయం.

మీరు వింటున్నారు అర్చన. అష్టైశ్వర్యాలను, ఆరోగ్యాన్ని, స్త్రీలకు ఐదవతనాన్ని ప్రసాదించే విశాఖ కనక మహాలక్ష్మి అమ్మవారు. ఈ ఆలయ చరిత్ర, మహిమలు, విశేషాలేంటో తెలుసుకుందాం ఇవాళ క్షేత్ర దర్శనిలో. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. నేను మీ ఆర్జే ప్రసన్న.

మీరు వింటున్నారు క్షేత్రదర్శిని. విశాఖపట్నంలోని ఆలయాల్లో ప్రముఖమైనది కనకమహాలక్ష్మి ఆలయం. కనకమహాలక్ష్మి విశాఖ పాలకుల ఇలవేలుపు, అంతేకాదు విశాఖ వాసులకే కాదు ఈ చుట్టుపక్కల ప్రాంతాల వారికి గత శతాబ్ద కాలంగా ఆరాధ్య దైవం శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారు.

క్షేత్ర దర్శనంలో మనం మాట్లాడుకుంటున్నాం విశాఖలో వెలిసిన శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి గురించి. అయితే అమ్మవారి విగ్రహం ఇతర దేవాలయాల్లో కాకుండా గోపురం లేని బహిరంగ మండపంలో మనకు దర్శనమిస్తుంది. ఇది అమ్మవారి ప్రత్యేకత. సుమారు 150 ఏళ్ల క్రితం ఈ ప్రాంతం ఒక చిన్న గ్రామంగా విశాఖ రాజుల పాలనలో ఉండేదని, శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారు ఈ ప్రాంతాన్ని పరిపాలించిన విశాఖ రాజుల ఇలవేల్పు అని చరిత్ర ద్వారా తెలుస్తోంది.

క్షేత్ర దర్శనంలో మనం మాట్లాడుకుంటున్నాం విశాఖలో వెలిసిన కనకమహాలక్ష్మి వారి ఆలయం గురించి. అయితే విశాఖ రాజుల కోట బురుజు ఈ పరిసరాల్లో ఉండేదని, అందుచేతని ప్రదేశాన్ని బురుజుపేట అని పేరు వచ్చిందని చారిత్రక ఆధారాలు తెలియజేస్తున్నాయి. ఇంకా ఆశ్చర్యకరంగా ఇక్కడ అమ్మవారికి ఎడమ చేయి సగం వరకే ఉంటుంది. మరో విషయం ఏంటంటే అమ్మవారి పైన గోపురం లాంటిది ఏమీ ఉండదు, కేవలం కొబ్బరి ఆకులతో పందిరాలు ఏర్పాటు చేస్తారు. అంతేకాదు ఇక్కడ భక్తులే స్వయంగా పూజలు కూడా చేసుకోవచ్చు.

మీరు వింటున్నారు క్షేత్రదర్శిని. స్థానిక కథనం ప్రకారం 1912లో శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి విగ్రహం బావి నుంచి తీశారట. అది రహదారి మధ్య ప్రతిష్ఠించారట. అయితే రహదారిని విస్తరించడానికి విగ్రహాన్ని తొలగించి మరోచోట ప్రతిష్ఠించారు. అది జరిగిన 1917లో విశాఖలో ప్లేగు వ్యాధి ప్రబలి అనేక మంది చనిపోయారట. ఇది అమ్మవారి విగ్రహాన్ని తొలగించడం వల్లే జరిగిందని మళ్లీ యథాస్థానానికి చేర్చారు. అప్పటికి వ్యాధి తగ్గుముఖం పట్టడంతో అందరికీ అమ్మవారి మీద గురి ఏర్పడటం, తర్వాత అమ్మవారి మహిమలు కథలుగా విస్తరించడం ద్వారా విశేష ప్రాచుర్యం పొందింది ఈ ఆలయం.

విశాఖల వెలిసిన కనకమహాలక్ష్మి అమ్మవారు విశాఖ నగరం నడిబొడ్డున కొలువై భక్తుల నీరాజనాలతో విలసిల్లుతుంది. భక్తుల పాలిట కల్పవల్లిగా ఆరోగ్యాన్ని శ్రీలకు ఐదవ తలాన్ని ప్రసాదించే దేవతామూర్తిగా కలవబడుతుంది.

అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, MD మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989851052కి లేదా హైదరాబాద్ water.gov.in సంప్రదించండి. మీకు

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ఈరోజు దేశవ్యాప్తంగా చేనేత దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ దినోత్సవాన్ని ప్రజలంతా ఉత్సాహంగా జరుపుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఉడాన్ విజన్ కింద పౌర విమానయాన రంగం వేగంగా విస్తరిస్తోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఒడిశాలోని చాందీపూర్ సమగ్ర క్షిపణి పరీక్షా కేంద్రం నుండి మధ్యంతర శ్రేణి బాలిస్టిక్ క్షిపణి అగ్ని 4ని విజయవంతంగా ప్రయోగించారు. కొరియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంటులో భారత్కు చెందిన తన్వీ శర్మ మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో తోటి క్రీడాకారిణి.

0: రక్షిత రామ్రాజ్తో తలపడతారు. ఈరోజు దేశవ్యాప్తంగా చేనేత దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా రాష్టపతి భవన్లో జరిగే ఒక కార్యక్రమంలో రాష్టపతి ద్రౌపది ముర్ము సంత్ కబీర్ హ్యాండ్లూమ్ అవార్డులు, జాతీయ చేనేత పురస్కారాలు ప్రదానం చేస్తారు. చేనేత కళాకారుల ప్రతిభ, నూతన ఆవిష్కరణలు, చేనేత సంప్రదాయాల పరిరక్షణకు వారు చేస్తున్న కృషికి గుర్తింపుగా మొత్తం 22 అవార్డులు అందజేస్తారు. మన దేశంలో సుమారు 35 లక్షల మందికి పైగా చేనేత కార్మికులు జీవనోపాధి పొందుతున్నారు. వీరిలో 70% పైగా మహిళలే ఉన్నారు. వీరి సంక్షేమం, ఆర్థిక భద్రత లక్ష్యంగా కేంద్రం జాతీయ చేనేత అభివృద్ది కార్యక్రమాన్ని కొనసాగిస్తోంది. చిన్న క్లస్టర్ల అభివృద్దికి నిధులు అందించడంతో పాటు కోట్ల రూపాయల వ్యయంతో పనిషెడ్లు, ఆధునిక మగ్గాలు, ఎలక్ట్రానిక్ జకార్డ్ యంత్రాలను నేత కార్మికులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. దీనివల్ల ఉత్పాదకత పెరగడంతో పాటు రోజువారీ ఆదాయం కూడా మెరుగుపడుతోంది. రుణ సదుపాయం విషయానికొస్తే నేత ముద్రా పథకం కింద తక్కువ వడ్డీ రేటుతో 100 కోట్ల రూపాయల రుణాలు మంజూరవుతున్నాయి. కార్మికుల కుటుంబాలకు బీమా రక్షణ కల్పించేందుకు జీవనజ్యోతి సురక్ష బీమా యోజన అమలు జరుగుతుండగా వారి పిల్లల చదువుల కోసం ప్రతి ఏటా ఉపకార వేతనాలు కూడా అందుతున్నాయి. ముడిసరుకు రవాణా భారాన్ని తగ్గించడానికి నూలుపై ధర రాయితీ ఇస్తుండగా చేనేత ఉత్పత్తులపై పన్ను భారాన్ని కూడా గణనీయంగా తగ్గించారు. అలాగే నేత కార్మికుల ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్లో స్థానం కల్పించేందుకు డిజిటల్ వేదికల ద్వారా ప్రత్యక్ష విక్రయాలకు కొత్త మార్గాలు తెరుచుకుంటున్నాయి. ఈరోజు జాతీయ చేనేత దినోత్సవాన్ని ప్రజలంతా ఉత్సాహంగా జరుపుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. స్వాతంత్ర సంగ్రామంలో భాగంగా 1905 ఆగస్టు 7న స్వదేశీ ఉద్యమం ప్రారంభమైందని, దీనిని పురస్కరించుకుని ఈ రోజున జాతీయ చేనేత దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని మోదీ వీడియో సందేశంలో పేర్కొన్నారు. చేతితో వస్త్రాలు నేసే నేత కార్మికులు, కళాకారుల కుటుంబాలను ఆదుకోవాలని, స్వయం సమృద్ది భారత్ నిర్మాణంలో వీరి పాత్ర కీలకమని అన్నారు. భారతీయులంతా కనీసం ఒక్క చేనేత వస్తువునైనా కొనుగోలు చేసి దానికి సంబంధించిన వీడియోను ప్రపంచవ్యాప్తంగా పంచుకోవడం ద్వారా భారతీయ కళాకారుల ప్రతిభకు గుర్తింపు తీసుకురావాలని మోదీ కోరారు.
1: मैं आज आग्रह करता हूं 7 अगस्त हैंडलूम डे होगा. हमने उत्साह और उमंग के साथ हैंडलूम डे मनाना है. हमारा काम है आत्मनिर्भर भारत बनाने के लिए हमारे इन छोटे छोटे छोटे गरीब परिवारों को भी आर्थिक रूप से समृद्ध करना. आइए हम स्वयं हैंडलूम से कुछ न कुछ खरीदें, उसका एक वीडियो बनाएं और देश और दुनिया में उस वीडियो को प्रचारित करें ताकि हमारे बुनकर भाई बहनों के सामर्थ्य का परिचय दुनिया को भी हो.
0: కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు విజయవాడలో అకాసా ఎయిర్, అలయన్స్ ఎయిర్ సీనియర్ నాయకత్వ బృందాలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఉడాన్ విజన్ కింద పౌర విమానయాన రంగం వేగంగా విస్తరిస్తోందని, ప్రతి 45 రోజులకు ఒక కొత్త విమానాశ్రయం అందుబాటులోకి వస్తోందని మంత్రి తెలిపారు. విమానాల సంఖ్యను పెంచడం, కార్యకలాపాలను మెరుగుపరచడం, భద్రతా ప్రమాణాలు పెంచడమే లక్ష్యంగా ఈ సమీక్షలు నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. అలాగే ప్రయాణికుల ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను మరింత బలోపేతం చేసి వారికి మెరుగైన సేవలందించాలని ఈ సందర్భంగా సూచించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఒడిశాలోని చాందీపూర్ సమగ్ర క్షిపణి పరీక్షా కేంద్రం నుండి మధ్యంతర శ్రేణి బాలిస్టిక్ క్షిపణి అగ్ని 4ను విజయవంతంగా ప్రయోగించారు. ఈ ప్రయోగం క్షిపణికి సంబంధించిన అన్ని సాంకేతిక కార్యాచరణ ప్రమాణాలను విజయవంతంగా నిరూపించిందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ ప్రయోగం దేశ వ్యూహాత్మక నిరోధక సామర్థ్యాలను బలోపేతం చేయడంలో మరొక మైలురాయిగా నిలిచిందని పేర్కొంది. ఈ విజయవంతమైన ప్రయోగంపై వ్యూహాత్మక బలగాల కమాండ్ డిఆర్డీఓలను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అభినందించారు. అత్యాధునిక సాంకేతికతలతో దేశ రక్షణకు కట్టుబడి ఉన్నామని ఆయన సామాజిక మాధ్యమాల్లో స్పష్టం చేశారు. జైపూర్లో జరుగుతున్న బ్రిక్స్ ఇండియా 2026 వాణిజ్య పరిశ్రమల మంత్రుల సమావేశంలో భాగంగా కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈజిప్ట్, బ్రెజిల్ మంత్రులతో సమావేశమయ్యారు. ఈజిప్ట్ వాణిజ్య మంత్రి ఖాలెద్ హషెమ్ అలీ మహెర్తో జరిగిన సమావేశంలో ఇరుదేశాలు

0: దేశాల మధ్య ఆర్థిక సహకారాన్ని విస్తరించడం, పరస్పర అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంపై చర్చించారు. అలాగే బ్రెజిల్ మంత్రి మార్సియో ఫెర్నాండో అలియాస్ రోసాతో సమావేశమై వ్యవసాయం, ఇంధనం, ఔషధ రంగాల్లో ఉమ్మడి భాగస్వామ్యాన్ని పెంపొందించుకోవడంతో పాటు వాణిజ్య, పెట్టుబడి సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడంపై చర్చలు జరిపారు.
1: బ్రిక్స్ ఏక్ అంతర్రాష్ట్రీయ సమూహ హై జిస్మే నౌ దేశ్ మిల్కర్ దునియా కే సామ్నే జో చునౌతియా హై జో హమ్ సబ్ అప్నే అప్నే దేశో కే ఆర్థిక ఔర్ ఔద్యోగిక వికాస్ కే లియే ఔర్ అంతర్రాష్ట్రీయ స్తర్ పర్ కిస్ ప్రకార్ సే అచ్చీ నీతియో కే సాథ్ విశ్వభర్ మే ప్రగతి హో సకే ఉస్కీ చింతా కర్తే హై.
0: విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ న్యూఢిల్లీలో సింగపూర్ విదేశాంగ మంత్రిత్వ శాఖ శాశ్వత కార్యదర్శి ల్యూక్ గోతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తయారీ రంగాలు, సాంకేతికత, ఆహార భద్రత, ఇంధన ప్రవాహాల వంటి నూతన అవకాశాలతో పాటు భారత్ సింగపూర్ మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై చర్చించారు. అలాగే విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ కూడా ల్యూక్ గోతో సమావేశమై భారత్ సింగపూర్ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లడం, ప్రాంతీయ ప్రపంచ పరిణామాలపై అభిప్రాయాలు పంచుకున్నారు. దక్షిణ కొరియాలోని అసన్ నగరంలో జరుగుతున్న కొరియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంటులో భారత్కు చెందిన తన్వీర్ శర్మ మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో తోటి క్రీడాకారిణి రక్షిత రామ్రాజ్తో తలపడతారు. ప్రీ క్వార్టర్స్లో శ్రియాన్షి వాలిశెట్టిని ఓడించి తన్వి క్వార్టర్స్కు చేరుకోగా జపాన్కు చెందిన మనమి సుయిజుపై విజయం సాధించి రక్షిత క్వార్టర్స్కు చేరుకుంది. మరొక మహిళల సింగిల్స్ క్వార్టర్స్ ఫైనల్లో అస్మిత చాలిహా టాప్ సీడ్ జపాన్ క్రీడాకారిణి హీనా అకేచితో తలపడతారు. పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో భారత జోడి పృథ్వీ కృష్ణమూర్తిరాయ్ కృష్ణప్రసాద్ గారగా జంట సెమీఫైనల్ బెర్త్ కోసం మలేషియాకు చెందిన మాన్వెయి చంగ్ సో ఉయి ఇక్ జోడితో తలపడుతుంది. ఉత్తరాఖండ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, మధ్య మహారాష్ట్ర, కొంకణ్, గోవాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అక్కడ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. హర్యానా, చండీగఢ్, బీహార్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు, అండమాన్ నికోబార్ ద్వీపాల్లో భారీ వర్షాలు కురుస్తాయని కూడా ఆ శాఖ తెలిపింది. ఇక జమ్మూకాశ్మీర్, ఆంధ్రప్రదేశ్, కేరళ, మాహే, లక్షద్వీప్, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కరేకాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని కూడా వాతావరణ శాఖ పేర్కొంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఈరోజు దేశవ్యాప్తంగా చేనేత దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ దినోత్సవాన్ని ప్రజలంతా ఉత్సాహంగా జరుపుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఉడాన్ విజన్ కింద పౌర విమానయాన రంగం వేగంగా విస్తరిస్తోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఒడిశాలోని చాందీపూర్ సమగ్ర క్షిపణి పరీక్షా కేంద్రం నుండి మధ్యంతర శ్రేణి బాలిస్టిక్ క్షిపణి అగ్ని 4ను విజయవంతంగా ప్రయోగించారు. కొరియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంటులో భారత్కు చెందిన తన్వీర్ శర్మ మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో తోటి క్రీడాకారిణి రక్షిత రామ్రాజ్తో తలపడతారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 7:15. ఇది మన చట్టం, వినియోగదారుల అవగాహన చైతన్యం. ఈ అంశం గురించి ప్రముఖ న్యాయవాది శ్రీ వేమల గౌరీశంకర్రావు గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ కార్యవర్ది గోపిశెట్టి.

0: శ్రోతలకు నమస్కారం. ఇది మన చట్టం శీర్షికన. ఈరోజు మనిషి మనుగడలో ఆధునికంగా అభివృద్ధి చెందుతూ ముందుగా బార్టర్ విధానం ద్వారా ఇచ్చిపుచ్చుకోవడం ప్రారంభించిన మనిషి ధనం లేదా డబ్బు మనిషి జీవితంలో ప్రవేశించిందో అప్పటినుంచి వస్తువుని డబ్బిచ్చి కొనుక్కోవడం అనేది మొదలైంది. అప్పటినుంచే మనందరం వినియోగదారులం అయిపోయాం. మరి ఆ వినియోగదారుల చైతన్యం, వినియోగదారుల సంరక్షణ పరిరక్షణ, ఈ అంశం తాలూకు భారత న్యాయ వ్యవస్థలో పొందుపరిచిన చట్టాలు, వాటి తాలూకు విశేషాలు అందించడానికి శ్రీ వేముల గౌరీశంకర్ గారు, వారు హైకోర్టు సీనియర్ న్యాయవాది, దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర వినియోగదారుల సంఘాల సమాఖ్యకు వారు గౌరవ అధ్యక్షులుగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం గౌరీశంకర్ గారు.
1: నమస్కారం
0: సార్. ముందుగా వినియోగదారుడు అంటే ఎవరు సార్?
1: వినియోగదారుడు అంటే మనం ప్రతిరోజు నిద్ర లేచిన మొదలుకొని రాత్రి పండుకునేదాకా నువ్వు రకరకాల వస్తువులు ఉపయోగించుకుని ఉంటాం. అదేవిధంగా రకరకాల సేవలు కూడా పొందుతూ ఉంటాం. ఉదాహరణకు మనకు ఆహార పదార్థాలు కానీ, వస్తువులు కానీ, కిచెన్ వేర్ కానీ, లేకపోతే బట్టలు కానీ, పుస్తకాలు కానీ, వాహనాలు కానీ, ఇలా రకరకాల వస్తువులు కొంటుంటాం, ఉపయోగించుకుంటుంటాం. అదేవిధంగా మనము బయటకు వెళ్ళిన తర్వాత చాలామంది చాలా సంస్థల సేవలు ఉపయోగించుకుంటూ ఉంటాం. అంటే మనకు బ్యాంకులు కానీ, ఇన్సూరెన్స్ కంపెనీలు కానీ, ఫైనాన్స్ కంపెనీలు కానీ, చిట్ ఫండ్ కంపెనీస్ కానీ, రియల్ ఎస్టేట్ కానీ, అలాగే మనకు టెలిఫోన్స్ కానీ, అదేవిధంగా ట్రాన్స్పోర్టేషన్ రోడ్లు కానీ, బస్సులు కానీ, విమానాలు కానీ, ట్రైన్స్ కానీ, ఇలా రకరకాల ప్రయాణ సాధనాలు ఉపయోగించుకుంటూ ఉంటాం. సో ఈ విధంగా వస్తు సేవలు ఉపయోగించుకునే ప్రతి వ్యక్తి కూడా వినియోగదారుడైతాడు. ఎందుకంటే మనము ఇది ఉచితంగా కాదు, ప్రతి వ్యక్తి కూడా డబ్బులు ఇచ్చి కొనుగోలు చేయడం కానీ లేదా సేవలు పొందడం కానీ జరుగుతుంటుంది. కానీ ఈ వస్తు సేవలు పొందేటప్పుడు మనం ఒక 100 రూపాయలు ఖర్చు పెడితే 100 రూపాయలు మనకు ప్రతిఫలం రావాలి. కానీ చాలా సందర్భాల్లో కొందరు తొందరగా లాభాలు రావాలి, అతి తక్కువ టైంలోనే మనం కోటీసులు కావాలి, లక్షాది కావాలని చెప్పేసి కొందరు అన్స్క్రూపులస్ ట్రేడర్స్ కానీ, ఉత్పత్తిదారులు కానీ, సేవా సంస్థల యజమానులు కానీ తొందరగా డబ్బులు రావాలి అనే ఉద్దేశంతో రకరకాల పద్ధతుల్ని అవలంబించి వినియోగదారుల దగ్గర దోచుకుంటూ ఉంటారు. వాటిలో ఉదాహరణకి ఏంటంటే మనకు తూనుకల కొలతలు మోసాలు, సేవల్లో లోపాలు, సెకండ్ హ్యాండ్ వస్తువులు బ్రాండ్ న్యూ అని చెప్పేసి అమ్ముతుంటారు, రిపేర్ చేసిన వాటిని కానీ, రీకండిషన్ చేసిన వాటిని కానీ మనకు అమ్ముతుంటారు. అదేవిధంగా రకరకాల అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తుంటారు టీవీలు కానీ, పత్రికలు కానీ, రకరకాలుగా మీడియా ద్వారా కానీ, వాళ్ళు చెప్పేదానికి చేసేదానికి పొంతలు లేకుండా కేవలం అమ్మితే సరిపోతుందనే ఉద్దేశంతో వారంటీలు గ్యారంటీలు ఇస్తుంటారు. ఈ వస్తువు అవసరం వచ్చినప్పుడు రిపేర్ చేయమంటే చేయరు, కొత్త వస్తువు అంటే ఇవ్వరు, డబ్బులు వాపసు అంటే ఇవ్వరు. అలాగా వస్తువులు కొనుక్కుని నష్టపోతుంటాం చాలా సందర్భాల్లో, అదేవిధంగా సేవలు కూడా పొందుతూ నష్టపోతుంటాం.
0: అయితే భారత ప్రభుత్వం ఎలాంటి చట్టాలు ప్రవేశపెట్టింది, ఆ చట్టాల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి చెప్తారు?
1: స్వాతంత్రం రాకముందు నుంచే, బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పటి నుంచే దాదాపు వినియోగదారులకి వినియోగదారుల రక్షణ చట్టం 1986లో వచ్చింది. అప్పటి వరకు దాదాపు 3 డజన్ల చట్టాలు ఉన్నాయండి. 1860 ఆన్వర్డ్స్ వినియోగదారుల పరిరక్షణ కోసం ఏదైనా వస్తువు కొంటే ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ కానీ, సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ కానీ, అదేవిధంగా ప్రివెన్షన్ ఆఫ్ ఫుడ్ అడల్టరేషన్ యాక్ట్ కానీ, ఆ తర్వాత స్టాండర్డ్ ఆఫ్ వెయిట్స్ అండ్ మెజర్స్ యాక్ట్ కానీ, ఇలా రకరకాల చట్టాలు ఉన్నాయి. ప్రతి చట్టం ప్రకారము అన్ని కూడా వినియోగదారుల హక్కుల పరిరక్షణ కోసం ఉన్నాయి. అదేవిధంగా డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ యాక్ట్ కానీ, ఇలాగ రకరకాల చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాల ప్రకారము వినియోగదారులకి హక్కులు భంగం కలిగినప్పుడు వాటికి సంరక్షించడం కోసం రకరకాల అధికార యంత్రాంగాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే కోర్టుకు రావడానికి ముందే, సపోజ్ ఆహార పదార్థాలు కల్తీ జరిగింది అనుకోండి, కల్తీ నిరోధక చట్టం ఉంది. అలాగే మనకు మందులు సంబంధించి మనం వాడతాం కదా ఆరోగ్యం కోసం ఫార్మసీ, డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ ఉంది, అలాగే ప్రివెన్షన్ ఆఫ్ ఫుడ్ అడల్టరేషన్ యాక్ట్ ఉంది, ఇలా రకరకాల వెయిట్స్ అండ్ మెజర్స్ యాక్ట్ ఉన్నాయి, ఎన్నో చట్టాలు ఉన్నాయి. తర్వాత పాత చట్టాలు తీసేసి కొత్త చట్టాలు కూడా తీసుకోవడం జరిగింది. ఈ విధంగా వినియోగదారులకి రకరకాల ఫీల్డ్లో కోర్టుకు పోవడానికి ముందే ప్రివెంటివ్గా హక్కుల పరిరక్షణ కోసం, ప్రయోజనాల కోసం దాదాపు 3 డజన్ల చట్టాలు కూడా ఉన్నాయి. ఉన్నప్పుడు కూడా ఇన్ని చట్టాలు ఉన్నాయని తెలిసినప్పుడు కూడా ఈ వినియోగదారు దోపిడీ మనకు అట్లాగే జరిగిపోతుంది.
0: మీరు అన్నట్టు ఎక్కడెక్కడైతే భయపడి వినియోగదారుడు, అది కాస్ట్లీ లిటిగేషన్ కారణం కావచ్చు, కాంప్లికేటెడ్ ప్రొసీజర్ కారణం కావచ్చు, జస్టిస్ దొరకడంలో అబ్నార్మల్ డిలేస్ అన్నారు మీరు, లోపం వల్ల కూడా వినియోగదారుడు వెళ్ళకపోవచ్చు. దీన్ని అవకాశంగా తీసుకొని ఎవరైతే ఎక్స్ప్లాయిట్ చేసే వాళ్ళు, సర్వీస్ ప్రొవైడర్స్ అయినా గూడ్స్ అమ్మే వాళ్ళైనా చేస్తున్నారు, మరి దీన్ని అరికట్టడానికి చట్టం పరంగా ఎలాంటి?
1: ఎస్, ఈ ఎక్స్ప్లాయిటేషన్ కంటిన్యూగా జరిగిపోతుంది కాబట్టి దీన్ని ఏదో విధంగా ప్రత్యామ్నాయ మార్గాలు ఉండాలి. ఎందుకంటే చట్టాలు ఉన్నాయి, అధికార యంత్రాంగం ఉంది, కోర్టులు ఉన్నాయి, కోర్టుకి వెళ్తే న్యాయం జరుగుతుందని తెలిసినప్పుడు కూడా ఈ కారణాల చేత మెజారిటీ వినియోగదారులు పోవట్లేదు కాబట్టి కోర్టులకు వెళ్ళి హక్కులు సాధించుకోవట్లేదు. ఇది ప్రపంచ దేశాల్లో అన్ని దేశాలు కొద్దిగా ఎక్కువ తక్కువ ఉంటుంది. దీన్ని పరిగణలోకి తీసుకుని 1985లో ఐక్యరాజ్య సమితి అంటే యుఎన్ఓ, అక్కడ వాళ్ళు ఒక తీర్మానం పాస్ చేస్తారు. ఏంటంటే ఆ యుఎన్ఓలో ఉన్న అన్ని సభ్య దేశాలందరూ కూడా వాళ్ళ వాళ్ళ దేశాల్లో వినియోగదారుల రక్షణ కోసం ప్రత్యేకమైన చట్టాలు ఏర్పాటు చేయండి.

0: ఆల్రెడీ ఉన్నటువంటి చట్టాలకి అడిషనల్గా ప్రత్యామ్నాయంగా సులభంగా సత్వరంగా అతి తక్కువ ఖర్చులో న్యాయం అందించే విధంగా ప్రత్యేకమైన చట్టాలు ఏర్పాటు చేయండి అని చెప్పేసి ఐక్యరాజ్య సమితి రెజల్యూషన్ పాస్ చేయడం జరిగింది. దాని ప్రకారం మన భారతదేశంలో 1986 వినియోగదారుల రక్షణ చట్టం అని చెప్పేసి ఏర్పాటు చేయడం జరిగిందండి.
1: సో ఈ చట్టం ప్రకారం ఒక గూడ్స్ అమ్మే కంపెనీ కావచ్చు, వ్యక్తి కావచ్చు, వ్యవస్థ కావచ్చు, అలాగే సర్వీసెస్ ప్రొవైడ్ చేసే వ్యక్తి కావచ్చు, సంస్థ కావచ్చు, ఎలాంటి పనులు చేయకూడదు అడ్వర్టైజ్మెంట్ విషయంగా కానీ ట్రేడ్ ప్రాక్టీస్ విషయంలో కానీ సర్వీస్ ఇచ్చే విషయంలో కానీ చట్టం ఏం చెబుతుంది వారి పరంగా?
0: ఈ చట్ట ప్రకారం ఏంటంటే మొట్టమొదటిగా వినియోగదారులకి కొన్ని హక్కులు ఇవ్వడం జరిగిందండి. ఒక 6 హక్కులు ఇచ్చారు. రైట్ టు సేఫ్టీ, రైట్ టు ఇన్ఫర్మేషన్, రైట్ టు చూస్, రైట్ టు కన్జ్యూమర్ ఎడ్యుకేషన్, కన్జ్యూమర్ అవేర్నెస్, అని 6 హక్కులు ఇచ్చారు. ఈ హక్కులు సాధించుకోవడం కోసం ఒక అధికార యంత్రాంగాన్ని ఏర్పాటు చేశారు. ఒక సివిల్ కోర్టుకు ప్రత్యామ్నాయంగా వినియోగదారుల రక్షణ వేదికలు అంటే కన్జ్యూమర్ ప్రొటెక్షన్ ఏజెన్సీస్ అని చెప్పేసి సివిల్ కోర్టులా కాకుండా ఆల్టర్నేటివ్గా ఒక కన్జ్యూమర్ డిస్ప్యూట్స్ రిడ్రెసల్ ఏజెన్సీస్ అంటారు, అంటే వినియోగదారుల ఫోరంలు అనొచ్చు తెలుగులో చెప్పాలంటే. సో దానికి జిల్లా లెవెల్లో, రాష్ట్ర లెవెల్లో, నేషనల్ లెవెల్లో 3 అంచెల న్యాయ వ్యవస్థలు ఏర్పాటు చేశారు. 86 వచ్చిన యాక్ట్ ప్రకారం ఏంటంటే జిల్లా లెవెల్లో జిల్లా ఫోరం, అంటే వినియోగదారులకు నష్టపరిహారం ఎంత ఉండాలి అనేది దానికి సంబంధించి ఏ జిల్లాలో అయితే మోసం జరుగుతుందో ట్రేడర్ ఉంటారు అక్కడ కేసేసుకోవడానికి. అదేవిధంగా అప్పుడు 86 యాక్ట్ ప్రకారం మానిటరీ జరుగుతుంది కూడా ఇచ్చారు. అది ఒక 20 లక్షల రూపాయలు అయితే జిల్లా ఫర్ వరకు, స్టేట్ కమిషన్ ఒక 50 లక్షల కదా, తర్వాత అయితే నేషనల్ కమిషన్ పోవడానికి అవకాశం ఉండేది. సో పెక్కిన జ్యూరిస్డిక్షన్ ఉంటుంది, టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్ అంటే ఆపోజిట్ పార్టీ ఎక్కడున్నాడు, ప్రతివాది ఎక్కడున్నాడు, లేకపోతే ఈ వ్యవహారం ఎక్కడ జరిగింది ఆ ప్రాంతంలో ఆ జిల్లాలో వేసుకోవాలి. ఎంత నష్టపరిహారం అడుగుతున్నామో దాన్ని పేసేసుకుండా కందుమూరు ఫార్మ్, జిల్లా ఫార్మ్, స్టేట్ కమిషన్, నేషనల్ కమిషన్ ఉండేది. సో దీంట్లో సివిల్ కోర్టులో ఉండే అన్ని చట్టాలు అప్లై కావు, చాలా సులభంగా ప్రొసీజర్ ఉంటుంది. వినియోగదారు సొంతగా వేసుకోవచ్చు, లేకపోతే వినియోగదారు సంఘం ద్వారా కేసేసుకోవచ్చు, లేకపోతే అడ్వకేట్ ద్వారా కేసేసుకోవచ్చు. ప్రతివాదికి నోటీస్ అందిన తర్వాత 3 నెలల నుంచి 5 నెలల లోపు పరిష్కారం కావాలి. కానీ కొన్ని చాలా సందర్భాలు కొన్ని కాకపోవచ్చు, సివిల్ కోర్టుతో పోల్చుకుంటే చాలా తొందరగా అయితే ఉంటుంది. తర్వాత కోర్టు ఫీజు కూడా చాలా తక్కువ ఉంటుంది, చాలా నామిల్గా ఉంటుంది. అదేవిధంగా ఈ జిల్లా ఫారం ఇచ్చే ఆర్డర్స్ జనరల్గా ఎట్లా ఉంటాయంటే, వినియోగదారుల ఫోరంకి వెళ్ళాలంటే 2 సంవత్సరాల లోపు కేసు కాజ్ ఆఫ్ యాక్షన్ అంటారు, ఎప్పుడు జరుగుతుంది వ్యవహారం, ట్రాన్సాక్షన్ ఎప్పుడు జరుగుతుందో అక్కడి నుంచి వాళ్ళిద్దరి మధ్య
1: నష్టం కలిగింది అని నేను తెలుసుకున్న తర్వాత 2 సంవత్సరాల లోపు నేను కొన్న దగ్గర నుంచి 2 సంవత్సరాలు.
0: దాన్ని ఏంటంటే ఆ కేసు టు కేసు ఉంటుంది. నార్మల్గా అయితే మనకు ఎప్పుడు ప్రాబ్లం వస్తుందో అక్కడి నుంచి 2 సంవత్సరాలు ఉంటుంది, లేదా వారంటీ గ్యారంటీ ఎన్ని సంవత్సరాలు ఇస్తారో అక్కడి నుంచి కూడా 2 ఇయర్స్ ఉంటుంది. అలాగా ఈ కాజ్ ఆఫ్ యాక్షన్ ఉంటుంది, ఒక 2 సంవత్సరాలు దాటిపోయినప్పుడు కూడా ఆలస్యం ఏమైనా ఉంటే, రీజనబుల్ పీరియడ్ 2 నెలలు 3 నెలలు 4 నెలలు ఉంటే కారణం ఏంటో చెప్తే డిలే కండిషన్ పిటిషన్ కూడా ఇస్తానికి అవకాశం ఉంది. తర్వాత జిల్లా ఫార్మ్ ఇచ్చిన తీర్పులు ఎట్లా ఉంటాయంటే, డిఫెక్టివ్ గూడ్స్ ఇది వచ్చారనుకోండి, ఒక టీవీ సెట్ కొంటాం, అది ఇన్నిసార్లు కొన్నాక రిపేర్ వస్తూ ఉంటుంది, 4-5 సార్లు వచ్చింది అనుకోండి, ఇంకా ఇర్రిపేరబుల్, దాన్ని రిపేర్ చేస్తానికి అవకాశం లేదు అని అనుకున్నాను అనుకోండి, అప్పుడు అది డబ్బులు మొత్తం వాపసు ఇవ్వమని చెప్పేస్తానికి అవకాశం ఉంది. మనం ఎంత చెల్లిస్తామో, 20,000 ఇస్తామా, 50,000 ఇస్తామా, ఎంత అయితే ధర మొత్తం అని వాపసు రిఫండ్ ఆఫ్ ది ప్రైస్ అంటారు, అది ఇవ్వచ్చు. లేకపోతే రిపేరబుల్ అనుకోండి, రిపేరబుల్ అంటే రిపేర్ చేస్తే రిపేర్ చేసేందుకు అవకాశం ఉంటే రిపేర్ చేసి ఇవ్వండి అని చెప్పచ్చు. లేకపోతే ఇంకా లాభం లేదనుకుంటే కొత్త వస్తువు రీప్లేస్మెంట్ చేయండి అని చెప్పేసి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మానసిక వేదన జరుగుతుంది, నష్టం జరుగుతుంది, కష్టం జరుగుతుంది, అంటే ఇప్పుడు నష్టపరిహారం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా కొన్ని కల్తీ వస్తువులు ఉన్నాయనుకోండి, మనకు ఈ వస్తువు ఒక కంపెనీ తయారు చేస్తే ఒక ట్యాబ్లెట్స్ కానీ లేకపోతే కొన్ని పదార్థాలు 100,000 యూనిట్స్ తయారు చేస్తారు, ఆ బ్యాచ్లో ఒక వస్తువు శాంపుల్ తీసుకుని టెస్ట్ చేస్తే ఇది కల్తీ అని తెలుసు అనుకోండి, మిగతా బ్యాచ్ మొత్తం అట్లా ఉంటుంది కదా. అందుకని అంటే వాటిలో వాళ్ళు సీజన్ డిస్టార్డర్స్ కూడా ఇవ్వచ్చు, ప్రొడక్షన్ స్టాప్ చేయమని చెప్పచ్చు, మార్కెట్ లో వస్తువులు వాపసు తీసేసుకోండి అని చెప్పేసి చెప్పచ్చు. అలా విధంగా అడ్వర్టైజ్మెంట్ కూడా రకరకాలు ఇస్తుంటారు, మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తుంటారు, అలాంటి మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్ స్టాప్ చేయమని చెప్పచ్చు. అదేవిధంగా మార్కెట్లో ఆల్రెడీ రకరకాల అడ్వర్టైజ్మెంట్ చేస్తుంటారు కదా, ప్రజల మైండ్లోకి వెళ్ళిపోయి ఉంటుంది, దాన్ని రెక్టిఫై చేసి అడ్వర్టైజ్మెంట్ కొత్త అడ్వర్టైజ్మెంట్ ఏమని చెప్పచ్చు. ఇలాగ లార్జ్ స్కేల్లో నెంబర్ ఆఫ్ కన్జ్యూమర్స్ ఉంటారు, ఎంతమందో తెలియదు, వందల్లో వేలలో ఉంటారు. అలాంటి వాటిలో కూడా ఈ కన్జ్యూమర్ ఫర్మ్స్ లార్జ్ స్కేల్లో పబ్లిక్ ఉంటారు కాబట్టి హెవీ డ్యామేజ్ ఇంపోజ్ చేస్తానికి అవకాశం ఉంటుంది.
1: అంటే డిస్ట్రిక్ట్ లెవెల్లోనే కన్జ్యూమర్ ఫోరంకి అంత
0: అది మానిటరీ బట్టి రిలీఫ్ని బట్టి. ఇప్పుడు ఏంటంటే జ్యూరిస్డిక్షన్ 1986 వచ్చిన చట్టాన్ని సబ్సిక్వెంట్ దాన్ని కంప్లీట్గా రిపీల్ చేసేసి 2019 కొత్త చట్టం అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం కొంచెం చాలా మార్పులు వచ్చాయి. దీని ప్రకారం గతంలో అయితే మనకు ఆ ప్రతివాది ఎక్కడ ఉంటాడో అక్కడ కేసు వేసుకోవాలి. సపోజ్ ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాం మనం, ఏదో పని ఉండి ఢిల్లీ వెళ్తాం, ఢిల్లీలో ఒక వస్తువు కొనుక్కొని మనం వస్తాం, వచ్చిన తర్వాత హైదరాబాద్ ఇక్కడ యూజ్ చేస్తే అది పనిచేయదు, ఆడ చెడిపోతుంది. గతంలో అయితే మనం ఢిల్లీలో పోయి కేసేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే కొత్త చట్ట ప్రకారం ప్రతివాది ఎక్కడ ఉంటే అక్కడ వేసుకోవచ్చు, లేకపోతే వినియోగదారుడు ఎక్కడ ఉంటే అక్కడ కన్సల్ట్ వేసుకోవచ్చు, హైదరాబాద్ కూడా వేసుకోవచ్చు
1: ఈజీ.
0: అట్లా వాది ఎక్కడ ఉంటాడో అక్కడ వేసుకోవచ్చు, ప్రతివాది ఉంటే అక్కడ వేసుకోవచ్చు, వాళ్ళ బ్రాంచ్ ఆఫీసర్ ఉంటే అక్కడ వేసుకోవచ్చు, లేకపోతే ఈ ట్రాన్సాక్షన్స్ 2-3 చోట్ల

0: జరుగుతాయి. ఒకసారి హైదరాబాద్ ఉంటాయి, ఇక్కడ మనం ఆర్డర్ ప్లేస్ చేస్తాం. డిస్ట్రిబ్యూటర్ ఒక చోట ఉంటాడు, మ్యానుఫ్యాక్చరర్ ఒక చోట ఉంటాడు. సో ఇక్కడ ఏది ఎక్కడ జరిగినా కానీ ఏ ప్రాంతంలో వేసుకోవచ్చు.
1: అంటే ఇక్కడ వినియోగదారునికి సౌకర్యం కల్పించడం కోసం ఎక్కడైనా వేసుకోవచ్చు అనే ప్రొవిజన్ తీసుకొచ్చారు.
0: అది తీసుకొచ్చారు కొత్తగా. అదేవిధంగా ఏంటంటే గతంలో మనం నష్టపరిహారం ఎంత అడుగుతున్నాము దాన్ని ఆధారంగా చేసుకొని జిల్లా లెవెల్ వేసుకోవాలా, స్టేట్ లెవెల్ వేసుకోవాలా, నేషనల్ లెవెల్లో ఉండేది. ఇప్పుడు అలా సంబంధం లేదు. ఇప్పుడు ఏం చేస్తారంటే వినియోగదారుడు ప్రతివాదికి ఎంత డబ్బులు చెల్లించాడు అది బేసిస్. సపోజ్ మీకు ఒక ఇన్సూరెన్స్ ప్రీమియం ఉంది అనుకోండి, ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఉంటుంది, 1,00,000 రూపాయలు ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నాం, 1,00,000 రూపాయల పాలసీ ప్రీమియం ఏంటి, యాన్యువల్గా ఉండే 20,000 30,000 ఉంటుంది. ఇది చనిపోయాడు, చనిపోతే ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు డబ్బులు ఇవ్వరు, ఏదో కారణంగా రిజెక్ట్ చేస్తారు. ఈ ఇన్సూరెన్స్ కేసు వేయాలంటే ఇప్పుడు ఎక్కడ వేసుకోవాలి, ఇన్సూరెన్స్ ప్రీమియం పే చేసిన 20,000, క్లెయిమ్ అడిగితే 1,00,000 రూపాయలు ఉంటుంది. సో జిల్లా లెవెల్ అయితే ఇప్పుడు కొత్త యాక్ట్ ప్రకారం అది కూడా ఏం చెప్పారంటే వినియోగదారుడు ప్రతివాదికి ఎంత చెల్లించాడు అది బేసిస్. అంతేకాని గతంలో అయితే వినియోగదారుడు పే చేసింది ఎంత అనే అవసరం లేదు, ఎంత నష్టపరిహారం అడుగుతున్నాడు దాని వాల్యూ ఉండేది. ఇప్పుడు మనం 20,000 కాబట్టి ఇప్పుడు జిల్లా ఫార్మలు వేసుకోవచ్చు, 6 10 కోట్ల రూపాయలు అనుకోండి నష్టపరిహారం అడుగుతారు మీరు. లేకపోతే ఒక ఫ్యాక్టరీ ఉంటుంది, ఒక ఫ్యాక్టరీకి ఒక ఇన్సూరెన్స్ తీసుకుంటారు, ఫ్యాక్టరీకి ఫైర్ పాలసీ తీసుకుంటారు, కాలిపోయింది దానికి 10 కోట్ల రూపాయలు నష్టం జరిగింది, వీడు పే చేసింది ఒక 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ప్రీమియం పే చేస్తారు. 5 లక్షల రూపాయలు కదా ఇన్సూరెన్స్ కంపెనీకి వీడు కంపెనీ పే చేసింది కాబట్టి అది జిల్లా లెవెల్కి వచ్చేస్తుంది. సో క్లెయిమ్ అనేది ఎంతైనా కావచ్చు, క్లెయిమ్తో ఎంత అడుగుతున్నామో అది ఇంపార్టెంట్ కాదు, వినియోగదారుడు ప్రతివాదికి ఎంత పే చేస్తారు. అదేవిధంగా హాస్పిటల్ మీద వేస్తారు, హాస్పిటల్కి ఒక 1,00,000 రూపాయలు ఫీజు పే చేస్తారు. ఓకే అనుకుందాం డాక్టర్ తప్పు వల్ల, హాస్పిటల్ తప్పు వల్ల పేషెంట్ చనిపోయారు అనుకుందాం. అలాంటప్పుడు హాస్పిటల్ మీద కేసు వేయాలంటే మీరు ఒక 5 కోట్ల కాంపెన్సేషన్ అడుగుతున్నారు అనుకుందాం. 5 కోట్ల కాంపెన్సేషన్ అంటే ఢిల్లీ పోవాల్సిన అవసరం లేదు, మీరు పే చేసింది ఎంత ఫీజు 1,00,000 రూపాయలే కదా, ఇది ఎలా వేసుకోవచ్చు. సో అట్లాగా వినియోగదారుడు ప్రతివాదికి ఎంత డబ్బు చెల్లించారు అనేది అప్ టు 50 లక్షల రూపాయల దాకా జిల్లా ఫారం పరిధి ఉంటుంది. 50 లక్షలు దాటి 2 కోట్ల రూపాయల వరకు పరిధి దాన్ని స్టేట్ కమిషన్లో వేసుకోవచ్చు. అయితే ఇదే విధంగా కొన్ని కొన్ని కొత్త కొత్త పాయింట్స్ కూడా ఈ కొత్త రక్షణ చట్టంలో తీసుకురావడం జరిగింది. ఉదాహరణ మనకు సిసిపిఏ అని చెప్పేసి ఒకటి పెట్టి, సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొడక్షన్ అథారిటీ అని చెప్పేసి ఒకటి తీసుకొచ్చారు. ఇది చాలా ఇంపార్టెంట్ అనేది, ఎందుకంటే కొన్ని సందర్భాల్లో 100,000 మంది 100,000 మంది వినియోగదారులు ఉంటారు, రాష్ట్ర వ్యాప్తంగా ఉంటారు, దేశవ్యాప్తంగా ఉంటారు. సో చిన్న చిన్న వాళ్ళు ఎవరు కోటికెళ్ళరు, మిస్రీడింగ్ పేపర్లో వేస్తుంటారు, టీవీలో వేస్తుంటారు, అట్లా ఉంటారు. చాలామంది వినియోగదారులు ఉంటారు, మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్ రాకుండా ఉండాలని చెప్పేసి ఉద్దేశంతో సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ అథారిటీ అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేశారు. దీని ప్రకారం మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్ వల్ల నష్టపోతుంటారు వినియోగదారులు, 100,000 మంది ఉంటారు, అలాంటి వాళ్ళ కోసం ఒక ప్రత్యేకమైన అథారిటీని ఏర్పాటు చేస్తారు. వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు, లార్జ్ స్కేల్లో కన్జ్యూమర్ రైట్స్ ఎక్కడైనా వైలేట్ అయితే వారి మీద నోటీస్ ఇచ్చేసి ఇన్స్పెక్ట్ చేసి కల్తీ ఇవ్వమైనటువంటి వస్తువులు ఉంటే వాళ్ళని స్టాప్ చేయమని చెప్పేసి, మార్కెట్లో ఉంచి విత్డ్రా చేసుకోమని చెప్పేసి, ప్రొడక్షన్ ఆపమని చెప్పేసి, అడ్వర్టైజ్మెంట్ చేస్తే అడ్వర్టైజ్మెంట్ ఆపమని చెప్పేసి, మళ్ళీ కొత్త అడ్వర్టైజ్మెంట్ ఇవ్వమని చెప్పేసి. అదేవిధంగా చాలామంది సెలబ్రిటీస్ ఉంటారు మనకు టీవీలు గీవీలో రకరకాల వస్తున్నారు,
1: బ్రాండ్ అంబాసిడర్స్
0: అని చెప్పేసి, వాళ్ళకి సాధారణంగా తెలియదు ఏదో అడ్వర్టైజ్ కోసం చేస్తారు. కానీ ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ అంబాసిడర్స్ కూడా స్పాన్సర్ చేసే వాళ్ళు, యాక్టర్స్ కావచ్చు, టెన్నిస్ స్టార్స్ కావచ్చు, ఎవరైనా సరే
1: వాళ్ళు కూడా జాగ్రత్త ఉండాలి,
0: వాళ్ళు కూడా బాధ్యత వహించాలి. వాళ్ళ మీద కూడా ఫైన్ వేస్తానికి, 1,00,000 ఫైన్ వేస్తానికి అవకాశం ఉంది, వాళ్ళు కూడా జైలుకి పంపించడానికి అవకాశం ఉంది. కాబట్టి ఎవరైనా సరే ఈ సెలబ్రిటీస్ హీర్ అండ్ ఆఫ్టర్ అడ్వర్టైజ్మెంట్ చేసేటప్పుడు దేనికి అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారో దానికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకుని చట్ట ప్రకారం ఉందని సాటిస్ఫై అయిన తర్వాతనే వాళ్ళు చేయాలి, లేకపోతే వాళ్ళు కూడా వ్యక్తిగతంగా బాధ్యత ఉంటారు.
1: చాలా బాగుంది గౌరీశంకర్ గారు, వినియోగదారుల చైతన్యం గురించి రకరకాల అంశాలపై చక్కటి సమాధానాలు చెప్పారు. మీ విలువైన సమయాన్ని వెచ్చించి మా స్టూడియోస్కి వచ్చి మా శ్రోతలకు వివరాలు అందించినందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు. నమస్కారం అండి.
0: నమస్తే.

మీరింతవరకు ఇది మన చట్టం వినియోగదారుల అవగాహన చైతన్యం ఈ అంశం గురించి ప్రముఖ న్యాయవాది శ్రీ వేముల గౌరీశంకర్రావు గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి.

శ్రోతలు కోరిన సినీ గీతాల కార్యక్రమానికి స్వాగతం. మా ఫోన్ నెంబర్ 0402324085 2.

ఈరోజు విశ్వకవి భారతదేశానికి జాతీయ గీతాన్ని అందించిన రవీంద్రనాథ్ ఠాగూర్ వర్ధంతి ఈరోజు. సాహిత్యంలో నోబెల్ బహుమతి అందుకున్న మొట్టమొదటి ఆసియావాసిగా ఠాగూర్ చరిత్రకెక్కారు. గీతాంజలి కావ్యానికి సాహిత్యంలో నోబెల్ బహుమతి అందుకున్నారు రవీంద్రనాథ్ ఠాగూర్.

0: జనరంజని కార్యక్రమంలో ముందుగా మీరు విన్నారు పెళ్లి కానుక సినిమా నుంచి. ఎంఎం కీర్వాణి స్వీయ సంగీతంలో చిత్రతో కలిసి పాడిన పాట అది, సీతారామ శాస్త్రి రచన. ఈ పాటను అడిగిన శ్రోతలు చోటుపల్లి నుంచి కస్తూరి రాముడు లక్ష్మణుడు, వెల్లూల లక్ష్మారెడ్డి కాలనీ నుంచి జాప భూమేశ్వర్ భూలక్ష్మి, అల్మాజ్గూడ నుంచి రవికుమార్.
1: జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా తెలంగాణ చేనేత వస్త్రాల ప్రదర్శన ఇంకా అమ్మకాలు ఈ నెల 7 నుంచి 16 వరకు పీపుల్స్ ప్లాజా నెక్లెస్ రోడ్ లో తెలంగాణ రాష్ట్ర చేనేత మరియు జౌలీ శాఖ ఆధ్వర్యంలో పోచంపల్లి ఇక్కత్, గద్వాల, నారాయణపేట, సిద్దిపేట గొల్లభామ, పట్టు మరియు కాటన్ శారీస్, డ్రెస్ మెటీరియల్స్, లుంగీలు, టవల్స్, బెడ్షీట్స్, కార్పెట్స్ 30% డిస్కౌంట్ తో సరసమైన ధరలకే లభ్యం. రండి, తెలంగాణ చేనేత వస్త్ర ప్రదర్శనను సందర్శించండి, చేనేత కళాకారులను ప్రోత్సహించండి.
0: మీరు వింటున్నారు జనరంజని. అగ్గిపెట్టే మిడిపోయే 6 గజాల చీరను నేసిన కళా నైపుణ్యం నేతన్నది. ప్రపంచానికి మగ్గంపై నేసిన అద్భుతాలను పరిచయం చేసిన ఘనత భారతీయ నేతన్న సొంతం. ఈరోజు చేనేత దినోత్సవం. 1905 కోల్కతాలో టౌన్ హాల్లో మొదటిసారి స్వదేశీ ఉద్యమానికి నాంది పలికారు. అదే స్ఫూర్తిలో 110 తర్వాత 7 ఆగస్టు 2015 చెన్నైలో జాతీయ చేనేత దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్వదేశీ వస్త్రాలనే వాడాలని పిలుపునిచ్చారు. దాంతో గత 5 ఏళ్లుగా 7 ఆగస్టు జాతీయ చేనేత దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. అందరికీ జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు.

0: మీరు విన్నా పాట పెళ్లి పుస్తకం సినిమా నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడింది. ఆరుద్ర రచన, కెవి మహాదేవన్ సంగీతం అందించారు. ఈ పాటను అడిగిన శ్రోతలు భూదాన్ పోచంపల్లి నుంచి మాధవి, ఆంజనేయులు, కృష్ణా జిల్లా పెడన నుంచి అప్పలరాజు, వనశల్లిపురం నుంచి దోనాల బాలరాజు, రేణుక.
1: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
3: అలాగా ఏం చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
1: మమ్మీ నేను
3: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
0: మీరు వింటున్నారు జనరంజని, మా ఫోన్ నెంబర్ 0402324-0852. గజదొంగ సినిమా నుంచి పాటను అడుగుతున్నారు. పుట్టపాక నుంచి మిరియాల తిరుమలయ్య అండా, ఇంకా నార్కెట్పల్లి నెమ్మది గ్రామం నుంచి పున్న వెంకటేశం హేమలత, మేడ్చల అంగసాపురం నుంచి దోనాల సుదర్శన్ అవీష్ బాబు. వీళ్ళందరి కోసం ఈ పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సుశీల పాడారు, వేటూరి రచన, చక్రవర్తి సంగీతం అందించారు.

0: గుడ్ మార్నింగ్ పిల్లలు.
1: గుడ్ మార్నింగ్ మేడం.
2: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
0: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
1: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.
4: తూర్పు వెళ్లే రైలు సినిమా నుంచి పాటనడుతున్నారు ముసారాంబాగ్ నుంచి వసుంధర, పుట్టపాక నుంచి భవాని వెంకట్, బిఎన్ రెడ్డి నుంచి మౌనిక, బాలు. వీళ్ళందరి కోసం ఈ పాట ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడారు. ఆరుద్ర రచన, సంగీతం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం.

0: రాష్ట్రాలతో పాటు దేశంలో వివిధ రాష్ట్రాల్లో తయారైన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాల ప్రదర్శన, ఇంకా అమ్మకాలు మన ఉప్పల్ శిల్పారామంలో. అలాగే సందర్శకులు వీక్షించడానికి ప్రతిరోజు సాయంత్రం ప్రఖ్యాత కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలు మన హ్యాండ్లూమ్ ఎక్స్పోలో. అందరూ ఆహ్వానితులే, రండి. అపురూప హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాల ప్రదర్శన మరియు అమ్మకాలు వీక్షించండి, కొనుగోలు చేయండి, చేతి వృత్తుల అభివృద్ధిని ప్రోత్సహించండి.
1: మీరు వింటున్నారు జనరంజని. ప్రముఖ దర్శకులు జంజాల గుర్తించిన హాస్యనటులు సిత్వేలు.

మీరు వింటున్నారు జనరంజని. ప్రముఖ దర్శకులు జంజాల గుర్తించిన హాస్య నటులు సిత్వేలు. ఈరోజు ఆయన జయంతి. శ్రీవారికి ప్రేమలేఖలు సినిమాలో లవ్ సాంగ్లో తన హీరోగా ఫీల్ అయి నటించిన తీరు మనందరినీ నవ్వించక మానదు. అలాగే నాలుగు స్తంభాలాట సినిమాలో సుత్తి వీరభద్రరావుతో చేసిన సందడి అంతా ఇంత కాదు. అలాగే కలికాలం సినిమాలో తన నటనతో మనందరినీ ఏడిపించారు. ఇలా విలక్షణమైన నటనతో మనందరినీ మెప్పించారు సుత్వేలు. ఆయన జయంతి సందర్భంగా శ్రీవారికి ప్రేమలేఖలు సినిమా నుంచి శ్రోతలందరికీ నచ్చిన పాట ఈ పాట.

మీరు విన్న ఆ పాట శ్రీవారికి ప్రేమలేఖ సినిమా నుంచి ఎస్ జానకి పాడింది. వేటూరి రచన, రమేష్ నాయుడు సంగీతం అందించారు. ఈ పాటను అడిగిన శ్రోతలు పుట్టపాక నుంచి పులిపాటి శ్రీనివాసరావు, పెద్దంబరిపేట నుంచి గుండు అంబాదాస్, భువనగిరి అర్బన్ కాలనీ నుంచి కొండ యాదగిరి శాంత.

మీరు వింటున్న ఆ పాట బంగారుబాబు సినిమా నుంచి ఘంటసాల సుశీల పాడింది. ఆత్రేయ రచన, కేవి మహాదేవన్ సంగీతం అందించారు. ఈ పాట నడుతున్న శ్రోతలు సుచిత్ర నుంచి మీనా కుమారస్వామి, నల్గొండ చందంపేట నుంచి దమ్మోజి వెంకటాచారి, కీసర గోధుమకుంట నుంచి బండి కృష్ణగౌడ్ మల్లేష్ గోడ్, తూర్పుగోదావరి నుంచి బండారు త్రిమూర్తులు.

0: శుభోదయం. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. ఉదయం లేచిన వెంటనే మంచి పాట వింటే రోజంతా ఒక తెలియని ఉత్సాహం, మన మనసుకు దగ్గరైన స్వరాలు, తీయనైన మాటలు, ఇదే మన జనరంజని.
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి.

0: ఎవరు మాట్లాడుతున్నారు?
1: పుట్టపాక నుండి భవాని వెంకట్ మేడం.
0: భవాని వెంకట్ గారు ఎలా ఉన్నారు? మాస్టర్ మిథున్ ఎలా ఉన్నారు?
1: బాగున్నారు మేడం.
0: చెప్పండి, మీకు ముందుగా చేనేత దినోత్సవ శుభాకాంక్షలు.
1: థ్యాంక్ యూ మేడం.
0: ఏం చేస్తున్నారు ఇప్పుడు?
1: ముగ్గం మీద డబల్ ఇక్కత్ అని సారీ నేస్తున్నాం మేడం.
0: వావ్, డబల్ ఇక్కత్, ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఇక్కత్ చీరలు.
1: అవును మేడం.
0: చెప్పండి, ఏ పాట వినిపించమంటారు? మరి
1: చీరలోని గొప్పతనం తెలుసుకో అనే సాంగ్ వేయండి మేడం.
0: తప్పకుండా. పల్లకిలో పెళ్లి కూతురు చిత్రం నుండి చీరలోని గొప్పతనం తెలుసుకో పాట భవానీ వెంకట్ గారి కోసం.

0: గుడ్ మార్నింగ్ అండి, జనరల్ ఇంజనీర్ కార్యక్రమానికి స్వాగతం. ఎవరు మాట్లాడుతున్నారు?
1: మేడం, నేను ఇక్కడ యాప్రాల్ నుంచి నరసింహరావు మాట్లాడుతున్నాను.
0: నమస్కారం నరసింహరావు గారు, చెప్పండి.
1: కురుక్షేత్రం సినిమా నుంచి మృగింది కళ్యాణ వీణ అనే పాట వినిపించండి అమ్మా.
0: తప్పకుండా. సాలూరి రాజేశ్వరరావు గారి సంగీతం కురుక్షేత్రం చిత్రం నుండి.

0: హలో, గుడ్ మార్నింగ్ మేడం.
1: గుడ్ మార్నింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
0: వనస్పతిపురం అండి, జోర్నాల బాలరాజు.
1: బాలరాజు గారు నమస్కారం, ఎలా ఉన్నారు? మీకు జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు.
0: థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. అవునండి, నాకు ఆ సందర్భంగా ఒక పాట కోరాలని నేను యాక్చువల్ గా ఫోన్ చేశాను.
1: తప్పకుండా చెప్పండి, ఏ పాట వినిపించమంటారు?
0: మాకు భద్రాచలం సినిమా మేడం, ఆ చేనేత చీర కట్టి.
1: తప్పకుండా, శ్రీహరి గారు నటించిన భద్రాచలం సినిమా నుండి. ధోర్నాల బాలరాజు గారి కోసం మరియు వారి కుటుంబ సభ్యులందరి కోసం ఈ పాట.
0: థ్యాంక్ యూ మేడం.

0: గుడ్ మార్నింగ్ మేడం.
1: గుడ్ మార్నింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
0: భూటాన్ పొచ్చంపల్లి మాధవరెడ్డి చూస్తా. బాగున్నా రాజు మేడం.
1: రాజు గారు ఎలా ఉన్నారు?
0: బాగున్నా మేడం. బాగున్నా మేడం. మీరు?
1: నేను కూడా బాగున్నానండి, చెప్పండి.
0: ముగ్గం మీద కూడా రెడీ అయినడమే మాకు దినచర్య. వేరే మేము టీవీ చూడండి మేడం. టీవీ చూసి ఆంధ్రం కలుగుతుంది మనం.
1: చాలా సంతోషం. మీరు ఎప్పటి నుంచో చాలా పాత శ్రోత కదా?
0: చాలా పాత శ్రోత మేడం.
1: మరి ఏం నేస్తున్నారు ఇప్పుడు? మగ్గం బయట ఏముంది?
0: మగ్గం నేస్తున్నారు, చీర పట్టు చీర
1: నేస్తున్నారు. మీకు కూడా చేనేత దినోత్సవ శుభాకాంక్షలు. మరి ఏ పాట వినిపించమంటారు? బాగుంటుంది ఆ పాట తప్పకుండా. కిరాయి కోటిగాడు చిత్రం నుండి నమస్తే సుస్వాగతం పాట.

హుషారైన పాటలు, తీయని మాటలతో ఈ ఉదయం ఎంతో ఆనందంగా గడిచింది. సంగీతం ఎప్పుడూ మనతోనే ఉంటుంది. మనందరి జనరంజని ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: మీరింతవరకు జనరంజని శ్రోతల ఫోన్ ద్వారా కోరిన సినీ గీతాలు విన్నారు.
1: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్హెచ్జీస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డీఐసీ, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ప్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలకు సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు. పీఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పీఎంకేఎస్వై, పీఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యూఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, సిజిటిఎంఎస్సి.
2: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డీఐసీ కార్యాలయాలను మరియు రాష్ట స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డీజీఎఫ్పిఎస్ ను సంప్రదించగలరు.
0: ఆకాశవాణి వివిధ భారతి, సమయం 8:40. మీరు వింటున్నారు జనరంజని. జనరంజనిలో ఇప్పుడు విందాం బొంబాయి ప్రియుడు సినిమా నుంచి అనురాధ శ్రీరామ్ పాడిన పాట. చంద్రబోస్ రచన, ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. ఈ పాటను అడుగుతున్న శ్రోతలకి సార్ ఔటర్ రింగ్ రోడ్ నుంచి సదానందగౌడ్ సత్యమ్మ, భూదాన్ పోచంపల్లి నుంచి ఎలగందల మార్కండేయ లక్ష్మి, నల్గొండ నార్కెట్పల్లి నుంచి శివకోటి శేఖర్, వరలక్ష్మి.

0: ప్రగతి ప్రధాన సాగిపొమ్మని ప్రపంచానికి వెలుగు పంచుతోంది.
1: ఉదయతార
0: అజ్ఞాన తిమిరాల్ని జ్ఞానంతో తరిమి ప్రేరణనిస్తోంది
1: ఈ అభ్యుదయతార.
0: వివిధ రంగాలలో సేవా ప్రతిభలతో సమాజంలో గుర్తింపు సాధించిన వ్యక్తులతో పరిచయం,
1: వారి స్ఫూర్తిదాయక జీవనయాన విశేషాలతో కూర్చిన కార్యక్రమం
2: మీట్ ద స్టార్
1: ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా
0: ఎఫ్ఎం 102.8 MHz పై
2: మీట్ ద స్టార్.
3: చిలిపి కృష్ణుడు సినిమా నుంచి పాటను అడుగుతున్నారు. ఓల్డ్ అల్వాల్ నుంచి శ్రీరమదాసు, కృపాచారి అనిత, ఇక జిబ్లిక్పల్లి నుంచి చక్రపాణి చందన, కరీంనగర్ ఓల్డ్ బజార్ నుంచి మోతి శ్రీనివాస్, పద్మ, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడారు ఈ పాటని. ఆత్రేయ రచన, కేవీ మహాదేవన్ సంగీతం అందించారు.

దొంగమొగుడు సినిమా నుంచి పాట నడుతున్నారు నల్గొండ నుంచి నరసింహ కళావతి, వనపర్తి నుంచి ఎం రామయ్య కార్తిక్, లంగర్ హౌజ్ నుంచి సంగీత శ్రవణ్ కుమార్, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడారు, సిరివెన్నెల రచన చక్రవర్తి సంగీతం అందించారు.

0: నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
2: జనరంజన్లో చివరిగా మిస్టర్ బచ్చన్ సినిమా నుంచి శ్రీరామచంద్ర సమీరా భరద్వాజ్ పాడిన పాట, భాస్కర్ భట్ల రచన, మికిజీ మేయర్ సంగీతం. ఈ పాటను అడుగుతున్న శ్రోతలు భూదాన్ పోచంపల్లి, గాంధీనగర్ నుంచి ఎలగందుల సిద్ధులు శారద, బెంగళూరు విల్సన్ గార్డెన్ నుంచి మూర్తి మంగమ్మ, రాయగిరి నుంచి దాసరి రవి.

0: ఇది ఇవాళ్ళ జనరంజని. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 9 గంటలు. ఇప్పుడు ముంబై నుంచి రిలే విందాం. మళ్లీ మనం 10 గంటలకు ఎవరిగిన హిట్స్లు కలుసుకుందాం. అందాక వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: सिंह की आवाज में ये गीत अभी आप सुन रहे थे, लापता लेडीज फिल्म से. प्रशांत पांडे ने इस गीत को लिखा था, राम संपत ने धुन. चित्रलोक कार्यक्रम आप सुन रहे हैं विविध भारती राष्ट्रीय सेवा, देश की सुरीली धड़कन से. एक बहुत छोटा सा ब्रेक लेते हैं. ब्रेक के बाद फिर से हाजिर होंगे.

सन 1982 में अपना बना लो, सन 1983 में आई अर्पण, 1985 में आपके साथ।

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. సహజ వాయువు కోసం విదేశాలపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు 23,731 రూపాయల కోట్ల జాతీయ పథకానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. వ్యర్థాల నుంచి కంప్రెస్డ్ బయోగ్యాస్ ఉత్పాదనను పెంచే లక్ష్యంతో గోబర్ ధన్ పేరిట రూపొందించిన ఈ పథకాన్ని 2027 నుంచి 2036 వరకు అమలు చేయనున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పట్టభద్రుల ఓటర్ల నమోదు ప్రక్రియను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని మంత్రి శ్రీధర్ బాబు కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. మైలార్ దేవుపల్లిలో జరిగిన పార్టీ ముఖ్య నేతల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేస్తూ రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికలకు సమాయత్తం కావాలని దిశానిర్దేశం చేశారు. ఒడిశాలోని చాందీపూర్ సమగ్ర క్షిపణి పరీక్షా కేంద్రం నుంచి మధ్యంతర శ్రేణి బాలిస్టిక్ క్షిపణి అగ్ని 4ని విజయవంతంగా ప్రయోగించారు. ఈ ప్రయోగం క్షిపణికి సంబంధించిన అన్ని సాంకేతిక కార్యాచరణ ప్రమాణాలను విజయవంతంగా నిరూపించిందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ ప్రయోగం దేశ వ్యూహాత్మక నిరోధక సామర్థ్యాలను బలోపేతం చేయడంలో మరొక మైలురాయిగా నిలిచిందని పేర్కొంది. గోదావరి కృష్ణా నదుల వరద ముందస్తు అంచనాలకు ఏఐ ఆధారిత నమూనాలను వాడుతున్నట్లు కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ రాజ్యసభలో తెలిపారు. ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ, తెలంగాణ రైతుల కోసం పంచాయతీ మౌసం సేవ పోర్టల్ ద్వారా వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. రైళ్ల రద్దీని శాస్త్రీయంగా విశ్లేషించి నిర్వహణను మెరుగుపరిచేందుకు దక్షిణ మధ్య రైల్వే జోన్ ఐఐటి బాంబేతో ఒప్పందం కుదుర్చుకుంది. సిగ్నలింగ్ వ్యవస్థలోని డేటాను విశ్లేషించి సాఫ్ట్వేర్ను రూపొందించడం దీని ముఖ్య ఉద్దేశమని రైల్వే అధికారులు తెలిపారు. జెన్జీ ఆందోళనలో నిజాయితీ ఉందని, సంస్కరణల కోసం ప్రశ్నించే హక్కు విద్యార్థులకు ఉందని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. ఐఐఎంయుఎన్ వార్షికోత్సవ సభలో మాట్లాడిన ఆయన, యువతరంపై తన విశ్వాసం అచంచలమైనదని భగవత్ తెలిపారు. అంతర్జాతీయ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ దేశంలోనే తన 4 క్లౌడ్ రీజియన్ని హైదరాబాద్లో ప్రారంభించింది. ముంబై, పూణే, చెన్నైల తర్వాత ఇండియా సౌత్ సెంట్రల్ పేరిట ఏర్పాటైన ఈ కేంద్రంతో దేశీయ కంపెనీలకు క్లౌడ్ సేవలు మరింత సులభతరం కానున్నాయి. అమెరికాలో బర్త్ రైట్, సిటిజన్షిప్, బర్త్ టూరిజంపై ఆంక్షలు విధిస్తూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 2 కీలక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకం చేశారు. వలస విధానాల దుర్వినియోగాన్ని అరికట్టడమే దీని లక్ష్యమని, విదేశీయులు కేవలం పౌరసత్వం కోసం అమెరికా వచ్చే విధానానికి దీనితో చెక్ పడుతుందని శ్వేత సౌధం పేర్కొంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి ఉదయం 11 గంటలకు

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 10:04. వెల్కమ్ టు ఎవర్ గ్రీన్ హిట్స్. 2005 నుంచి 2010 వరకు రిలీజ్ అయినటువంటి సినిమాల నుంచి హిట్ సాంగ్స్ విందాం ఇవాళ ఎవర్ గ్రీన్ హిట్స్లో. మీకు కూడా నచ్చిన పాట వినాలనుకుంటే 0402324082 నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేసేయండి. ఇప్పుడు మీ అందరి కోసం ఈ పాట.

0: ఎవర్గ్రీన్ హిట్స్ ముందుగా మీరు విన్నారు నువ్వు వస్తానంటే నేను వద్దంటాన సినిమా నుంచి టిప్పు పాడిన పాటది. సిరివేనెల రచన, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఈ పాటను అడిగిన శ్రోతలు నందిపేట నుంచి వెంకటేష్, ఇంకా నిజామాబాద్ ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను, పాపిరెడ్డి కాలనీ నుంచి సిహెచ్ విజయ్ కుమార్ హనుమంతరావు.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 డిగ్రీ పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి.
3: ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
0: కలేజ సినిమా నుంచి పాటను అడుగుతున్నారు. నిజామాబాద్ నెహ్రూ పార్క్ నుంచి అజీజ్ బాయ్ నయీముద్దీన్, కీసర రామలింగేశ్వర కాలనీ నుంచి మానసమాధురి, బండిరావిరాల గ్రామం నుంచి లక్ష్మీ వరలక్ష్మి. రామజోగేశాస్త్రి రచనలో రంజిత్ పాడిన పాట అది. మణిశర్మ సంగీతం అందించారు.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. ఎవర్ గ్రీన్ హిట్స్లో మనం 2005 నుంచి 2010 వరకు రిలీజ్ అయినటువంటి సినిమాల నుంచి హిట్ సాంగ్స్ వింటున్నాం కదా. ఇప్పుడు వేదం సినిమా నుంచి రంజిత్, దీపు, గీతా మాధురి, చైత్ర పాడిన పాట, సీతారామ శాస్త్రి రచన, ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. ఈ పాటను అడుగుతున్న శ్రోతలు పెద్దపల్లి కమాన్పూర్ నుంచి గట్ల వెంకటేష్, స్వరూప, రంగారెడ్డి, శంకరంపల్లి నుంచి మూర్తి కృష్ణ, సంతోష, ధర్మవరం పార్థసారథి నగర్ నుంచి సంకారపు రవి, ఉమాదేవి.
1: Pada pada pada pada pada.

0: మీరు విన్న ఆ పాట ఆర్యా 2 సినిమా నుంచి రంజిత్ పాడింది. చంద్రబోస్ రచన, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఈ పాటను అడిగిన శ్రోతలు నిజామాబాద్ సుభాష్ నగర్ నుంచి లావణ్యరాజు, బేగంపేట నుంచి విష్ణు యాదవ్, వరంగల్ కాసిబుగ్గ నుంచి నల్ల సుదర్శన్ సరిత.
1: ప్రగతి ప్రధాన సాగిపొమ్మని ప్రపంచానికి వెలుగు పంచుతోంది
2: ఉదయతార.
1: అజ్ఞాన తిమిరాల్ని జ్ఞానంతో తరిమి ప్రేరణనిస్తోంది
2: ఈ అభ్యుదయతార.
1: వివిధ రంగాలలో సేవా ప్రతిభలతో సమాజంలో గుర్తింపు సాధించిన వ్యక్తులతో పరిచయం,
2: వారి స్ఫూర్తిదాయక జీవనయాన విశేషాలతో కూర్చిన కార్యక్రమం
3: మీట్ ద స్టార్
2: ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా
1: ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై.
3: మీట్ ద స్టార్.
0: మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. రాజన్న సిరిసిల్ల ఇల్లంతకుంట నుంచి గంగు మహేందర్ నాగలక్ష్మి, ఇంకా గీతానగర్ నుంచి చౌడర్పు నాగేశ్వర రమాదేవి వీళ్ళ కోసం అదుస సినిమా నుంచి పాట అడుగుతున్నారు. దేవిశ్రీ ప్రసాద్ స్వీయ సంగీతంలో పాడిన పాట అది, చంద్రబోస్ రచన.

0: జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా తెలంగాణ చేనేత వస్త్రాల ప్రదర్శన ఇంకా అమ్మకాలు ఈ నెల 7 నుంచి 16 వరకు పీపుల్స్ ప్లాజా నెక్లెస్ రోడ్ లో తెలంగాణ రాష్ట్ర చేనేత మరియు జౌలీ శాఖ ఆధ్వర్యంలో పోచంపల్లి ఇక్కత్ గద్వాల నారాయణపేట సిద్దిపేట గొల్లభామ పట్టు మరియు కాటన్ శారీస్ డ్రెస్ మెటీరియల్స్ లుంగీలు టవల్స్ బెడ్షీట్స్ కార్పెట్స్ 30% డిస్కౌంట్ తో సరసమైన ధరలకే లభ్యం. రండి, తెలంగాణ చేనేత వస్త్ర ప్రదర్శనను సందర్శించండి, చేనేత కళాకారులను ప్రోత్సహించండి.
1: బొమ్మరిల్లు సినిమా నుంచి పాట నడుతున్నారు అమ్మని గుర్తు నుంచి బొమ్మిదేని లక్ష్మీనారాయణ వినయ్ విజయ, ఇంకా కామారెడ్డి భవానీపేట నుంచి మహమ్మద్ ఇనాయతుల్లా ఇష్రతుల్లా. వీళ్ల కోసం ఈ పాట సిద్ధార్థ్ పాడారి పాటని అనంత శ్రీరామ్ రచన, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

పోకిరి సినిమా నుంచి పాటను అడుగుతున్నారు. వరంగల్ నుంచి రామ్, రజిత, దివ్య, ఇంకా నందిపేట నుంచి నందిని, నరేష్ స్నేహిత. నవీన్ పాడారు ఈ పాటని. భాస్కర్ భట్ల రచన, మణిశర్మ సంగీతం అందించారు.

అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డు హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989855102కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in ని సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు

మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హీట్స్. మా ఫోన్ నెంబర్ 0402324-0852. రాఖీ సినిమా నుంచి పాటను అడుగుతున్నారు. రాపూర్ నుంచి సీను, ఇంకా నిజామాబాద్ నుంచి నాగనాథ్ గుప్తా, హస్తినాపురం నుంచి కన్యగారి సత్యనారాయణ, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద, శంకర్ మహాదేవన్ గోపికా పూర్ణిమ పాడారి పాటని చంద్రబోస్ రచన, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

కంత్రీ సినిమా నుంచి పాటను అడుగుతున్నారు. రాయగిరి నుంచి మాదాసు సత్యనారాయణ కవిత, పార్సిగుట్ట నుంచి నోముల భాగ్యమ్మ వెంకటేష్, ఆర్మూర్ నుంచి జిందం నరహరి లక్ష్మి. రాహుల్ నంబియార్ జై పాడిన పాట ఇది. అనంత శ్రీరామ్ రచన, మణిశర్మ సంగీతం అందించారు.

0: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: కిక్ సినిమా నుంచి పాట నడుపుతున్నారు జనకంపేట నుంచి శ్యామ్లాల్ జగన్మోహన్, నంద్యాల నుంచి రాజేష్, నిజామాబాద్ గుమస్తా కాలనీ నుంచి సంగవి శ్రీనివాస్, రవితేజ, అలీ, రంజిత్, రాహుల్, నంబియార్, నవీన్, మాధవ్ పాడిన పాటది. సిరివెన్నెల రచన, తమన్ సంగీతం.
2: మ్యాటర్ కొంచెం హాటర్ వెళ్ళి డోంట్ డిస్టర్బ్ హి కూ
3: అచ్చే ఎత్తు పైకి ఎత్తి పాడు. నీ అయ్యా ఎంతసేపు రా, మ్యాటర్ దగ్గర
4: బస్ మనకి మెమరీ లాస్
3: అది కోరస్.

0: కాబట్టి కాటవల్లి, ఇది రోగం కాదు, మహారాజయోగం.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ లో చివరిగా విందాం మగధీరా సినిమా నుంచి దళేర్ మహేంది గీతా మాదిరి పాడిన పాట, చంద్రబోస్ రచన, ఎంఎం కీరవాణి సంగీతం. ఈ పాటను అడుగుతున్న శ్రోతలు జనగాం నుంచి దివ్యశ్రీ, విజయనగర్ కాల్చి మడుపు రవీందారు, ఎద్దుమాల నుంచి బాలకృష్ణ శ్రీనిధి, గజ్వేల్ నుంచి శేల వెంకటేశ్వరుణ, ఓల్డ్ అల్వాల్ నుంచి లక్ష్మీరమణ, న్యావనంది నుంచి శ్రీరామ్, నరేందర్, కమలా.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 11 గంటలు. మరికొద్ది క్షణాల్లో వార్తల ముఖ్యాంశాలు వింటారు.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఇప్పుడు సమయం 11 గంటలు. వార్తల ముఖ్యాంశాలు విందాం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. యూపీఐ ఇతర డిజిటల్ చెల్లింపులపై బ్యాంకులు, సేవా సంస్థలు స్వల్ప రుసుములు వసూలు చేసేందుకు వీలు కల్పిస్తూ పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ చట్టం 2007 సవరణ బిల్లును లోక్సభ ఆమోదించింది. గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ వర్ధంతి సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆయనకు నివాళులర్పించారు. రవీంద్రనాథ్ ఠాగూర్ తన రచనల ద్వారా స్వాతంత్ర్య ఉద్యమంలో చైతన్యాన్ని రగిలించారని అమిత్ షా సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు. ఔటర్ రీజనల్ రింగ్ రోడ్లు, ఫ్లైఓవర్లు సహా అన్ని రోడ్ల నెట్వర్క్, భూసేకరణ నిర్వహణలను ఒకే వ్యవస్థ పరిధిలోకి తేవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఔటర్ రింగ్ రోడ్డు నిర్వహణ లోపాల వల్ల వాహనాలు ఎక్కడికక్కడ నిలిపివేసి ప్రమాదాలు జరుగుతున్నాయని సీఎం అసహనం వ్యక్తం చేశారు. చేనేత మన సంస్కృతి, సంప్రదాయాలు, గొప్ప కళాత్మక వారసత్వానికి ప్రతీక అని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ప్రభుత్వం చేనేత రంగానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ కార్మికుల సంక్షేమం, ఉపాధి, అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ వారికి ఎల్లవేళల్లా అండగా నిలుస్తోందన్నారు. భారతీయ జనతా పార్టీ దృష్టిలో భారతీయ చేనేత రంగం కేవలం ఒక పరిశ్రమ మాత్రమే కాదని, అది భారతీయ ఆత్మకు ప్రతిరూపమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కార్మికులందరికీ మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు దేశంలోని, ప్రత్యేకంగా తెలంగాణలోని చేనేత కార్మికులకు, కళాకారులకు, వారి కుటుంబాలకు శుభాకాంక్షలు తెలిపారు. స్వదేశీ ఉద్యమ స్ఫూర్తిని స్మరించుకునే ఈరోజు ఎంతో ప్రాముఖ్యమైనదని పేర్కొన్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు చేనేత కళాకారులకు శుభాకాంక్షలు తెలిపారు. నేతన్నల సంక్షేమానికి ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని, నేతన్న బతికితేనే చేనేత రంగం మనుగడ సాగిస్తుందని పేర్కొన్నారు. అమెరికాలో జరిగిన ప్రతిష్టాత్మక గ్రాండ్ చెస్ టోర్ సెయింట్ లూయిస్ ర్యాపిడ్ అండ్ బ్లిడ్జ్ టోర్నమెంట్ ఛాంపియన్గా భారత గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద నిలిచారు. పెనాల్టిమెంట్ రౌండ్లో జవోఖిర్ సిందరోవ్తో జరిగిన గేమ్ను డ్రా చేసుకొని టైటిల్ను ఖరారు చేసుకున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. అలనాటి మేటి సినీ ప్రముఖుల జీవిత సినీ విశేషాలతో ఆపాత మధురాలను మీకందించే కార్యక్రమం గుర్తుకొస్తున్నాయి మీ 102.8 ఎఫ్ఎం లో. గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.

0: మైఖేల్ మదన కామరాజు మూవీ నుంచి పాట విన్నారు. సమయం 11 గంటలు దాటి 10 నిమిషాలు కావస్తోంది. మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.8 వివిధ భారతి.
1: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
3: అలాగా ఏం చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
1: మమ్మీ నేను
3: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
4: గుర్తుకొస్తున్నాయి రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
0: స్టూడియో క్లాక్ లో సమయం అయితే 11 గంటలు దాటి 11 నిమిషాలు 25 సెకండ్లు అలా కంటిన్యూ అవుతోంది. టైం మన కోసం ఆగదు కదా, కానీ టైం మన కోసం ఆగదు కానీ అలా టైంతో పాటు మనము పరిగెడితే, పోనీ టైంని దాటి పరిగెడితే, ఈ ఆలోచన వెరైటీగా ఉంటుంది కదా. అంటే ఐ మీన్ నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది అనమాట, నాకే గనక ఛాన్స్ వస్తే, నేనే గనక అలా ఫ్లాష్ బ్యాక్లోకి లేదా ఫ్యూచర్లోకి వెళ్ళగలిగితే, ఊహ మాత్రం భలే ఉంది. కళలో కూడా నిజం కాని ఊహ అది కదా. కానీ ఇలాంటి కథాంశంతో తెరకెక్కి వండర్ని క్రియేట్ చేసిన సినిమా గురించి మాట్లాడుకుందాం ఇవాళ గుర్తుకొస్తున్నాయిలో. నో అంటే ఇక ఆ డైరెక్టర్ గురించి చెప్పాలి అంటే, ఇందాక పాట ప్లే చేశాను మీకు డైరెక్టర్ ఎవరో గెస్ చేయొచ్చు, మరి ఆ సినిమాకి కూడా ఈ డైరెక్టరే అనమాట డైరెక్షన్ చేసింది. ఇక ఈ డైరెక్టర్ సినిమాలన్నీ కూడా చెప్పాలి అంటే అవుట్ ఆఫ్ బాక్స్ ఐడియాలే ఉంటాయి. అసలు ఎవరికి రావేమో, అసలు ఇలాంటి ఐడియాలు ఈయనకే ఎలా వస్తాయి అని అనిపిస్తాయి అనమాట. సో ఎంతలా ఉంటున్నా అంటే ఆ డైరెక్టర్ ఐడియాస్ ఎలా ఉంటాయి అంటే, ఒక్కో సినిమాని గనక మనం కూర్చొని డిస్కస్ చేస్తే టాలీవుడ్కి ఆ డిస్కషన్ అంతా కలిపితే ఒక పెద్ద బాలశిక్ష అవుతుందన్నమాట. సో అంత వండర్ఫుల్గా ఉంటాయి ఆయన సినిమాలు, అంత ఎక్స్పెరిమెంటల్ ఓరియంటెడ్గా ఉంటాయి ఆయన సినిమాలు. చాలా క్లూ ఇచ్చేసాను కదా, మరి ఇంతకీ నేను ఏ సినిమా గురించి మాట్లాడబోతున్నానో మీకు ఆల్రెడీ అర్థం అయ్యే ఉంటుంది. సరే ఇంకొక విషయం చెప్తాను, రీసెంట్గా ఈ సినిమా 35 ఇయర్స్ కంప్లీట్ చేసుకుంది. 35 ఏళ్ళు దాటినా కూడా ఆ సినిమా గురించి ఇప్పటికీ మాట్లాడినా చూసినా వింతగానే అనిపిస్తుంది మనకి. ఆ సినిమా ఏంటో గెస్ చేయండి, నాకు వాట్సాప్ చేయండి 1042324082. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. నేను మీ ఆర్జే స్వాతి.

0: ఇలా పాట మధ్యలో ఆగిపోతే ఏమంటాం మనం కూడా? గోవింద గోవింద
1: గుర్తుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
0: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. బాలకృష్ణ అనగానే మనకు ఒక మాస్ ఇమేజ్ గుర్తొస్తుంది కదా. సో మాస్ ఇమేజ్ గుర్తొచ్చే ప్రేక్షకుల్ని అలా ఒక్కసారిగా

మెస్మరైజ్ చేశారు సింగీతం శ్రీనివాసరావు గారు. ప్రయోగం చేయాలి అంటే గట్స్ ఉండాలి అంటారు, కానీ సింగీతం శ్రీనివాసరావు గారి ప్రతి సినిమా ఒక ప్రయోగమే. ఆ విచిత్ర సోదరులు ఎంత అద్భుతంగా ఉంటుంది సినిమా. అలాంటి ఒక ఆలోచన రావడమే నిజంగా అంటే అప్పట్లో చాలా విచిత్రం అది నిజంగా. ఇక ఆ తర్వాత పుష్పక విమానం, ఎవరు చూస్తారు అసలు పాటలు మాటలు లేని సినిమా, బట్ అయినా కూడా అది ఎంత సూపర్ హిట్ అయిందో అందరికీ తెలుసు. ఇక మయూరి, ఒక అంటే అంగవైకల్యం ఉన్న ఒక నాట్యకారిణి జీవితాన్ని తెరమీదకెక్కించడం అంటే కూడా నిజంగా ఎక్స్పెరిమెంటే. ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన చేసే ప్రతి సినిమా కూడా ప్రయోగమే. రీసెంట్గా కూడా ఒక సినిమా వచ్చింది మీ అందరికీ తెలుసు, రైట్? ఇక మన సింగీతం శ్రీనివాసరావు గారికి ఇలాంటి ఆలోచనలు రావడానికి కారణం ఏంటి అంటే, ఇంగ్లీష్ నావెల్స్ ఎక్కువగా చదివేవారట కాలేజ్ రోజుల్లో. అందులో హెచ్జి జువెల్స్ రాసిన టైమ్ మిషన్ అనే ఒక నావెల్ బాగా నచ్చిందట ఆయనకి. అప్పుడే అనుకున్నారట, అంటే అప్పటికి ఇంకా సినిమాల్లోకి రాలేదు, అప్పుడు అనుకున్నారంట, ఇఫ్ నేను సినిమాల్లోకి వెళ్తే ఈ కథ చెయ్యాలి డెఫినెట్గా అని అనుకున్నారట. సో అలా అప్పుడు అనుకున్న ఆ ఐడియాని మొత్తానికైతే సినిమాగా వచ్చింది. మొత్తానికి సింగీతం గారు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత అనుకోగానే ఏది అవ్వదు కదా. ఈ సినిమా ఎప్పుడు చేశారో తెలుసా? ఆయన ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాక 30 ఏళ్లకి ఈ సినిమాని డైరెక్ట్ చేశారు. అయితే ఈ కథని మొట్టమొదటిసారి విన్నదెవరు, అసలు బాలకృష్ణ గారినే హీరోగా పెట్టుకోవాలి అని చెప్పిందెవరు, ఇవన్నీ వివరాలు తెలుసుకోవాలి అంటే వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. గుర్తుకొస్తున్నాయి మీ ఆర్జే స్వాతితో. గుర్తుకొస్తున్నాయి Go retro with Akashvani Telugu.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాల గని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8.

0: マヌジェネレンジェネ。
1: సందర్భంగా హ్యాండ్లూమ్ ఎక్స్పో మన ఉప్పల్ శిల్పారామంలో ఈ నెల 1 నుంచి 10 వరకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు దేశంలో వివిధ రాష్ట్రాల్లో తయారైన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాల ప్రదర్శన ఇంకా అమ్మకాలు మన ఉప్పల్ శిల్పారామంలో. అలాగే సందర్శకులు వీక్షించడానికి ప్రతిరోజు సాయంత్రం ప్రఖ్యాత కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలు మన హ్యాండ్లూమ్ ఎక్స్పోలో. అందరూ ఆహ్వానితులే, రండి. అపురూప హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాల ప్రదర్శన మరియు అమ్మకాలు వీక్షించండి, కొనుగోలు చేయండి, చేతి వృత్తుల అభివృద్ధిని ప్రోత్సహించండి.
2: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు. గుర్తుకొస్తున్నాయి వింటున్నారు మీ ఆర్జే స్వాతితో ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతిలో. మనం మాట్లాడుకుంటున్నాం సంగీతం శ్రీనివాసరావు గారి డైరెక్షన్ లో వచ్చిన ఆదిత్య 369 మూవీ గురించి. యూనో జులై 18th 19th ఈ సినిమాకి 35 ఏళ్ళు పూర్తయ్యాయి. అయితే ఈ సినిమాని ఫస్ట్ విన్నది ఎవరు అనంటే మన బాలు గారట. అయితే ఇలాంటి సినిమా తీయాలని ఎప్పటి నుంచో ఉన్నా కూడా ఇది ఎక్స్పెరిమెంట్ కదా, సో మన తెలుగు ప్రేక్షకులు అంత తొందరగా యాక్సెప్ట్ చేస్తారో లేదోనన్న ఆలోచన అయితే సంగీతం శ్రీనివాసరావు గారికి ఉండింది. ఒకరోజు ఫ్లైట్లో బాలుగారితో జర్నీ చేస్తూ ఆ టైంలో ఈ కథను చెప్పారట. అంతే, ఆయన సినిమా కథ చాలా అంటే చాలా బాగుంది, వెరైటీగా ఉంది అని చెప్పేసి ఆ కథని కొందరు నిర్మాతలకి చెప్పడం, వాళ్ళేమో ఏంటో కథ ముందుకు వెళ్ళడం వెనక్కి రావడం అంటే పాత సినిమా యమగోళ ఉంటుంది కదా, సో యమగోళ సినిమాలాగా ఉంటుందేమో అని చాలామంది చూద్దాంలే అన్నట్టుగా

చెప్పారట. కానీ ఫైనల్లీ శివలింక ప్రసాద్ గారు ఓకే అన్నారు. అయితే బాలకృష్ణ డేట్స్ తీసుకోవడం కూడా జరిగిపోయాయి. యూనో బాలకృష్ణ గారిని సజెస్ట్ చేసింది కూడా మన బాలుగారేట. కాకపోతే ఈ సినిమాని సింగీతం శ్రీనివాసరావు గారు మాత్రం మల్టీ స్టారర్ మూవీగా తీయాలి అని అనుకున్నారట. మరి ఎవరెవరితో తీయాలి అనుకున్నారు తెలుసుకోవాలని ఉందా? అంటే లైక్ బాలకృష్ణ ఇందులో డబుల్ యాక్షన్లో కనిపిస్తారు కదా, డ్యూయల్ రోల్లో కనిపిస్తారు మనకి. అయితే ఒక రోల్ బాలకృష్ణ చేత, ఇంకొక రోల్ ఇంకొకరి చేత అని అనుకున్నారు. కానీ కుదరలేదు. మరి ఎవరి చేత అనుకున్నారు? ఒకవేళ అలా అనుకుంటే శ్రీకృష్ణదేవరాయలు బాలకృష్ణ గారు అయ్యుండి మామూలు యంగ్స్టర్ యంగ్ సైంటిస్ట్, సో ఆ పాత్రలో ఇంకెవరు ఉంటుండే వాళ్ళు? గెస్ చేస్తారా? గెస్ చేస్తే నాకు వాట్సాప్ చేయండి 1040-232-40852. తెలుసుకోవాలి అంటే డూ ఫాలో మీ ఆన్ 102.8 FM. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. నేను మీ ఆర్జే స్వాతి.

పనికొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. సో మనం మాట్లాడుకున్నాం ఈరోజు ఆదిత్య 369 సినిమా గురించి. నిజంగా ఈ సినిమా గురించి అంటే ఇప్పుడు మాట్లాడుకుంటే ఇప్పుడు కొంచెం సినిమాలోని కొన్ని కొన్ని సీన్స్ మనం గెస్ట్ చేయగలమేమో సినిమా చూస్తున్నప్పుడు, కానీ ఆ జనరేషన్కి మాత్రం ఇట్స్ కంప్లీట్ ఏమంటారంటే ఒక మ్యాజిక్ ఆ సినిమా. నిజమే కదా, ఇప్పటికీ ఆ సినిమా చూస్తుంటే మనకి అలాగే అనిపిస్తుంది. కొంచెం ఎంత టెక్నాలజీ పెరిగినా అలా ఫ్యూచర్లోకి వెళ్ళడం, మళ్ళీ బ్యాక్ టు పాస్ట్లోకి రావడం, ప్రజెంట్లో ఉంటూ ఇవన్నీ చూడడం అనేది మాత్రం నిజంగా వింతే. ఇదో మనం ఇందాక అనుకున్నాం కదా, ఈ సినిమాలో మల్టీ స్టారర్తో తీయాలి అని అనుకున్నారు మన సింగీతం శ్రీనివాసరావు గారు. సో ఎవరెవరిని అనుకున్నారు అంటే, ఈ సినిమాలో కృష్ణకుమార్ క్యారెక్టర్ ఉంటుంది కదా, అంటే శ్రీకృష్ణదేవరాయలు కాకుండా, రైట్? సో కృష్ణకుమార్ క్యారెక్టర్కి కమల్ హాసన్ని, అండ్ అలాగే కమల్ హాసన్కి జోడీగా విజయ్ శాంతిని అనుకున్నారట. కాకపోతే ఇక కృష్ణదేవరాయలు క్యారెక్టర్కి అయితే దెర్ ఇస్ నో ఆప్షన్, ఇక బాలకృష్ణ గారే అనుకున్న తర్వాత, అప్పటికే కమల్ హాసన్ గారు అండ్ అలాగే విజయశాంతి ఇద్దరు బిజీగా ఉండడంతో బాలయ్యే డ్యూయల్ రోల్ చేసేశారు. అప్పుడే సినిమాలోకి వస్తున్న మోహిని హీరోయిన్. సో నిజానికి ఆ అమ్మాయికి ఆదిత్య 369 అనేది ఫస్ట్ సినిమా అనుకుంటా, డెబ్యూ మూవీ. అండ్ ఇక ప్రొఫెసర్ పాత్రకి ఫస్ట్, అంటే టిన్ను ఆనంద్ అప్పటికే ట్రెండింగ్లో విలన్గా ఉన్న అమరేష్ పూరి, ఇక చైల్డ్ ఆర్టిస్ట్గా తరుణ్, మొత్తానికైతే కాస్టింగ్ ఓకే చేసేశారు. మరి కథ ఏంటి? పాస్ట్లోకి వెళ్ళాలి అంటే మనకి బోల్డ్ అంత చరిత్ర ఉంది కదా. సో పాస్ట్లో మనం ఇప్పటికీ మాట్లాడుకుంటాం, మా అమ్మమ్మ వాళ్ళు అలా చేశారు, మా తాతయ్యలు ఇలా చేశారు అని. బట్ వాట్ అబౌట్ ఫ్యూచర్? అసలు ఫ్యూచర్ని ఎలా ఆలోచించి ఉంటారు? నిజంగా సింగీతం శ్రీనివాసరావు గారికి ఎంత రుణపడి ఉంటామో. నిజంగా ఆయన బ్రెయిన్ కాదే మైంది, సంథింగ్ ఎల్స్, ఇంకేదో ఉండుంటుంది అంటారు కదా. ఎవరైనా మన ఫ్రెండ్ లిస్ట్లో లేకపోతే మన ఫ్రెండ్ గ్యాంగ్లో చాలా ఎక్కువగా ఇంటెలిజెంట్గా ఆలోచిస్తే నీ బ్రెయిన్ని తీసుకెళ్ళి మ్యూజియంలో పెట్టాలని, అలా సింగీతం శ్రీనివాసరావు గారి బ్రెయిన్ కూడా అంతే. అంటే పాస్ట్ ఏదైనా చెప్పొచ్చు మనం, గత చరిత్ర, కానీ ఫ్యూచర్ని ఎలా ఊహించారు, ఎలా తీశారు, మరి దానికి సంబంధించిన వివరాలు చెప్తాను. వింటూనే ఉండండి, గుర్తుకు వస్తున్నాయి మీ ఆకాశవాణి వివిధ భారతిలో.

తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. ఇందాకే మనం కమల్ హాసన్ ఆయనలాగే విజయశాంతి జోడీ గురించి మాట్లాడుకున్నాం కదా, మరి వాళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చిన ఓ పాటను వినేద్దాం. వింటూనే ఉండండి FM 102.8.

0: గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు
1: 11:49 అండ్ స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. నేను మీ ఆర్జే స్వాతి. మనం మాట్లాడుకుందాం ఈరోజు గుర్తుకొస్తున్నాయిలో 35 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్న సినిమా, ఒక ఎక్స్పెరిమెంటల్ మూవీ అండ్ ఎవర్ గ్రీన్ హిట్, ఇలా ఎన్ని చెప్పినా తక్కువే ఆ సినిమా గురించి. ఎందుకంటే అసలు భూత భవిష్యత్ వర్తమాన కాలాన్ని కనెక్ట్ చేస్తూ ఒక సినిమా అంటేనే నిజంగా కంప్లీట్ డిఫరెంట్ కథాంశం కదా. అయితే ఈ సినిమా కథ కోసం సంగీతం గారు చాలా పుస్తకాలు చదివారట, చాలా గ్లోబల్ వార్మింగ్, రేడియేషన్, అంటే ప్రస్తుతం అండ్ అలాగే మనం ఫ్యూచర్లో ఫేస్ చేయబోయే విషయాలన్నిటినీ ఒక సామాన్య ప్రేక్షకుడికి కూడా అర్థమయ్యేలా తీశారు. చూసారా, ఆయన ఎప్పుడో చెప్పారు గ్లోబల్ వార్మింగ్ అవన్నీ వస్తాయని, అయినా మనం వింటామా ప్లాస్టిక్ వాడతాం అన్నీ వాడతాం, సో అది వేరే విషయం. ఇక మొత్తానికైతే సంగీతం శ్రీనివాసరావు గారు అలా ఇప్పటి ఫ్యూచర్ని అండ్ కమింగ్ ఫ్యూచర్ని ఉద్దేశించి అప్పుడే సినిమా తీశారు. అన్నపూర్ణ స్టూడియోలో కృష్ణదేవరాయల సెట్ అండ్ వాహిని స్టూడియోలో టైమ్ మిషన్ సెట్, ఇలా క్లైమాక్స్ మాత్రం తలకోనలో షూట్ చేశారట. యూనో ఆ టైమ్ మిషన్ని లారీలో తీసుకెళ్లారట తలకోన అడవికి. ఇందులో ప్రొఫెసర్ పాత్రకి బాలు గారు అండ్ అలాగే మోహిని పాత్రకి శైలజ గారు డబ్బింగ్ చెప్పారు. ఇక వేటూరి సాహిత్యం, ఇళయరాజా సంగీతం గురించి చెప్పాల్సిన పని లేదు. ఇప్పటికీ ఆ పాటలు విన్నా కూడా అలా వింటూ ఉండాలనిపిస్తుంది. ఎస్పెషల్లీ మనం ఇందాక విన్న జానవులే పాట. ఇక ఈ సినిమాకి సంబంధించి అంటే పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ స్టోరీ ఓకే అనుకోవడం ఈజీ, కానీ ఎలా కనెక్ట్ చేయాలి అని ఆలోచిస్తున్నప్పుడు అప్పటికే ఫామ్లో ఉన్న బిజీయెస్ట్ డైలాగ్ రైటర్ ఎవరు అంటే జంధ్యాల గారు. సో జంధ్యాల గారిని అడిగారట. అప్పుడు జంధ్యాల గారు చెప్పారట, ఆ డైమండ్ కాన్సెప్ట్ ఉంది కదా, సో ఆ డైమండ్ కాన్సెప్ట్కి కనెక్ట్ చెయ్యండి అని. ఎంత గొప్ప మేధస్సు నిజంగా వాళ్ళందరిది. సో అలా రాయల కాలం నాటి వజ్రం ప్రజెంట్ మ్యూజియంలో పెట్టడం, ఇక అదే ఫ్యూచర్లో మన రేడియేషన్ని కాపాడడానికి అవసరమై రావడం, అందుకే అంటారండి వాళ్ళని మహానుభావులని. ఎంతలా ఆలోచించారు, ఎలా కనెక్ట్ చేశారు ఆ సినిమాని, అండ్ రియలీ రియలీ హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. రైట్, మరి ఇంకా బోల్డని కబుర్ల కోసం వెంటనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. నేను మీ ఆర్జే స్వాతి.

0: జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా తెలంగాణ చేనేత వస్త్రాల ప్రదర్శన ఇంకా అమ్మకాలు ఈ నెల 7 నుంచి 16 వరకు పీపుల్స్ ప్లాజా నెక్లెస్ రోడ్ లో తెలంగాణ రాష్ట్ర చేనేత మరియు జౌలీ శాఖ ఆధ్వర్యంలో పోచంపల్లి ఇక్కత్ గద్వాల నారాయణపేట సిద్దిపేట గొల్లభామ పట్టు మరియు కాటన్ శారీస్ డ్రెస్ మెటీరియల్స్ లుంగీలు టవల్స్ బెడ్షీట్స్ కార్పెట్స్ 30% డిస్కౌంట్ తో సరసమైన ధరలకే లభ్యం. రండి తెలంగాణ చేనేత వస్త్ర ప్రదర్శనను సందర్శించండి, చేనేత కళాకారులను ప్రోత్సహించండి.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు 11:55 అండ్ స్టూడియో క్లాక్ అసలు సినిమా.

గుర్తుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు. 11:55 అని స్టూడియో క్లాక్. అసలు ఈ సినిమా గురించి మాట్లాడడం అంటే ఒక గంటలో అయిపోదు కదా. చాలా అంటే చాలా డిస్కస్ చేయొచ్చు ఈ ఒక్క సినిమా గురించి. అది సంగీతం శ్రీనివాసరావు గారి డైరెక్షన్. అంటే యూనో భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లాగా ఈ సినిమా కూడా ముగ్గురు కెమెరామెన్లు వర్క్ చేశారు. సో ప్రజెంట్ను వచ్చేసి పిసి శ్రీరామ్ గారు, పాస్ట్ టెన్స్ వచ్చేసి విసిఆర్ స్వామి గారు, ఫ్యూచర్ వచ్చేసి కబీర్ లాల్ గారు, ఈ ముగ్గురు కలిసి సినిమాని తీశారనమాట. అండ్ ఇక ఈ సినిమా కోసం పబ్లిసిటీ ఎవరు చేశారో తెలుసా? పబ్లిసిటీ అండ్ ట్రైలర్ డిజైన్ చేసింది మెగాస్టార్ చిరంజీవి గారు. చిరంజీవి గారు ఆయన అలాగే విజయశాంతి ఇద్దరు కలిసి ట్రైలర్ని కూడా మన డీడీలో రిలీజ్ చేశారు. నిజం చెప్పాలంటే ఈ సినిమాకి సంబంధించి అప్పట్లో ఇంత పెద్ద స్థాయిలో సెట్లు, కాస్ట్యూమ్స్, సినిమాటోగ్రఫీ చేయడం అనేది మామూలు విషయం కాదు. అండ్ అంతేకాదు, మూడు కాలాలకి మూడు రకాల లుక్ ఇవ్వడం, విజయనగర సామ్రాజ్యాన్ని తెరపైకి తీసుకురావడం, ఇవన్నీ కూడా టెక్నికల్గా ఏమంటారు అప్పట్లో చేయడం అనేది చాలా గ్రేట్. అందుకే ఆర్ట్ డైరెక్షన్ ఆయన, అలాగే కాస్ట్యూమ్ డిజైన్కి నంది అవార్డులు వచ్చాయి ఈ సినిమాకి సంబంధించి. ఇక మన అంటే ఈ మూడు కాలాలని ఇంత సహజంగా తీయడం అనేది సంగీతం గారి ప్రత్యేకత. అంటే ఆ రోజుల్లో గ్రాఫిక్స్, స్పెషల్ ఎఫెక్ట్స్ అంతగా అందుబాటులో లేనప్పుడు కూడా ఇంత పెద్ద స్కేల్లో సైన్స్ ఫిక్షన్ చేయడం అనేది గొప్ప సాహసం. ఆ సాహసంలో ఆయన సక్సెస్ అయ్యారు. అంటే లైక్ భవిష్యత్తులో ఉన్న రేడియేషన్, ఎప్పటికీ మనం ఇప్పుడు 2026లో ఉన్నామా, 2026లో ఉన్నాం రైట్? ఆయన తీసిన సినిమా ఫ్యూచర్ ఎక్కడికి వెళ్ళిందంటే 2504, అక్కడి వరకు ఆలోచించారు. అంటే ఎంత లోతుగా ఆలోచించారో ఆయన దూరదృష్టికి నిదర్శనం. ఇక జంధ్యాల మాటలు సినిమాకి ప్రాణం పోసాయని చెప్పొచ్చు. అంటే హాస్యం, తాత్వికత, భావోద్వేగం, సైన్స్, ఈ నాలుగు బ్యాలెన్స్ చేసిన సినిమా ఆదిత్య 369. మరి ఏమో, ఇప్పుడు తీస్తే పాన్ ఇండియా సినిమాగా మారు మోగిపోయేదేమో. ఏది ఏమైనా ఒక అంటే కాలాన్ని మించిన క్లాసిక్ ఈ సినిమా అని చెప్పొచ్చు. అంతేకాదు, కాలంతో పాటు మనల్ని ప్రయాణం చేసేలా చేసిన సినిమా ఆదిత్య 369. ఇది ఇవాళ గుర్తుకొస్తున్నాయి. వెంటనే ఉండండి FM 102.8.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాల గని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8

మనోజనరంజన్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. చైతన్య స్ఫూర్తి వింటున్నారు మీ ఆర్జే స్వాతితో. ఇప్పుడు జనరేషన్ పిల్లల్ని చూస్తే పెద్దవాళ్ళందరూ అంటారు, అబ్బబ్బబ్బబ్బా మా తరమే బాగుంది, అసలు మా తరంలో ఇలా లేదు అని. సో ఈ జనరేషన్ వాళ్ళని ఏమంటారు మీ అందరికీ తెలుసు కదా, జెన్జీ అంటున్నారు. మరి జెన్జీ బిహేవియర్కి మనం తలలు పట్టుకుంటే సో కమింగ్ వచ్చేది ఏంటంటే జెన్ ఆల్ఫా కదా. సో యూనో ఈ జెన్జీ పిల్లలు ఏంటంటే అంత తొందరగా రిలేషన్స్లో కలవరు, అండ్ ఎప్పుడు ఏమైనా ఏమంటారు ఒంటరిగా ఉండడానికి ట్రై చేస్తుంటారు. ఎంతసేపు ఫ్రెండ్స్ అంటే లేటెస్ట్ టెక్నాలజీ వెంట పరిగెత్తడమే వాళ్ళ పనిలాగా ఉంటున్నారు ఇప్పటి జెన్జీ పిల్లలు అనమాట. నో మొన్న మధ్య ఒక ప్రొటెస్ట్ జరిగితే అందరూ మాట్లాడుకున్నారు ఈ జెన్జీ వాళ్ళని తట్టుకోవడం చాలా కష్టమని. యూనో మీకు చెప్పిన తర్వాత వచ్చే జెన్ ఆల్ఫా గురించి తెలుసుకుంటే అసలు మనకి ఏం మాట్లాడాలో కూడా అర్థం కాదు. అంటే ప్రస్తుతం ఉన్న 7 ఏళ్ల నుంచి 15 ఏళ్ల మధ్య వయసు ఉన్న పిల్లల్ని జెన్ ఆల్ఫా అని పిలుస్తారు. సో మనకేంటంటే స్మార్ట్ ఫోన్ అనేది ఒక ఏమంటారు అవసరం కదా. సో కానీ నెక్స్ట్ జనరేషన్కి స్మార్ట్ ఫోన్ అనేది ఒక ఏమంటారు పరికరం కాదు, వాళ్ళకి అదే ప్రపంచం అనమాట. సో మనకంటే ఆన్లైన్ ఆఫ్లైన్ అనేవి వేరువేరు ప్రపంచాలుగా ఉంటాయి, కానీ నెక్స్ట్ కమింగ్ జనరేషన్కి అలా ఉండబోదట. సో అందుకే మనం ఇప్పటి నుంచే జాగ్రత్త పడాలి కదా. మాట్లాడుకుందాం జెన్ ఆల్ఫా గురించి. వెతూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

అంటూ మొత్తానికి అంటే నిన్నటి వరకు పెద్దలు చెప్పిన మాటలకి పిల్లలు ఓకే చెప్పడమే తెలుసు మనకి. కానీ నెక్స్ట్ కమింగ్ జన్ ఆల్ఫా మాత్రం, సో 7 ఏళ్ల పిల్లాడు కూడా నాకు కాస్త స్పేస్ కావాలి అంటూ బౌండరీస్ పెట్టేస్తారు. అఫ్కోర్స్ ఇప్పటికే చాలా చోట్ల పెట్టేసే ఉంటారు. ఇక చాట్ జీపీటీని చదివేస్తారు, ఏఐని ఏలేస్తాడు, యుద్ధాలు కాదు మాకు ఉత్తేజం కావాలి అంటాడు, ఆకాశాన్ని అందుకోవాలి అని అనుకుంటాడు. మొత్తానికి ఏంటంటే వరల్డ్ వైడ్గా చూసుకుంటే 200 కోట్లకు పైగా ఈ జన ఆల్ఫా పిల్లలు ఉన్నారట. సో మరి వీళ్ళని అదుపు తప్పకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిది అనంటే అది 100కి 200% పేరెంట్స్దే. ఎందుకంటే నాకు కాస్త ప్రైవసీ కావాలి అనే మాట ఈ రోజుల్లో పేరెంట్స్కి రెగ్యులర్గా వినిపిస్తున్న మాట. అంటే వాళ్ళు రూట్గా బిహేవ్ చేయట్లేదు, అలా అని చెప్పేసి మళ్ళీ మీతో మాట్లాడడానికి కాస్త ప్రశాంతంగా ఉండడానికి టైం కావాలి అని అడుగుతున్నారు. సో జన్ ఆల్ఫా పిల్లల్ని అర్థం చేసుకోవాలంటే పేరెంట్స్గా మనం మారాల్సిన బాధ్యత చాలా చాలా చాలా ఉందన్నమాట. అంటే వాళ్ళని మనం అర్థం చేసుకొని అంటే ఏంటి నాతో మాట్లాడడానికి టైం లేదా ఇలా కాకుండా సరే కాస్త టైం ఇచ్చి తర్వాత మాట్లాడడానికి ఆ స్పేస్ వాళ్ళు ఏదైతే అడుగుతున్నారో ఆ స్పేస్ని ఇవ్వాలి అన్నమాట. యూనో డిజిటల్ టెక్నాలజీ అంటే చిన్నతనం నుండి అంటే చైల్డ్హుడ్ నుంచే ఇప్పుడు అందరికీ అలవాటు అయిపోతుంది, రైట్? సో స్కూల్లో కూడా మనం ఇవ్వాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి ఈ జనరేషన్ పిల్లలకి కమ్యూనికేషన్ అనేది చాలా క్లియర్గా ఉంటుంది. వాళ్ళు ఎక్కువ ల్యాగ్ చేయరు, నేను చేస్తానంటే చేస్తాను, చెయ్యను అంటే చెయ్యను, అంతే ఉంటారనమాట. సో కమ్యూనికేషన్ పరంగా చాలా పర్ఫెక్ట్గా ఉంటారు, కానీ అది మనకి అంటే ఐ మీన్ పేరెంట్స్కి మాత్రం కాస్త రూట్గా అనిపిస్తుంది. సో అది రూట్నెస్ కాదు, వాళ్ళకున్న క్లారిటీ అని మనమే అర్థం చేసుకోవాలి. ఇంకా బోల్డని కబుర్లు మాట్లాడుకుందాం జన ఆల్ఫా గురించి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: ప్రగతి ప్రధాన సాగిపొమ్మని ప్రపంచానికి వెలుగు పంచుతోంది
1: ఉదయతార.
0: అజ్ఞాన తిమిరాల్ని జ్ఞానంతో తరిమి ప్రేరణనిస్తోంది
1: ఈ అభ్యుదయతార.
0: వివిధ రంగాలలో సేవా ప్రతిభలతో సమాజంలో గుర్తింపు సాధించిన వ్యక్తులతో పరిచయం,
1: వారి స్ఫూర్తిదాయక జీవనయాన విశేషాలతో కూర్చిన కార్యక్రమం
0: మీట్ ద స్టార్
1: ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా
0: ఎఫ్ఎం 102.8 MHz పై.
1: మీట్ ద స్టార్.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాలు తరగని ఆనందం అలంచే సంపూర్ణ వినోదం మనం మాట్లాడుకుందాం. జెన్ ఆల్ఫా ఎలా ఉంటుంది కమింగ్ డేస్ లో, మనం వాళ్లతో ఎలా ఉండాలి, ముఖ్యంగా పేరెంట్స్ మార్చుకోవాల్సిన విషయాల గురించి మాట్లాడుకుంటున్నాం. అంటే నేటి తరం, అంటే 2010 నుంచి 2025 మధ్య పుట్టిన ఈ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అన్నిటినీ కూడా, అంటే వాళ్ళ ఎమోషన్స్ అన్నిటినీ కూడా చాలా ఓపెన్ గా ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారనమాట. అంటే తనకి నచ్చిన విషయాలు చెప్తారు, అట్ ద సేమ్ టైం నచ్చిన విషయాలను కూడా అంతే మొహమాటం లేకుండా చెప్తారు. వాళ్ళనే జనరేషన్ ఆల్ఫా అంటారనమాట. ఇకపోతే వీళ్ళు జెన్జీ, అంటే 1997-2012 మధ్య పుట్టిన ఈ తల్లిదండ్రుల పెంపకంలో పెరుగుతూ ఉంటారు. సో ఏంటి, ఏం జరుగుతుంది అని అంటే, సో మునుపటిలో లాగా, అంటే పాత తరంలో లాగా మొహమాటలకు పోకుండా చిన్న వయసులోనే నాకు వచ్చే స్పేస్ కావాలి, కొన్ని బౌండరీస్ పెడతారు, ట్రిగర్డ్గా ఉంటారు, పాజిటివ్, మేనిఫెస్టేషన్ లాంటి పదాలని చాలా ఈజీగా వాడుతూ ఉంటారు. సో వీళ్ళకు కోరుకునే ఆ పాజిటివ్ స్పేస్ ఏదైతే ఉందో, బౌండరీ, అది పేరెంట్స్ ఇవ్వాలి. అంటే అప్పట్లో ఏంటంటే పెద్దవాళ్ళు, ఏ నేను చెప్పాను చేయి నువ్వు అంటే అంతే, ఏం మాట్లాడకుండా చేసేవాళ్ళం మనం కదా. ఇక ఆ తర్వాత నెక్స్ట్ జనరేషన్ వచ్చి ఇప్పుడు కాదు తర్వాత చేస్తాను అనేవాళ్ళు, కానీ చేయకుండా ఉండేవాళ్ళు కాదు. కానీ తర్వాతి జనరేషన్ నేను చేస్తే చేస్తాను లేకపోతే లేదు అంటారు. సో అసలు ఎదురు ప్రశ్న అనేది అప్పట్లో లేదు, కానీ ఇప్పుడు మిలీనియల్స్ చేతుల్లో పెరుగుతున్న ఇప్పటి తరం ప్రతి విషయానికి ఒక బౌండరీని వాళ్ళు కోరుకుంటారు. అంటే హోంవర్క్ ఇప్పుడే ఎందుకు చేయాలి, నువ్వు ఫోన్ చూస్తున్నప్పుడు నేను ఎందుకు చేయకూడదు, నేను ఎందుకు చూడకూడదు, ఇలాంటి మాటలతో పేరెంట్స్ని లాక్ చేస్తూ ఉంటారన్నమాట. సో వాళ్ళకి రీజన్స్ కావాలి, అట్ ద సేమ్ టైం క్లారిటీ కూడా కావాలి. అంతేగాని మనం ఇలా ఫోన్లు చూస్తూ మనం చేసే పనులు మనం చేస్తూ వాళ్ళని మాత్రం నువ్వు ఇలాగే ఉండాలి ఇలాగే చేయాలి అంటే అస్సలు విననే వినరు. కాబట్టి కమింగ్ జనరేషన్తో చాలా కేర్ఫుల్గా ఉండాలి అంటే మనం కూడా కొన్ని బౌండరీస్ పెట్టుకోవాలి, తప్పదు మరి. ఏమంటారు, అవుననే అంటారు కదా. ఇవన్నీ చెప్తుంటే మా ఇంట్లో కూడా ఇలాగే అని అనిపిస్తూ ఉంది కదా. ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే జనరేషన్ అలాంటిది. ఇంకా బోల్డ్ అని కబుర్ల కోసం వింటూనే ఉందండి చైతన్య స్ఫూర్తి, మీ ఆకాశవాణి వివిధ భారతిలో మీ ఆర్చే స్వాతితో.

0: నేషనల్ హ్యాండ్లూమ్ వీక్ సందర్భంగా హ్యాండ్లూమ్ ఎక్స్పో మన ఉప్పల్ శిల్పారామంలో ఈ నెల 1 నుంచి 10 వరకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు దేశంలో వివిధ రాష్ట్రాల్లో తయారైన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాల ప్రదర్శన, ఇంకా అమ్మకాలు మన ఉప్పల్ శిల్పారామంలో. అలాగే సందర్శకులు వీక్షించడానికి ప్రతిరోజు సాయంత్రం ప్రఖ్యాత కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలు మన హ్యాండ్లూమ్ ఎక్స్పోలో. అందరూ ఆహ్వానితులే, రండి. అపురూప హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాల ప్రదర్శన మరియు అమ్మకాలు వీక్షించండి, కొనుగోలు చేయండి, చేతి వృత్తుల అభివృద్ధిని ప్రోత్సహించండి.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. నీట్ వ్యవహారంలో విద్యార్థుల నిరసనపై పోలీసుల చర్యలతో సహా పలు అంశాలపై ప్రతిపక్షాలు ఆందోళన చేపట్టడంతో లోక్సభ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కార్మికులు, హస్తకళాకారులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. పుట్టుకతో వచ్చే పౌరసత్వాన్ని పరిమితం చేయడం, బర్త్ టూరిజంను నిషేధించడం లక్ష్యంగా 2 నూతన కార్యనిర్వాహక ఉత్తర్వులపై అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు. అమెరికాలో జరిగిన గ్రాండ్ చెస్ టూర్ సెయింట్ లూయిస్ ర్యాపిడ్ బిట్స్ టైటిల్ను భారత గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద కైవసం చేసుకున్నారు. నీట్ వ్యవహారంలో విద్యార్థుల నిరసనపై పోలీసుల చర్యలతో సహా పలు అంశాలపై ప్రతిపక్షాలు ఆందోళన చేపట్టడంతో లోక్సభ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది. ఉదయం 11 గంటలకు సభ ప్రారంభం కాగానే స్పీకర్ ఓం బిర్లా క్విట్ ఇండియా ఉద్యమ స్వాతంత్ర సమరయోధులకు, అమరులకు నివాళులర్పించారు. ఆగస్టు 9తో క్విట్ ఇండియా ఉద్యమానికి 84 ఏళ్లు పూర్తవుతున్నాయని ఆయన గుర్తు చేశారు. మహాత్మాగాంధీ ఇచ్చిన చారిత్రక డూ ఆర్ డై పిలుపును స్మరించుకుంటూ ఈ ఉద్యమం జాతీయ సమైక్యత, ధైర్యం, సత్యం, అహింసలకు నిదర్శనమని అభివర్ణించారు. స్వాతంత్ర్యం వైపు ప్రజా చైతన్యానికి ఈ ఉద్యమం బాటలు వేసిందని పేర్కొన్నారు.
1: सदन चर्चा संवाद और विशेष रूप से प्रश्नकाल के अंदर माननीय सदस्यों के महत्वपूर्ण प्रश्न के लिए होता है. मेरा आपसे आग्रह, आप प्रश्नकाल चलने दें. आप सदन नहीं चलाना चाहते, ये व्यवहार आचरण आपका उचित नहीं है.
0: అనంతరం సభ మహాత్మా గాంధీకి, స్వాతంత్ర సమర యోధులకు నివాళులర్పిస్తూ కొద్దిసేపు మౌనం పాటించింది. ఆ తర్వాత స్పీకర్ ప్రశ్నోత్తరాల సమయాన్ని ప్రారంభించేందుకు ప్రయత్నించగా విద్యార్థుల నిరసనలపై పోలీసు చర్యల అంశంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటన చేయాలని ప్రతిపక్ష సభ్యులు డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ప్రశ్నోత్తరాల సమయం సభ్యులందరికీ ప్రజా సమస్యలను లేవనెత్తే ముఖ్యమైన వేదిక అని, పార్లమెంటు అర్థవంతమైన చర్చలకేనని స్పీకర్ చెప్పినప్పటికీ నిరసనలు కొనసాగడంతో సభ మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా పడింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు తన నివాసంలో ఏర్పాటు చేసిన అల్పాహార విందులో ఎన్డీఏ కూటమిలో కొత్తగా చేరిన వివిధ పార్టీల పార్లమెంటు సభ్యులతో సమావేశమయ్యారు. వీరిలో ఎన్సీపీఐ, శివసేన పార్టీల ఎంపీలున్నారు. సమావేశానంతరం పార్లమెంటు ప్రాంగణంలో విలేకరులతో శివసేన ఎంపీ జ్యోతి సావిత్రి నాగనాథ్ వాంగ్మరే మాట్లాడుతూ పార్లమెంటులో తరచూ జరుగుతున్న ఆటంకాల పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారని తెలిపారు. సభా కార్యకలాపాలకు పదే పదే అంతరాయం కలగడం వల్ల కొత్తగా ఎన్నికైన ప్రతిభావంతులైన ఎంపీలు సభలో తమ అభిప్రాయాలు వ్యక్తం చేసే అవకాశాన్ని కోల్పోతున్నారని ప్రధానమంత్రి అభిప్రాయపడినట్టు ఆమె పేర్కొన్నారు. మరోవైపు ఎన్సీపీఐ ఎంపీ శతాబ్ది రాయ్ మాట్లాడుతూ ఎన్డీఏలో చేరిన సభ్యులందరికీ మోదీ సాదర స్వాగతం పలికారన్నారు. దేశ నిర్మాణంలో ఎంపీలు ఏ విధంగా సమర్థవంతంగా భాగస్వాములు కావాలో, ఏ పనులు చేయాలో ప్రధాని ఈ సందర్భంగా దిశానిర్దేశం చేశారని వివరించారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా దేశంలోని చేనేత కార్మికులు, హస్తకళాకారుల అద్భుతమైన నైపుణ్యం, సృజనాత్మకత, అంకిత భావానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. తరతరాలుగా భారతీయ సాంప్రదాయాలు కాపాడుతూ సుసంపన్నం చేస్తున్న చేనేత రంగానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పౌరులందరూ తమకిష్టమైన చేనేత ఉత్పత్తుల చిత్రాలను సోషల్ మీడియాలో పంచుకోవాలని, అలాగే నేషనల్ హ్యాండ్లూమ్ డే హ్యాష్ ట్యాగ్ని ఉపయోగించి వీడియోలను రూపొందించాలని పిలుపునిచ్చారు. ఈ విధమైన ప్రచారం ద్వారా స్థానిక హస్తకళాకారులకు, నేత కార్మికులకు దేశవ్యాప్తంగా

0: మరింత ప్రోత్సాహం లభిస్తుందని మోదీ తమ సందేశంలో పేర్కొన్నారు.
1: एक हैंडलूम की वैरायटी के साथ GRWM वीडियो करके दुनिया के सामने अपनी बात रख सकते हैं, हैंडलूम के लिए लोगों को प्रेरित कर सकते हैं. हमारा काम है आत्मनिर्भर भारत बनाने के लिए गरीब परिवारों को भी आर्थिक रूप से समृद्ध कर. आइए हम स्वयं हैंडलूम से कुछ न कुछ खरीदें.
0: आकाशवाणी వార్తలు వింటున్నారు. జార్ఖండ్లో నియామక పరీక్షల అక్రమాలపై అభ్యర్థులు చేస్తున్న ఆందోళన 14వ రోజుకు చేరింది. రాష్ట రాజధానిలో 6 అభ్యర్థులు చేపట్టిన నిరాహార దీక్ష కొనసాగుతోంది. ప్రభుత్వంతో చర్చలకు 11 సభ్యుల బృందాన్ని ఏర్పాటు చేసినట్టు విద్యార్థి నాయకులు తెలిపినప్పటికీ నిన్నటి వరకు ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆహ్వానమూ అందకపోవడంతో ప్రతిష్టంభన నెలకొంది. అసెంబ్లీ వర్షాకాల సమావేశాల తొలి రోజే విపక్ష ఎన్డీఏ ఎమ్మెల్యేలు సభ వెలుపల నిరసన తెలుపుతూ సీబీఐ విచారణకు డిమాండ్ చేశారు. జూలై 25 ప్రారంభమైన ఈ ఉద్యమంలో 14వ జేపీఎస్సీ పరీక్షల రద్దు, విచారణతో పాటు జేపీఎస్సీ జేఎస్ఎస్సీల్లో సంస్కరణలు కోరుతున్నారు. 13 నాటికి ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోతే తాను కూడా నిరాహార దీక్షలో పాల్గొంటానని బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే హెచ్చరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటి ఢిల్లీ 57వ స్నాతకోత్సవంలో ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమంలో 587 మంది పీహెచ్డి పరిశోధకులతో సహా 3000కు పైగా పట్టభద్రులైన విద్యార్థులకు ఆయన డిగ్రీలు ప్రదానం చేస్తారు. పుట్టుకతో వచ్చే పౌరసత్వాన్ని పరిమితం చేయడం, బర్త్ టూరిజంను నిషేధించడం లక్ష్యంగా 2 నూతన కార్యనిర్వాహక ఉత్తర్వులపై అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు. అక్రమంగా లేదా తాత్కాలిక వీసాలపై అమెరికాలో నివసిస్తున్న వారి పిల్లలకు స్వయం సిద్దంగా పౌరసత్వం లభిస్తుందని జూన్లో సుప్రీంకోర్టు స్పష్టం చేస్తూ ట్రంప్ గత ఉత్తర్వులను కొట్టివేసింది. కోర్టు నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేసిన ట్రంప్ చారిత్రక మినహాయింపుల ఆధారంగా పౌరసత్వానికి అర్హత లేని వారి వర్గాలను పునర్నిర్వచిస్తూ కేవలం పిల్లలకు పౌరసత్వం కల్పించేందుకు వచ్చే బర్త్ టూరిజంను అరికట్టాలని ఆదేశించారు. సుప్రీంకోర్టు తీర్పు తదుపరి ఈ కొత్త నిబంధనలు రావడం వల్ల తాత్కాలిక వీసాలపై అమెరికాలో ఉండే అనేక మంది భారతీయులపై ఇది తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. అమెరికాలో జరిగిన గ్రాండ్ చెస్ టూర్ సెయింట్ లూయిస్ ర్యాపిడ్ బిడ్జ్ టైటిల్ను భారత గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద కైవసం చేసుకున్నారు. 5 రోజుల పాటు జరిగిన ఈ ప్రతిష్టాత్మక ఈవెంటులో మొదటి నుంచి ఆధిక్యాన్ని కొనసాగించిన ప్రజ్ఞానంద చివరి రౌండ్లో ఉజ్బెకిస్తాన్ గ్రాండ్ మాస్టర్ జవోకిర్ సిందరోతో జరిగిన గేమ్ను డ్రాగా ముగించి మొత్తం 35 పాయింట్లకు గాను 23 పాయింట్లతో టోర్నమెంటును విజయవంతంగా ముగించారు. చివరి దశలో గట్టి పోటీని ఎదుర్కొన్న సిందరో 1.5 పాయింట్ల లోటుతో రన్నరప్గా నిలిచారు. కాగా అంతకుముందు జూన్ నెలలో జరిగిన నార్వే చెస్ 2026 చివరి రౌండ్లో జర్మనీకి చెందిన విన్సెంట్ కీమర్ను ఓడించి ప్రజ్ఞానంద కిరీటాన్ని కైవసం చేసుకున్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా కర్ణాటక, తూర్పు మధ్యప్రదేశ్, రాజస్థాన్, కేరళ, మాహే, ఒడిశాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. అలాగే ఈశాన్య భారత్లోని పలు ప్రాంతాలు ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, అండమాన్ నికోబార్ దీవులు, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్లలో 1 మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఆ శాఖ తెలిపింది. మరోవైపు అండమాన్ నికోబార్ దీవులు, కేరళ, మాహే, లక్షద్వీప్, మహారాష్ట, రాయలసీమ, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్తో పాటు తూర్పు భారతదేశం, బీహార్, తూర్పు రాజస్థాన్, అజ్మీర్, లద్దాఖ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కిం, జమ్మూకాశ్మీర్లలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వాతావరణం ఉంటుందని ఐఎండీ తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. నీటి వ్యవహారంలో విద్యార్థుల నిరసనపై పోలీసుల చర్యలతో సహా పలు అంశాలపై ప్రతిపక్షాలు ఆందోళన చేపట్టడంతో లోక్సభ 12:00 వరకు వాయిదా పడింది. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కార్మికులు, హస్తకళాకారులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. పుట్టుకతో వచ్చే పౌరసత్వాన్ని పరిమితం చేయడం, బర్త్ టూరిజంను నిషేధించడం లక్ష్యంగా 2 నూతన కార్యనిర్వాహక ఉత్తర్వులపై అమెరికా అధ్యక్షులు

0: డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు. అమెరికాలో జరిగిన గ్రాండ్ చెస్ టూర్ సెయింట్ లూయిస్ ర్యాపిడ్ బ్రిడ్జ్ టైటిల్ను భారత గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద కైవసం చేసుకున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేదంతా గప్ షాప్ వాట్సాప్ రిక్వెస్ట్ సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
2: 1241 స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. నేను మీ ఆర్జీ స్వాతి. చైతన్య స్ఫూర్తి వింటున్నారు. మనం మాట్లాడుకుందాం జెన్ ఆల్ఫా క్యారెక్టర్స్ అంటే ఐ మీన్ లక్షణాల గురించి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: ప్రగతి ప్రధాన సాగిపొమ్మని ప్రపంచానికి వెలుగు పంచుతోంది
1: ఉదయతార.
0: అజ్ఞాన తిమిరాల్ని జ్ఞానంతో తరిమి ప్రేరణనిస్తోంది
1: ఈ అభ్యుదయతార.
0: వివిధ రంగాలలో సేవా ప్రతిభలతో సమాజంలో గుర్తింపు సాధించిన వ్యక్తులతో పరిచయం,
1: వారి స్ఫూర్తిదాయక జీవనయాన విశేషాలతో కూర్చిన కార్యక్రమం
2: మీట్ ద స్టార్
1: ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా
0: ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై
2: మీట్ ద స్టార్.
3: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. 12:46 అండ్ స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో చైతన్య స్ఫూర్తి. మనం మాట్లాడుకుంటున్నాం జెన్ ఆల్ఫా గురించి, జెన్ ఆల్ఫాని ఎలా అర్థం చేసుకోవాలి అని చెప్పేసి. అంటే వాళ్ళు టైం అడుగుతారు, అంటే మనకు అనిపిస్తుంది అప్పుడు పెద్దవాళ్ళు ఏమనుకుంటారు, నన్ను దూరం పెడుతున్నారు, నా మాట కాదంటున్నారు, నన్ను ధిక్కరిస్తున్నారు, సో నానా ఊహించేసుకుంటాం. కానీ ఇది దూరం పెట్టడం కాదు, అంటే వాళ్ళకి వాళ్ళు మానసికంగా మెంటల్లీ వాళ్ళని వాళ్ళు స్థిమితపరచుకొని ప్రశాంతంగా మాట్లాడడానికి ఒక చిన్న టైం అడుగుతున్నారని మనం అర్థం చేసుకోవాలన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే, పిల్లలు జనరల్గా మనం ఏదన్నా కొంచెం చెప్పిన పనినే మళ్ళీ మళ్ళీ చేసేదాకా చెప్తూ ఉంటే చాలా ఓవర్వెల్మ్డ్గా ఫీల్ అవుతున్నాను నేను, నాకు స్ట్రెస్ ఎక్కువవుతుంది అని అంటూ ఉంటారు. సో అప్పుడు ఏంటంటే మనం అనుకుంటాం, అరే ఇంత చిన్న విషయానికే ఇంత ఓవర్ రియాక్ట్ అవుతున్నాడు ఏంటి వీడు, వీడికి ఏదో అయిపోయింది అని చెప్పేసి మనం లేనిపోని ఆలోచనలు పెట్టేసుకుంటూ ఉంటాం అన్నమాట. సో అలా కాకుండా దాని అర్థం ఏంటి అంటే, ఒకేసారి ఎక్కువ పనులు ఎక్కువ విషయాలను వాళ్ళకి స్ట్రెస్ లాగా అనిపిస్తాయి సో కమింగ్ జనరేషన్కి. కాబట్టి దాన్ని కూడా మనమే అర్థం చేసుకోవాలి. ఇకపోతే క్వశ్చన్ చేయడం అన్నమాట, నేను ఎందుకు చేయాలా పని, అసలు ఇది ఎందుకు అలా చేస్తున్నారు, ఇది ఎందుకు ఇలా పెడుతున్నారు, ఇలాంటి అంటే మనకేమనిపిస్తుంది, అబ్బా నన్నే ఎదురిస్తోంది, నా మాటకే ఎదురు తిరుగుతోంది, నన్ను క్వశ్చన్ చేస్తోంది, అసలు మేము ఇలా ఉండేవాళ్ళమా, నా మాట్లాడేసుకుంటాం మనమే. అంటే అర్థం ఏంటంటే, ఈ టెక్నాలజీ ప్రపంచంలో పెరుగుతున్న ఈ పిల్లలు ఏ పనిని అంత ఈజీగా చేయడానికి ఇష్టపడరు అన్నమాట. వాళ్ళకి కావాల్సిందేంటి, ఒక రీజనింగ్ కావాలి, దాన్ని అర్థం అయితేనే చేస్తారు అని అర్థం. అంతే తప్ప మనకి ఎదురు తిరగడం క్వశ్చన్ చేయడం కానే కాదు. ఇది ఈ జెన్జీ పిల్లల్ని, జెన్ ఆల్ఫా పిల్లల్ని అర్థం చేసుకోవాల్సిన తీరనమాట. ఇంకా ఉన్నాయి చెప్తాను, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తిరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. నేను మీ ఆర్జే స్వాతి.

0: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: 12:55 కావస్తోంది. స్టూడియో క్లాక్ లో మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో చైతన్య స్ఫూర్తి. మనం మాట్లాడుకుందాం కమింగ్ జనరేషన్ ఆల్ఫా జెన్ గురించి. సో ఇలాంటి మాటలు పిల్లలు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు సాకులుగా, అంటే ఏదో సాకు చెప్తున్నారు లేదా నాకు రివర్స్ ఆన్సర్ చెప్తున్నారు అని కొట్టి పారేయకుండా వాళ్ళ మాటలు వినకుండా అసలు, అంటే మానసిక అవసరం అంటారు దీన్ని. సో వాటిని అర్థం చేసుకోవడమే దీనికి పరిష్కారం. అంతేకాని ఓ నా కొడుకు నా చేయి దాటిపోయాడు, నా కూతురు నా మాట వినట్లేదని మనం గగ్గోలు పెట్టినంత మాత్రాన వాళ్ళ ఆలోచన తీరైతే మారదు కాక మారదు. బట్ ఒక విషయంలో వీళ్ళని

కోచ్ ఏంటంటే జెన్ ఆల్ఫా పిల్లలు. సో డిజిటల్ ప్రపంచంలో ఉన్నాం కాబట్టి వీటిని యూజ్ చేసి అంటే డిజిటల్ టెక్నాలజీని ఉపయోగించి సంపాదన మార్గాలని బాగా వెతుకుతారట. అంటే కొత్త కొత్త టెక్నిక్స్ నేర్చుకోవడం, లైక్ ఏంటంటే వాళ్ళ పాకెట్ మనీని వాళ్ళే సంపాదించుకోవడానికి ట్రై చేయడం. అండ్ అంతేకాదు 31% పిల్లలు పాకెట్ మనీని సేవ్ కూడా చేస్తారట. లైక్ క్రియేటివ్ ప్రాజెక్ట్స్, గేమింగ్, డిజిటల్ స్కిల్ ద్వారా డబ్బుని ఎర్న్ చేసే వేస్ వెతుకుతూ ఉంటారట. ఇకపోతే అలా అని చెప్పేసి మొత్తం జన్ ఆల్ఫా పిల్లలందరూ మాట వినకుండా ఉండరు. బట్ 25% పిల్లలు మాత్రం ఏదైనా కొనే ముందు, ఏదైనా కొత్త క్రియేటివిటీ స్టార్ట్ చేసే ముందు పేరెంట్స్కి చెప్తారు. అండ్ 17% మాత్రం కొంచెం చేయి దాటే అవకాశాలు ఉన్నాయన్నమాట. అంటే వాళ్ళు విపరీతంగా ఫోన్కి అడిక్ట్ అయితే మాత్రం, సో ఇలాంటి విషయాలు కేర్ఫుల్గా ఉండాలి. అండ్ 14% వచ్చేసి వీడియో గేమ్స్, ఇన్ హ్యాప్ ఫీచర్స్ అండ్ ఆన్లైన్ సబ్స్క్రిప్షన్ల కోసం ఎక్కువగా ఖర్చు చేస్తారు.

0: కొంచెం చేయి దాటే అవకాశాలు ఉన్నాయన్నమాట. అంటే వాళ్ళు విపరీతంగా ఫోన్కి అడిక్ట్ అయితే మాత్రం, సో ఇలాంటి విషయాలు కేర్ఫుల్గా ఉండాలి. అండ్ 14% వచ్చేసి వీడియో గేమ్స్, ఇన్ హ్యాప్ ఫీచర్స్ అండ్ ఆన్లైన్ సబ్స్క్రిప్షన్ల కోసం ఎక్కువగా ఖర్చు చేస్తారు. అండ్ ఇంకొకటి ఏంటంటే, వీళ్ళే పేరెంట్స్కి సలహాలు కూడా ఇస్తారట కమింగ్ జనరేషన్. బాగానే ఉంది, కాకపోతే ఇది పేరెంట్స్కి టీచర్స్కి మాత్రం ఒక ఛాలెంజింగ్ జనరేషన్ అనే చెప్పాలి. ఎలా మాట్లాడుకుందాం, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. నేను మీ ఆర్జే స్వాతి.
1: జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా తెలంగాణ చేనేత వస్త్రాల ప్రదర్శన ఇంకా అమ్మకాలు ఈ నెల 7 నుంచి 16 వరకు పీపుల్స్ ప్లాజా నెక్లెస్ రోడ్ లో తెలంగాణ రాష్ట్ర చేనేత మరియు జౌలి శాఖ ఆధ్వర్యంలో పోచంపల్లి ఇక్కత్, గద్వాల, నారాయణపేట, సిద్దిపేట గొల్లభామ, పట్టు మరియు కాటన్ శారీస్, డ్రెస్ మెటీరియల్స్, లుంగీలు, టవల్స్, బెడ్షీట్స్, కార్పెట్స్ 30% డిస్కౌంట్ తో సరసమైన ధరలకే లభ్యం. రండి, తెలంగాణ చేనేత వస్త్ర ప్రదర్శనను సందర్శించండి, చేనేత కళాకారులను ప్రోత్సహించండి.

ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీబీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్ లో సమయం 1 గంట దాటి 1 నిమిషం అలా క్రాస్ అయిపోతుంది. టైం అసలు మన కోసం ఆగదు కదా. అలాగే ఈ పిల్లలు, పిల్లల బిహేవియర్ కానీ అండ్ ఈ జనరేషన్ని ఆపడం కూడా మన వల్ల కాని పని. సో కమింగ్ జనరేషన్ జెన్ ఆల్ఫా గురించి మాట్లాడుకుంటున్నాం ఆకాశవాణి వివిధ భారతిలో. నేను మీ ఆర్జే స్వాతి, రైట్? అయితే ఈ జనరేషన్ని నిజం చెప్పాలంటే పేరెంట్స్కి, టీచర్స్కి గొప్ప ఛాలెంజ్ అని చెప్పచ్చు. ఎందుకంటే వాళ్ళు నిజాన్ని నిర్మోహమాటంగా మాట్లాడతారు అండ్ టెక్నాలజీని వాడడంలో జెన్ ఆల్ఫా పిల్లలు తెలివైన వాళ్ళే. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మెంటల్లీ, ఫిజికల్లీ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తూ ఉంటారనమాట. అంటే చిన్న చిన్న విషయాలకే ఎక్కువగా ఎమోషనల్గా ఫీల్ అవుతుంటారు. అదేదో పెద్ద ప్రాబ్లంలా ఫీల్ అయిపోయి ఇక అది వాళ్ళకి కష్టమేమో అన్న ఆలోచన తీరుని పెంచుకుంటారనమాట. లైక్ మనం ఇంట్లో చూస్తూ ఉంటాం, 6 ఏళ్ళ పిల్లల నుంచి సొంతంగా గేమ్స్ ఆడడం, ఇవన్నీ స్మార్ట్ ఫోన్లో ఇవన్నీ మనకే చెప్తూ ఉంటారు పేరెంట్స్. అబ్బా, పేరెంట్స్ మురిసిపోతారు, అసలు మా వాడు, నాకు తెలియదు మా వాడు బుక్ చేశాడు, మా వాడు పెట్టాడని. సి, అది అప్పటి వరకు సంతోషానికి బాగానే ఉంటుంది. కానీ అలా చేయడం వల్ల ఏంటంటే వాళ్ళకి సొసైటీ పట్ల ఎలా ఉండాలి అంటే సామాజిక నైపుణ్యాలు, అంటే ఈ స్కిల్స్ అనేవి అండ్ అలాగే రిలేషన్షిప్ బిల్డ్ చేసుకునే ఈ స్కిల్స్ అన్నీ కూడా వాళ్ళలో కంప్లీట్గా ఏమంటారు మర్చిపోతారనమాట. అండ్ స్మార్ట్ ఫోన్లు ఎక్కువగా వాడడం వల్ల కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుంది, సొంతంగా ఆలోచించే తీరు తగ్గిపోతుంది. యూనో, ఇప్పటికీ కూడా చాలామందికి ఏదైనా స్పెల్లింగ్ అడిగితే రాదు. వై? బికాస్ ఎందుకంటే మన ఫోన్లలో ఆటో కరెక్టర్ ఫీచర్స్ ఉంటాయి కాబట్టి స్పెల్లింగ్లు కూడా సొంతంగా రాయరు. టైప్ చేస్తుంటే అదే కరెక్ట్ స్పెల్లింగ్ ఇచ్చేస్తుంది కాబట్టి టైప్ చేస్తారు. కానీ తర్వాత పక్కన రాయమంటే అస్సలు రాయనే రాయరనమాట. మండే అంటే MANDAY రాసే టైప్ అనమాట. సో అలా ఉంటుంది, అంటే కంప్లీట్గా డిజిటల్ వర్డింగ్కి అలవాటు పడిపోతారు కాబట్టి సో కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ లాంగ్వేజ్ స్కిల్స్ కూడా తగ్గిపోయే అవకాశాలు చాలా చాలా చాలా చాలా ఎక్కువ. అండ్ ఇంకొకటి ఏంటంటే సోషల్ మీడియాలో చూసే ఆ లగ్జరీస్ ఇవన్నీ కూడా వాళ్ళకు కూడా కావాలని ఎక్కువగా యాంగ్జైటీకి గురవుతారు. సో ఏం చేయాలి అంటే పేరెంట్స్ మితిమీరిన జోక్యం చేసుకోకుండా వాళ్ళని జస్ట్ అబ్జర్వ్ చేస్తూ వాటి నుంచి బయటకి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలన్నమాట. ఇంకా చెప్పాలి అంటే జెన్ ఆల్ఫా 200 కోట్లకి పైగా కమింగ్ జనరేషన్ వచ్చే జనరేషన్ అనమాట అది. సో వాళ్ళని కంట్రోల్లో పెట్టాలి అంటే కంప్లీట్గా పేరెంట్స్ ఆ తరాన్ని అర్థం చేసుకునే స్కిల్ని డెవలప్ చేసుకోవాలి. ముఖ్యంగా హెల్త్ విషయంలో కూడా చాలా చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి, రైట్? ఇది వాళ్ళ చైతన్య స్ఫూర్తి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: రంగస్ తెల్ల మూవీ నుంచి ఎంఎం మానసి పాడిన పాట విన్నారు. యూనో ఇప్పటి వరకు మనం జన ఆల్ఫా గురించి మాట్లాడుకున్నాం కదా, నేను కూడా అంతే చిన్నప్పటి నుంచి ఏదైనా ఏదైనా పండగ చేసినా ఏదైనా ఇంట్లో ఏం జరిగినా కూడా ఇది ఎందుకు చేస్తారు, ఎందుకు చేయాలి, నేనే ఎందుకు చేయాలి, పెద్దవాళ్ళు ఎందుకు చేయాలి, పిల్లలు ఎందుకు చేయకూడదు, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ అడిగేదాన్ని అనమాట. సో అంటే నేను కూడా జన ఆల్ఫానేమో తొందరపడి ముందు పుట్టేశాను, ఏం చేస్తాం, నన్ను కూడా అలా జెన్జీలోకి కలిపేశారు. రైట్, స్టూడియో క్లాక్లో సమయం 1:39 అలా కొనసాగుతోంది. 1:10 మీరు వింటారు ప్రాంతీయ వార్తలు, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: మ్యూజిక్ అండ్ మస్తీ, ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్, ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి, రేడియో ఐకాన్ క్లిక్ చేయండి, వివి తెలుగు సెలెక్ట్ చేయండి, వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది తిరుగా ఉషారమణి. ఈరోజు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా తెలంగాణ నేతన్నలకు గవర్నర్ శివప్రతాప్ శుక్లా శుభాకాంక్షలు తెలియజేశారు.

పోచంపల్లి, గద్వాల, నారాయణపేట వంటి చేనేత వస్త్రాలు రాష్ట్రానికి గొప్ప వారసత్వమని కొనియాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రులు జి కిషన్ రెడ్డి, బండి సంజయ్, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నేతన్నలకు శుభాకాంక్షలు తెలియజేశారు. కోర్ పరిధిలోని అన్ని రోడ్ నెట్వర్క్లను ఒకే సిస్టంలోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పేదల సంక్షేమం, గ్రామాల సమగ్ర అభివృద్ధి ప్రభుత్వ ప్రధాన చేయమని, రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా తన సతీమణితో కలిసి ముచ్చింతల్లోని సమతామూర్తి స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించారు. 216 అడుగుల శ్రీ రామానుజాచార్యుల విగ్రహాన్ని, 108 దివ్య దేశాలను దర్శించుకున్న ఆయనకు చిన్నజీయర్ స్వామి వేదాశీర్వచనాలు అందించి రామానుజుల జీవిత చరిత్ర పుస్తకాలను బహుకరించారు. 1000 క్రితమే సమానత్వ సందేశాన్ని చాటిన రామానుజుల బోధనలు నేటికీ ఆదర్శనీయమని కొనియాడారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా తెలంగాణ నేతన్నలకు గవర్నర్ శివప్రతాప్ శుక్లా శుభాకాంక్షలు తెలియజేశారు. 170 నిమిషాల్లో అగ్గిపెట్టెలో అమరే చీర నేసి రికార్డు సృష్టించిన సిరిసిల్ల కళాకారుడు వెల్ది హరిప్రసాద్ వీడియోను ఆయన సోషల్ మీడియాలో పంచుకున్నారు. పోచంపల్లి, గద్వాల, నారాయణపేట వంటి చేనేత వస్త్రాలు రాష్ట్రానికి గొప్ప వారసత్వం అని పేర్కొంటూ వోకల్ ఫర్ లోకల్ స్ఫూర్తితో చేనేత వస్త్రాలు ధరించి నేతన్నల జీవితాల్లో వెలుగులు నింపాలని గవర్నర్ ప్రజలకు పిలుపునిచ్చారు. జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేనేత కళ మన సంస్కృతి సంప్రదాయాల వైభవాన్ని చాటే గొప్ప వారసత్వమని కొనియాడారు. నేతన్నల జీవనోపాధిని బలోపేతం చేయడమే లక్ష్యంగా ఆధునిక సాంకేతికత మార్కెటింగ్ అవకాశాలను కల్పిస్తూ ప్రజాప్రభుత్వం అన్ని వేళలా అండగా ఉంటుందని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ దేశ ఆర్థిక వ్యవస్థలో చేనేత వస్త్ర పరిశ్రమ కీలకమని కొనియాడారు. 5F విజన్, పిఎం మిత్ర పార్కులు, పిఎల్ఐ పథకం ద్వారా నేతన్నల అభివృద్ధికి కేంద్రం కృషి చేస్తోందని, 2030 నాటికి వస్త్ర ఎగుమతులను 9 లక్షల కోట్లకు పెంచడమే లక్ష్యమని చెప్పారు. వరంగల్లో మెగా టెక్స్టైల్ పార్క్ ఏర్పాటుతో పాటు ఆధునిక సాంకేతికతను జోడించి చేనేత రంగాన్ని ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లేందుకు కేంద్రం అండగా ఉంటుందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు నేతన్నలకు శుభాకాంక్షలు తెలియజేశారు. చేనేత రంగం భారతీయ ఆత్మకు ప్రతిరూపమని, వ్యవసాయం తర్వాత దేశంలోనే అతిపెద్ద కుటీర పరిశ్రమని పేర్కొన్నారు. ప్రధానమంత్రి మోదీ వోకల్ ఫర్ లోకల్, మేక్ ఇన్ ఇండియా ద్వారా ఈ రంగాన్ని ప్రపంచ స్థాయికి తీసుకువెడుతున్నారని వివరించారు. స్వదేశీ స్ఫూర్తితో చేనేత రంగానికి అండగా నిలవాలని పిలుపునిచ్చారు. చేనేత సంప్రదాయాన్ని ప్రతి ఒక్కరూ కాపాడుకోవాలని వారు కోరారు. జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, సమైక్య పాలనలో వలస వెళ్లిన నేతలను బీఆర్ఎస్ ప్రభుత్వం వినూత్న పథకాలతో ఆదుకుందని గుర్తు చేశారు. చేనేత పరిశ్రమ అభివృద్ధికి, నేతన్నల సంక్షేమానికి బీఆర్ఎస్ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం చేనేత రంగానికి, కార్మికుల సంక్షేమానికి, ఉపాధికి ప్రాధాన్యత ఇస్తూ అండగా నిలుస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన పొన్నం ప్రభాకర్ చేనేత మన సంస్కృతికి ప్రతీక అని కొనియాడారు. నేతన్నలకు చేతి నిండా పని కల్పించి వారి ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆదేశ్ శ్రీనివాస్ అన్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జిల్లా కలెక్టర్ గరిమ అగర్వాల్తో కలిసి నేతన్న విగ్రహానికి పూలమేళ వేసి నివాళులర్పించారు. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని మార్కండేయ ఆలయంలో, కాగజ్ నగర్ పట్టణంలోని పద్మశాలి భవన్లో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జాతీయ చేనేత దినోత్సవం నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడు చెన్నూరి అశోక్, మార్కెట్ కమిటీ చైర్మన్ మంగలు మాట్లాడుతూ కులవృత్తిని నమ్ముకున్న చేనేత కార్మికులకు ఈనాడు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. ప్రభుత్వం చేనేత కార్మికులకు సంక్షేమానికి ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పట్టభద్రుల ఓటర్ల నమోదు ప్రక్రియను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. మైలర్దేవపల్లిలో జరిగిన పార్టీ ముఖ్య నేతల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బూత్ స్థాయిలో అర్హులైన ప్రతి పట్టభద్రుడిని ఓటరుగా నమోదు చేయించాలని సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకు

0: కోరుతూనే బీజేపీ బీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగట్టాలని, నాయకులంతా భేదాభిప్రాయాలు విడి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ గెలుపునకు ఐక్యంగా కృషి చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. సైబర్ నేరాల నియంత్రణలో తెలంగాణ దేశంలోనే ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుంది. ప్రధానమంత్రి కార్యాలయం నిర్వహించిన జాతీయ స్థాయి ప్రగతి సమీక్షలో 9 రకాల ప్రామాణికాల ఆధారంగా ఈ ర్యాంకును కేటాయించారు. సైబర్ కమాండ్ సెంటర్ ఏర్పాటుతో పాటు కీలక పోర్టళ్లను సమర్థంగా వినియోగించి తెలంగాణ పోలీసులు అద్భుతమైన పనితీరు కనబర్చారు. రాష్ట్ర పోలీసుల కృషిని పీఎంఓ ప్రత్యేకంగా ప్రశంసించినట్లు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ ఒక ప్రకటనలో వెల్లడించారు. క్యూర్ పరిధిలోని అన్ని రోడ్డు నెట్వర్క్లను ఒకే సిస్టంలోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. రోడ్లకు సంబంధించిన భూసేకరణ, రుణాలు, రోడ్ల నిర్వహణతో పాటు అన్ని విషయాల్ని ఈ సిస్టంలోకి తీసుకురావాలని సూచించారు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ నిర్వహణలో కాంట్రాక్టర్ నిర్లక్ష్యంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రమాదాల నివారణకు ఓఆర్ఆర్ పర్యవేక్షణ నిరంతరం జరగాలని, అన్ని రకాల రోడ్డు నెట్వర్క్లను ఒకే వ్యవస్థ పరిధిలోకి తీసుకురావాలని ఆదేశించారు. కొంగరకలాన్ నుంచి ఫ్యూచర్ సిటీ రేడియల్ రోడ్ను 9 డిసెంబర్లోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసి పాడి పంటలు సమృద్ధిగా పండాలని ఆకాంక్షిస్తూ ఆగస్ట్ 10వ తేదీన వరుణయాగం నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. యాదగిరిగుట్ట దేవస్థాన అర్చకులు, వేద పండితులు నిర్ణయించిన ముహూర్తం ప్రకారం నాగార్జునసాగర్ డ్యాం తీరంలోని విజయ విహార్ ప్రాంగణంలో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఈ క్రతువు జరుగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి శాఖలోనూ అడ్డగోలు దోపిడీ జరుగుతోందని బీజేపీ శాసనసభ పక్ష నాయకుడు ఎల్లెడ్డి మహేశ్వరరెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ అవినీతి బంధం కారణంగానే మూసీ ప్రాజెక్టును కేటీఆర్, హరీష్ రావుల ఆప్తులకు కట్టబెట్టారని ఆరోపించారు. విద్యాశాఖలో యంగ్ ఇండియా స్కూళ్ల పేరిట సింగరేణి సివిల్ సప్లైస్ 22A భూముల వ్యవహారాల్లో 1000 కోట్ల రూపాయల కుంభకోణాలు జరుగుతున్నాయని మహేశ్వరరెడ్డి మండిపడ్డారు. పేదల సంక్షేమం, గ్రామాల సమగ్రాభివృద్ధి ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని, రాష్ట్రంలో అర్హులైన ప్రతి వారికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా యదులాపురం మున్సిపాలిటీ పరిధిలో జిల్లా కలెక్టర్ దివాకర్తో కలిసి మంత్రి ఈరోజు పర్యటించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ
1: పేదింటి ఆడబిడ్డ ఇంటికి 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇస్తున్నాం. కొత్త రేషన్ కార్డు ఇవ్వటమే కాకుండా పెద్దోళ్లు తినే సన్న బియ్యం పూలన పేదింటి ఆడబిడ్డ తినాలని తెలంగాణ రాష్ట్రంలో మనం సన్న బియ్యాన్ని ఇస్తున్నాం. అర్హులైన ప్రతి వాళ్లకి రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే బాధ్యత మీరెన్నుకున్న ఈ ప్రభుత్వానిది.
0: హనుమకొండ జిల్లా వ్యాప్తంగా ఈ నెల 1వ తేదీ నుంచి తల్లిపాల వారోత్సవాలు కొనసాగుతున్నాయి. గత 6 రోజులుగా అనేక కార్యక్రమాల ద్వారా తల్లిపాల ప్రాముఖ్యతను స్థానికంగా వివరించామని హనుమకొండలోని పెద్దమ్మగడ్డ అంగన్వాడీ కేంద్ర టీచర్ మాధవి ఆకాశవాణితో మాట్లాడుతూ చెప్పారు.
2: పిల్లలకు 6 నెలల వరకు తల్లిపాలు మాత్రమే పట్టించాలని, పిల్లలు ఎదగాలంటే సమతుల ఆహారం ఇవ్వాలని చెప్పడం జరిగింది. తల్లులు పౌష్టికాహారాన్ని తీసుకోవాలని అన్నప్రాసనలు, ఈసీసీ డే కార్యక్రమాలు జరిపించడం జరిగింది.
0: ఆసిఫాబాద్ జిల్లాలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా జిల్లా కేంద్రంలోని జనకపూర్లో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా సంక్షేమాధికారి స్వరూపరాణి, వార్డు కౌన్సిలర్ వినోద్తో కలిసి హాజరయ్యారు. తల్లిపాల ప్రాముఖ్యత గురించి ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. సేంద్రీయ వ్యవసాయం సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని రాష్ట్ర వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండ్రెడ్డి అన్నారు. నిన్న సాయంత్రం నిర్మల్లో సేంద్రీయ వ్యవసాయం, మార్కెటింగ్, ఉద్యాన పంటల సాగు అంశాలపై నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఫీజు రీఎంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ తాము చేపట్టిన సంతకాల సేకరణకు విద్యార్థుల నుంచి భారీ స్పందన లభించిందని బీజేవైఎం నేతలు తెలియజేశారు. ఒకే రోజు 1 లక్షకు పైగా సంతకాలు సేకరించినట్లు బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు గణేష్ కుండే వెల్లడించారు. విశేషాలు మరొకసారి. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా తెలంగాణ నేతన్నలకు గవర్నర్ శివప్రతాప్ శుక్లా శుభాకాంక్షలు తెలియజేశారు. పోచంపల్లి, గద్వాల, నారాయణపేట వంటి చేనేత వస్త్రాలు రాష్ట్రానికి గొప్ప వారసత్వమన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, బీజేపీ అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు కూడా నేతన్నలకు శుభాకాంక్షలు తెలియజేశారు. క్యూర్ పరిధిలోని అన్ని రోడ్డు నెట్వర్క్లను ఒకే సిస్టంలోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: నమస్తే. ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంతా గప్ షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్. మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వీబీ తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. టైమ్ వన్ స్టూడియో క్లాక్ 1 గంట దాటి 21 నిమిషాలకు అవస్తోంది. షో టైమ్ వింటున్నారు విత్ మీ ఆర్జే స్వాతితో. మరి షో టైమ్ లో నేను అడిగే క్వశ్చన్ కి మీరు సమాధానం పంపించవలసిన నంబర్ 0402324 0852. ఫస్ట్ ఆన్సర్ టైప్ చేసి ఆ తర్వాత మీ పేరు ఊరు టైప్ చేస్తే చదవడానికి చాలా ఈజీగా ఉంటుంది. మరి లెట్ స్టార్ట్ అవర్ షో టైమ్. మరి షో టైమ్ లో నేను అడగబోయే ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అనంటే, చిరంజీవి ఆయన అలాగే శోభన్ బాబు ఇద్దరు ఒకే టైటిల్ తో నటించిన సినిమా. అంటే అట్ ఫస్ట్ శోభన్ బాబు గారు చేశారు ఒక టైటిల్ తో ఒక సినిమాని, అది హిట్ అయింది. సేమ్ టైటిల్ ని చిరంజీవి గారు కూడా చేశారనమాట. అఫ్ కోర్స్ అది కూడా హిట్ అయింది. ఇంతకీ మరి చిరు ఆయన శోభన్ బాబు ఇద్దరు ఒకే టైటిల్ తో నటించిన సినిమా ఏంటో గెస్ చేసి నాకు వాట్సాప్ చేయండి ఆన్ 0402324 0852. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. నేను మీ ఆర్జే స్వాతి.

ఇంతే జోరుగా ఆన్సర్స్ కూడా వచ్చేసాయి. లెట్స్ సీ ఎవరెవరు రైట్ ఆన్సర్స్ పంపించారో. నాకు తెలిసి చాలా మంది పంపించే ఉంటారు, ఎందుకంటే శోభన్ బాబు ఫ్యాన్స్ ఎవరై ఉండరు, వాళ్ళ మెగాస్టార్కి ఫ్యాన్ ఎవరు ఉండరు కదా. సో వాళ్ళ సినిమాల గురించి తెలియకుండా ఉంటుందా. లెట్స్ సీ ఎవరెవరు రైట్ ఆన్సర్స్ పంపించారు అంటే, గోపి ఫ్రమ్ దేవరకొండ అండ్ బాలకృష్ణ ఫ్రమ్ నర్సంపేట, పాషా గార్ల కిష్టాపురం అండ్ అలాగే జగదీష్ ఫ్రమ్ యూసుఫ్ కూడా నిర్మల్ జిల్లా, ఎడ్బిట్ సాయిలు అండ్ ఆల్సో ప్రతాప్ ఫ్రమ్ వైజాగ్ కొడుమూరు కర్నూలు జిల్లా నుంచి, జయరామ్ రాధ, సరోజా విద్యా సరోజా సెంటర్ పాయింట్ బోయిన్పల్లి నుంచి బలరామ్, ఓకే బలరామ్ అండ్ సరోజ అందుకే తెలుగులో కామాలు పెట్టాలండి, లేకపోతే తప్పులు జరిగిపోతాయి ఇలాగే. ఓకే సంధ్య ఫ్రమ్ కుబేర్ అండ్ అలాగే శ్రీనివాసరావు ఫ్రమ్ ఖైరతాబాద్, చూడవరపు నాగేశ్వరరావు గారు ఫ్రమ్ గీతానగర్, పద్మావతి ఫ్రమ్ కిస్టంపూర్, శివనగర్ వరంగల్ నుంచి కర్ణాటి దయానంద్, మాధవి ఆంజనేయుల గారు ఫ్రమ్ భూటాన్ పోచంపల్లి, రంగ ఫ్రమ్ హైదరాబాద్ అండ్ ఆల్సో రైట్ ఆన్సర్ ఫ్రమ్ హూ ఇస్ దిస్ ఎవరు అంటే ఆన్సర్ లేదనమాట. ఓకే రైట్, నెక్స్ట్ రైట్ ఆన్సర్ బుధాన్ పోచంపల్లి నుంచి భోగ మార్కండయ్య అండ్ అలాగే అనిత శ్రీపతి బాబు ఫ్రమ్ బెంగళూర్. నెక్స్ట్ రైట్ ఆన్సర్ ఏ అందరూ ఏంటి ఇలా పెట్టారు. ఓకే ఓకే కీర్తి రాజ్ కుమార్ ఫ్రమ్ నిజామాబాద్ అండ్ నెక్స్ట్ రైట్ ఆన్సర్ ఎవరు అంటే సుశీల్ ఫ్రమ్ చింతల్ హైదరాబాద్ నుంచి కూడా రైట్ ఆన్సర్ పంపించారు. బొమ్మిదేని లక్ష్మీనారాయణ గారు ఫ్రమ్ కరీంనగర్ అండ్ నెక్స్ట్ రైట్ ఆన్సర్ ఎవరు ఎవరు అంటే యా మల్లికార్జునరావు గారు ఫ్రమ్ పొన్నూర్ అండ్ ఆల్సో సిహెచ్ హనుమంతరావు గారు ఫ్రమ్ పాపిరెడ్డి కాలనీ. నెక్స్ట్ ఇంకా ఎవరు అంటే యా మూడు సినిమాలు చేశారంట జో నాకు కూడా ఇప్పుడు తెలిసింది. ఓకే మధుకర్ ఫ్రమ్ నందిపేట్ అండ్ అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్ అండ్ అలాగే సుమలత అప్పలరాజు గారు. ఏంటండి సినిమా పేరుని అలా క్యూని చేసి పెట్టేశారు మీరు. ఓకే సో ఆన్సర్ నేను చెప్పేస్తాను. ఆన్సర్ ఏంటి అంటే స్టిల్ ఇంకా టైపింగ్ అని వచ్చేస్తుంది. ఓకే ఆన్సర్ ఏంటంటే చిరంజీవి అండ్ అలాగే శోభన్ బాబు ఇద్దరు ఒకే టైటిల్తో నటించిన సినిమా ఏంటి అంటే జేబు దొంగ సినిమా. సో అతను యాక్ట్ చేశారు సేమ్ టైటిల్తో, అప్పుడు సూపర్ హిట్ అయింది అండ్ తర్వాత నెక్స్ట్ చిరంజీవి కాలంలో అదే టైటిల్తో వస్తే ఆ టైటిల్ కూడా సూపర్ హిట్ అయింది అనమాట. రైట్ 129 అండ్ స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో షో టైమ్ విత్ మీ ఆర్జే స్వాతితో.

నాయుడు సినిమా కోసం ఉదిత్ నారాయణ్ అండ్ అలాగే సుజాత పాడిన పాట విన్నారు. 1:34 అండ్ స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. మరి ఈ రోజు అందరూ చాలా ప్రతిష్టాత్మకంగా సెలబ్రేట్ చేసుకుంటున్న రోజు ఏంటి అంటే జాతీయ చేనేత దినోత్సవం, నేషనల్ హ్యాండ్లూమ్ డే అనమాట. అంటే మన జాతి అంటే మన చేతి వృత్తుల కళాకారులు కావచ్చు, మన చేనేత రంగంలో విశిష్టంగా సేవల్ని అలాగే కొత్త కొత్త ప్రయోగాల్ని చేసిన వారందరినీ, అంటే మన పాత తరం నుంచి ఆ కళని అలా కాపాడుకుంటూ వస్తున్న వాళ్ళందరినీ గుర్తించి మనం అందరం వాళ్ళని ప్రోత్సహించే రోజు అనమాట నేషనల్ హ్యాండ్లూమ్ డే, రైట్? మరి దీనికి సంబంధించి ఒక క్వశ్చన్ అడుగుతాను, మరి మీరు ఆన్సర్ చేయడానికి రెడీగా ఉంటారని నాకు తెలుసు, రైట్? ఏంటంటే చేనేత కళాకారులకు ఇచ్చే ప్రతిష్టాత్మకమైన అవార్డు ఏంటి? సో ఒక్కొక్కరికి ఒక్కొక్క అవార్డు ఇస్తూ ఉంటారు కదా, ఖేల్ రత్న అని, అంటే స్పోర్ట్స్లో అయితే అలాగా. మరి చేనేత కళాకారులకు ఇచ్చే ప్రతిష్టాత్మకమైన అవార్డు ఏంటి? గెస్ చేయండి, వాట్సాప్ చేయండి 1042324082, 0402 0402 విన్నే ఉండండి. షో టైమ్.

0: స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674 మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంతా గప్ షాప్ వాట్సాప్ రిక్వెస్ట్ సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
2: 141 on Studio Clock. మీరు వింటున్నారు షో టైమ్ విత్ మీ ఆర్జే జ్వాతితో ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతిలో. మరి నేను అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే, చేనేత కళాకారులకు ఇచ్చే ప్రతిష్టాత్మకమైన అవార్డు ఏంటి అని అడిగాను. అయితే నేను నేషనల్ హ్యాండ్లూమ్ డే సందర్భంగా అడిగాను. ఓకే, రైట్, స్టేట్ పరంగా కూడా పెట్టారు మన వాళ్ళు. సో గ్రేట్, అందుకే మన లిజినెస్ సో స్మార్ట్ అంటాను ఎప్పుడు కూడా. రైట్, కేవీరావు అండ్ అలాగే శ్రీనివాసరావు ఫ్రమ్ ఖైరతాబాద్, ఆడపి సంతోష్ కుమార్ ఫ్రమ్ కాల్టెక్స్ బెల్లంపల్లి, గజ్వేల్ నుంచి షేర్ల వెంకటేష్, సుగుణా రామ్ప్రసాద్ అండ్ ఆల్సో నాగ్నాథ్ గుప్తా ఫ్రమ్ నిజామాబాద్, నెక్స్ట్ రైట్ ఆన్సర్ బుధాన్ పోచంపల్లి నుంచి బొగ మార్కండయ్య అండ్ అలాగే అనిత మహాలక్ష్మి ఫ్రమ్ కౌకూర్, నెక్స్ట్ బ్రహ్మయ్య ఫ్రమ్ కర్నూలు, వెంకన్న ఫ్రమ్ బెల్లంపల్లి అండ్ ఆల్సో మాధవి ఆంజనేయులు ఫ్రమ్ బుధాన్ పోచంపల్లి, కృష్ణవేణి ఫ్రమ్ పార్వతాపూర్ అండ్ అప్పలరాజు ఫ్రమ్ పెడన, చింతల్ నుంచి సుశీల్ అండ్ నెక్స్ట్ రైట్ ఆన్సర్ పోలపల్లి శ్రీనివాస్ గారు ఫ్రమ్ రాజన్నపేట, కల్వకుర్తి నాగర్ కర్నూలు జిల్లా నుంచి హూయిస్తే సన్ నేదునూరి కళ్యాణాచారి గారు, ఓకే అండ్ ప్రతాప్ ఫ్రమ్ వైజాగ్ అండ్ అలాగే సురేష్ ఫ్రమ్ నేరెడ్మెట్, కుషాయిగూడ నుంచి వెంకటేష్ అండ్ అలాగే మౌనిక అండ్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ పద్మశాలి అని కూడా పంపించారు. ఓకే, మీకు కూడా మీకు స్పెషల్గా చేనేత దినోత్సవ శుభాకాంక్షలు. రైట్, బొమ్మిదేని లక్ష్మీనారాయణ గారు ఫ్రమ్ అమ్మనగుర్తి, దస్తగిరి సంధ్యా ఫ్రమ్ ప్రొద్దుటూరు కడప జిల్లా, తిప్పర్తి నల్గొండ జిల్లా నుంచి చిలకమర్రి ఉపేంద్రాచారి అండ్ అలాగే గోధుమకుంట గ్రామం నుంచి బండి కృష్ణ గౌడ్ అండ్ ఆల్సో రైట్ ఆన్సర్ ఫ్రమ్ మంగా భాస్కర్ సికింద్రాబాద్ నుంచి, పుట్టపాక నుండి మిరియాల తిరుపతయ్య, పంతాడి శ్రీనివాసరావు గారు ఫ్రమ్ మోరిపుల్లం, మహమ్మద్ జైనుద్దీన్ ఫ్రమ్ ఉమ్మడ, నిఖిల సంతోష ఫ్రమ్ పొతంగల్ నిజామాబాద్ నుంచి, ఆయన పుట్టపాక నుంచి భవానీ వెంకట్, ఎం నరేష్, రోజా ఫ్రమ్ మహబూబ్ నగర్ జిల్లా ముసాపేట్ నుంచి, పెడనా నుంచి కనకారావు గారు అండ్ ఆల్సో సాయి మాన్విత ఫ్రమ్ గీతానగర్ హైదరాబాద్, పున్నా వెంకటేశం, హేమలత ఫ్రమ్ నెమ్మాని, బిఎన్ రెడ్డి నగర్ నుంచి మౌనిక బాలు, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మనహరి యశోద, జానకీరాజు గారు కాకతీయ నుంచి, కాకతీయ పాషా ఫ్రమ్ వరంగల్, ఓకే రైట్, సివి శ్రీనివాసరెడ్డి గారు ఫ్రమ్ ప్రొద్దుటూరు అండ్ ఆల్సో రైట్ ఆన్సర్ ఫ్రమ్ భాస్కర్ ఫ్రమ్ పెడనా అండ్ ఇంకా చాలా మంది పంపించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి, రాంపురం నుంచి సుమలత అండ్ అలాగే సంతోష్, పాలెంపోలయ్య ఫ్రమ్ ఆలగడ్డ, నంద్యాల జిల్లా ఆర్మూర్ నుండి రాధ, సిహెచ్ విజయ్ కుమార్ గారు ఫ్రమ్ చందానగర్ అండ్ ఆల్సో నెక్స్ట్ రైట్ ఆన్సర్ ఎవరు అంటే, ఓకే ఇంకా చాలామంది పంపించారు, ఆర్మూర్ నుంచి రాధ అండ్ వెల్లూరులో నుంచి జాప భూమేశ్వర్ గారు అండ్ అలాగే చిలక నారాయణ, యమున అనసూయ ఫ్రమ్ జనకంపేట్ నిజామాబాద్. అయితే ఇక్కడ నేషనల్ వైడ్గా అయితే సంత్ కబీర్ అవార్డుని ఇస్తారు అండ్ తెలంగాణలో అయితే కొండా లక్ష్మణ్ బాపూజీ పేర ఈ చేనేత కళాకారులకి అవార్డులను ఇస్తారు. మరి ఈ సంవత్సరం 2026 సంవత్సరానికి గాను సిద్దిపేట జిల్లా వల్లకాటి అశ్విని, అంటే వల్లకాటి అశ్విని అండ్ అలాగే వల్లకాటి హనుమంతులకి ఇచ్చారు. కారణం ఏంటంటే, రామప్ప స్తూపం నంది డిజైన్లు గొల్లభామల చీరలని నేసినందుకు అండ్ అలాగే నల్గొండ జిల్లా పోచంపల్లి ఇక్కత చీరల విభాగం నుంచి చేపూరి ధనంజయ, నరహరి కొంగరి అండ్ అలాగే వరియాల యాదయ్య, చిట్టిపోలు నరసింహ వీళ్ళు ఎంపికయ్యారనమాట. ఇక యాదాద్రి నుండి డిజైనర్ మరియు వీవర్ విభాగాల నుంచి సీత సుధాకర్, గుర్రం బాలరాజు, సంగిశెట్టి పద్మ వీళ్ళు ఈరోజు, అంటే ఐ మీన్ చేనేత దినోత్సవం సందర్భంగా పురస్కారాలని అందుకోబోతున్నారు. నిజంగా కదా, అంటే చేనేత కళాకారులకి వాళ్ళు చేసేది, అంటే ఒకరు బ్రష్లతో బొమ్మలు వేస్తారు, ఇంకొకరు ఉలితో శిల్పాలు చెక్కుతారు, కానీ వీళ్ళు మాత్రం చీర

అది ఆ చీర అనిపించుకోదు. అంటే భారతీయ సంస్కృతిని మగ్గంపై ఆవిష్కరించడం అంటే నిజంగా వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. అంటే ప్రతి ఒక్క పోగుని ఎంత ప్రేమగా వాళ్ళు దాంట్లో అమర్చి ఒక అద్భుతమైన ఈరోజు అంటే భారతీయ సంస్కృతి అంటే చీర అని చెప్పుకునేంత గర్వంగా మనం చెప్పుకుంటున్నామంటే కారణం చేనేత కళాకారులే. మరి వాళ్ళందరికీ మరోసారి చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ఈ పాట వాళ్ళ కోసం.

ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. 150 అవుతోంది స్టూడియో క్లాక్ లో. మీరు వింటున్నారు షో టైమ్ విత్ మీ ఆర్జే స్వాతితో. మరి ఇందాక చాలా మంది రియాక్ట్ అయ్యారు జాతీయ చేనేత దినోత్సవం అనగానే. రైతన్న దేశానికి అన్నం పెడితే నేతన్న మానవాళి ఆత్మ గౌరవాన్ని పెంచుతున్నాడు అని చెప్పేసి. ఎగ్జాక్ట్లీ అండి, ఐ అగ్రీ విత్ యూ. సో మీ స్టేట్మెంట్తో నేను అగ్రీ అవుతున్నాను. నిజంగా నిజం. ఎందుకంటే మన భారతీయ సంస్కృతి ప్రపంచ వ్యాప్తంగా వ్యాప్తి చెందడానికి ఒక కారణం నేతన్న. సో వాళ్ళందరికీ కూడా అంటే ఎంత హార్డ్ వర్క్ చేస్తారు. ఒక డే అంతా నాకు తెలిసి ఒక శారీ నేయడానికి వాళ్ళకి 6 అవర్స్ పైన పడుతుందేమో, ఇంకెక్కువే పట్టచ్చు. అంటే రకరకాల డిజైన్స్ అవన్నీ మనం మాత్రం చీర కొనడానికి వెళ్ళినప్పుడు నానాబేరాలు ఆడుతూ ఉంటాం రకరకాలుగా, కానీ వాళ్ళు మాత్రం అంత అద్భుతమైన క్రియేటివిటీ. అసలు ఒక్కొక్క చీరను చూస్తుంటే ఆడవాళ్ళు అయితే ఇంకా అసలు మర్చిపోతారు, లైక్ చంద్రముఖిలాగా బిహేవ్ చేస్తుంటారు నచ్చిన చీరలు కనిపించినప్పుడు, రైట్? అవునా? సో మరి అలాంటి ఒక క్రియేటివిటీ వాళ్ళు ఒక చోట కూర్చొని అసలు అంతంత సేపు కూర్చొని ఒక చీరని క్రియేట్ చేయాలి.

డిజైన్ని క్రియేట్ చేయాలి, ఒక్క పోగు కూడా బయటకి రాకుండా చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా చేస్తూ ఉంటారు. నిజంగా వాళ్ళ క్రియేటివిటీకి మరొక్కసారి హ్యాట్స్ ఆఫ్. రైట్, మరి మనం ఉన్నాం ఇప్పుడు షో టైంలో. మరి షో టైంలో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, ఈరోజు మనం 35 ఇయర్స్ కంప్లీట్ చేసుకుందని ఆదిత్య 369 గురించి మాట్లాడుకున్నాం కదా గుర్తుకొస్తున్నాయిలో. ఓకే, ఆదిత్య అంటే ఓకే ఆ టైం మిషన్ పేరు అనుకుందాం. వై 369? 369ని ఏమంటారు? ఆదిత్య 369లో 369ని ఏమని పిలుస్తారు? గెస్ చేయండి, చాలా చాలా ఈజీ. వాట్సాప్ చేయండి 0404324 0402 వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

కోడిస్ వినమనుచు రఘు కుంచు ఆయన లాగే కోడిస్ పాడిన పాటి ఉన్నారు 155 ఆన్ స్టూడియో క్లాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో షో టైమ్. విత్ మీ ఆర్జే స్వాతి. తో మరి అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఆదిత్య 369 లో 369 ని ఏమంటారు అని అడిగాను. సో భూత భవిష్యత్ వర్తమాన కాలాలు అంటారు అని చెప్పేసి పంపించారనమాట. అయ్యో బాబోయ్ ఎంత ఎంత క్రియేటివిటీ అసలు మా లిజినెస్కి చెప్తాను వినండి. మా లిజినెస్ క్రియేటివిటీ

అంటే మార్పు, సిక్స్ అంటే ఆరంభం, నైన్ అంటే విస్తరించడం. వాక్యా బాతే. భూమిదేని లక్ష్మీనారాయణ గారు నిజంగా చాలా బాగుందన్నమాట. నేను ఎక్కడైనా ఎప్పుడైనా వాడేస్తాను దీన్ని. ఓకే, అండ్ నెక్స్ట్ రైట్ ఆన్సర్ ఎవరైనా పంపించారా అంటే యా పంపించారు. కిసర మండలం గోధుమకుంట గ్రామం నుంచి బండి కృష్ణ గౌడ్ గారు పంపించారు. సూపర్ అండి మీరు. అండ్ నెక్స్ట్ ఇంకా ఎవరైనా పంపించారా చూద్దాం చూద్దాం. యా ఇంకా అందరూ టైం మిషన్ నంబరు ఆరోహణ క్రమం ఏదేదో పంపించారు. బట్ యాక్చువల్లీ ఏంటంటే దీన్ని ఏమంటారు అంటే

దగ్గర పెన్ను ఉంటే ఒకసారి ట్రై చేయండి, నేను ఒక చిన్న అది చెప్తాను. ఏంటంటే ఈ యూనివర్సల్ కోడ్ని నికోలస్ టెస్లా అనే అతను కనిపెట్టాడు అనమాట. 1, 2 అంటే 1, 2, 4, 5, 7, 8. సో వీటిలో ఏ నంబర్ని మళ్ళీ ఆ నంబర్కి యాడ్ చేసినా కూడా డబుల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, 8 + 8 = 16, 2 + 2 = 4, 1 + 1 = 2. కానీ అదే 3 తీసుకున్నాం అనుకోండి, 3 + 3 = 6 అవుతుంది, అండ్ 6 + 6 = 12 అవుతుంది, అండ్ ఆ 12ని మళ్ళీ మనం డివైడ్ చేస్తే 1 + 2 అయితే 3 అవుతుంది అనమాట. అంటే మళ్ళీ 3నే వస్తుంది. అలాగే సేమ్ 9 కూడా, సేమ్ 6 కూడా. సో దిస్ ఈజ్ స్పెషల్ నంబర్ అనమాట, 3, 6, 9 అనేది. అంటే ఏ రకంగా డబుల్ చేసి మళ్ళీ దాన్ని డివైడ్ చేసినా అదే నంబర్ వస్తుంది, కాబట్టి దీన్ని యూనివర్సల్ కోడ్ అంటారు. దిస్ ఈజ్ సో స్పెషల్ అనమాట. అందుకనే అప్పుడు ఆలోచించి ఆ పేరుని, అంటే ఐ మీన్ ఆ నంబర్ని దానికి పెట్టారట సింగీతం శ్రీనివాసరావు గారు. రైట్, మరి స్టూడియో క్లాక్లో టైం అయితే అయిపోయింది, మళ్ళీ కలుద్దాం. మనం ఇందాక జాతీయ చేనేత దినోత్సవం గురించి మాట్లాడుకున్నాం కదా, దీనికి సంబంధించి అప్పట్లోనే స్వాతంత్ర ఉద్యమంలో ఒక ఆవిడ చాలా ఫైట్ చేసింది, దాని గురించి మాట్లాడుకుందాం 2:15కి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, నేను మీ ఆర్జే స్వాతి.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 2 గంటలు దాటి 15 నిమిషాలు శక్తిశీలి వింటారు.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: సహాయకం. వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ ఆడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. థైమ్ మన్ స్టూడియో క్లాక్ 2 గంటలు దాటి 23 నిమిషాలు కావస్తోంది. ఉరిమింది భరత జాతి, రగిలింది ప్రజాశక్తి, మోగింది విజయ పేరు, ఎగిరింది జాతీయ జెండా అంటూ ఊరూరా పాడుతూ ప్రజల్లో స్వాతంత్ర స్ఫూర్తిని నెలకొల్పింది ఆమె. అంతేకాదు, గాంధీజీ పిలుపు మేరకు విదేశీ వస్త్ర బహిష్కరణలో భాగంగా నేత వస్త్రాల మూటను నెత్తిన పెట్టుకుని ఊరూరా తిరుగుతూ అమ్మేది. అంతేనా, నలుగురు జనం గుమిగూడితే చాలు, స్వాతంత్ర ఉద్యమం కోసం వాళ్లలో ఒక స్ఫూర్తిని రగిలించే విధంగా మాట్లాడేది. స్వాతంత్ర ఉద్యమంలో జైలుకు వెళ్లిన తొలి ఆంధ్ర మహిళగా గుర్తింపు పొందింది ఆమె. మరి ఆవిడ గురించి మాట్లాడుకుందాం ఈరోజు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా శక్తిశీలిలో. మరి ఇంతకీ ఎవరు ఆవిడ? మీకు తెలిస్తే నాకు వాట్సాప్ చేయండి ఆన్ 0402324 0852. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
2: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీవీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. 2:30 ఆన్ స్టూడియో క్లాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో శక్తిశీలి. మనం మాట్లాడుకుంటున్నాం ఈరోజు శక్తిశీలిలో స్వాతంత్ర ఉద్యమంలో జైలుకు వెళ్లిన తొలి ఆంధ్ర మహిళగా గుర్తింపు పొందిన ఆ మహిళ గురించి. అంతేకాదు, అంటే ఆవిడ్ని గాంధీజీ గారు ఒక పేరుతో పిలిచారు, ఆవిడకు ఒక బిరుదుని ఇచ్చారు. ఏంటి అదంతా మాట్లాడుకుందాం ఇవాళ శక్తిశీలిలో. దువ్వూరి సుబ్బమ్మ గారు ఆవిడ పేరు. 1880 నవంబర్ 15th తూర్పుగోదావరి జిల్లా ద్రాక్షారామంలో పుట్టింది ఆవిడ. అయితే అప్పటి సాంప్రదాయం ప్రకారం ఏంటి అనంటే, అంటే అప్పటి ఏంటంటే చిన్న ఏజ్లో పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు కదా, సో అలా చిన్న ఏజ్లోనే పెళ్ళైపోయింది. భర్త పేరు దువ్వూరి వెంకట సుబ్బయ్య. అయితే వీళ్ళిద్దరికీ పిల్లలు లేరు, చిన్న ఏజ్లోనే భర్త కూడా

చనిపోవడంతో సుబ్బమ్మ చాలా కుంగిపోయింది. ఇక తర్వాత తను ఆలోచించిన విషయం ఏంటంటే, పిల్లలు లేరు, భర్త లేరు, ప్రజలే బిడ్డలుగా దేశ సేవే తన కర్తవ్యంగా తన ఫ్యూచర్ని డిసైడ్ చేసుకుంది ఆవిడ. అప్పటికీ తనకి పెద్దగా అక్షర జ్ఞానం కూడా లేదు, పెద్దగా చదువుకోలేదు, చిన్నప్పుడు పెళ్లి చేశారు కాబట్టి. అయినా కూడా కడియంకి వెళ్ళి మహాకవి చెల్లపిల్ల వెంకట శాస్త్రి గారి దగ్గర శిష్యురాలుగా చేరింది. చాలా పట్టుదలతో సాహిత్యం నేర్చుకొని సంస్కృత తెలుగు భాషల్లో పట్టు సాధించింది ఆవిడ. అదే ఆ పట్టు ఏదైతే తను నేర్చుకోవాలన్న ఆ సంకల్పం ఏదైతే ఉందో అది తనకి తర్వాతి కాలంలో ఉద్యమంలో వక్తృత్వ శక్తిని, అంటే మాట్లాడే ఆ శక్తిని, ప్రజల్లో ఒక చైతన్యాన్ని, స్ఫూర్తిని రగిలించే ఆ వాక్ సిద్ధిని కలిగించింది దువ్వూరి సుబ్బమ్మ గారికి. మరి ఇంతకీ గాంధీజీ గారు దువ్వూరి సుబ్బమ్మ గారిని ఏమని పిలిచేవారు? మరి ఆ తర్వాత తను స్వాతంత్రోద్యమంలో ఎలా పాల్గొంది మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

నువ్వు నాకు నచ్చో సినిమా నుంచి కుమార్ చాను అండ్ అలాగే చిత్రవాడిని పాట విన్నారు. 2:38 అండ్ స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాలు తిరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674 మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

239 అండ్ స్టూడియో క్లాక్. మీరు వింటున్నారు శక్తిశీలిని ఆర్జే స్వాతితో. మనం మాట్లాడుకుంటున్నాం నాటి స్వాతంత్ర ఉద్యమంలో జైలుకెళ్లిన తొలి మహిళగా గుర్తింపు పొందిన దువ్వూరి సుబ్బమ్మ గారి గురించి. చదువు రాకపోయినా కూడా పట్టుపట్టి సంస్కృతం తెలుగు అంటే సాహిత్యం నేర్చుకుని పట్టు సాధించింది. సో అంటే 1921లో కాకినాడలో జరిగిన రాజకీయ సభలో సంపూర్ణ స్వాతంత్ర లక్ష్యం అనే తీర్మానాన్ని బలపరుస్తూ అనర్గళంగా మాట్లాడగలిగింది సుబ్బమ్మ. నిజానికి ఆ టైంలో ఆ సభకి టంగుటూరి ప్రకాశం అధ్యక్షులుగా ఉన్నారు. ఆమె ఉపన్యాసం అందరినీ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురిచేసింది. ఎందుకంటే అసలు ఏమీ చదువుకొని ఒక సాధారణ మహిళ అంత అనర్గళంగా స్వాతంత్రం గురించి మాట్లాడడం అనేది అప్పట్లో నిజంగా అందరూ సర్ప్రైజ్ అయ్యారనమాట. అప్పటి నుంచి ఆమె భారత స్వాతంత్ర ఉద్యమంలో కీలక పాత్రగా మారింది. తన మేనమామైన చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు ఒక పద్యాన్ని రాశారు, భరతఖండంబు చక్కని పాడియావు అని. ఆ పద్యాన్ని రాగయుక్తంగా పాడుతూ జనంలో స్వాతంత్ర జ్వాలను రగిలించేది. ఎంతగా అంటే ఆమె కంఠం కంచులా మారుమ్రోగేది. మైకు లేని రోజుల్లో ఆమె ఉపన్యాసం చాలా దూరం వినిపించేదట. నిజానికి సుబ్బమ్మ ఉపన్యాసం ఉంది అంటే ఆ రోజుల్లో జనమంతా కూడా వీధుల్లో గుమికూడిపోయేవారట సుబ్బమ్మ ఆ సభకి వస్తుందని తెలుసుకొని. అంతలా పట్టుబట్టి తెలుగు సంస్కృతం నేర్చుకొని స్వాతంత్ర ఉద్యమమే

తన జీవిత లక్ష్యంగా మార్చుకున్న మహిళ దువ్వూరి సుబ్బమ్మ గారు. అందుకే ఆవిడ్ని గాంధీజీ గారు దేశబాంధవి అని పిలుస్తారు. దేశబాంధవి దువ్వూరి సుబ్బమ్మ గారి గురించి ఇంకా మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. నేను మీ ఆర్జే స్వాతి.

మాట్లాడుకుంటున్నాం ఈరోజు శక్తిశీలిలో దేశ బాంధవిగా పిలువబడిన దువ్వూరి సుబ్బమ్మ గారి గురించి. నిజంగా ఆమె ఉపన్యాసం ఉంది అంటే జనం విపరీతంగా వచ్చేవారట. సో బ్రిటిష్ పోలీసులు ఆమె మాటల్ని ప్రజల వరకు రీచ్ అవ్వకుండా డబ్బాలు ఏమంటారు ప్లే వాయించేవాళ్ళనమాట, అంటే అడ్డుకునేవాళ్ళు. అయినా కూడా ఆ పోలీసులను కూడా తన సింహ గర్జన లాంటి స్వరంతో మాట్లాడి భయపెట్టేసేదట. అంటే నేను గంగా భగీరథి సమానురాలను, నేను తలుచుకుంటే మిమ్మల్ని గంగలో కలిపేయగలను, కానీ గాంధీజీ ఆజ్ఞానుసారం అహింసా వ్రతాన్ని పూనాను, నా దగ్గర మీ కుప్పి గంతులు, జాగ్రత్త అంటూ హెచ్చరించేదట. ఆవిడ నోరు తెరిచి ఆ మాటల్ని అంటే చాలు, ఆ గర్జనని వినగానే అక్కడి నుంచి ఆ పోలీసులు సైతం నెమ్మదిగా తప్పుకునేవారట. సుబ్బమ్మ మాట తీరు కూడా, అంటే ఆమె మాట తీరు కూడా బేసిక్గానే ముక్కు సూటిగా కరుక్గా ఉండేది. ఓసారి కొందరు మహిళలందరూ కలిసి ఖద్దరు చీరలు బరువు మోయలేకపోతున్నామని సుబ్బమ్మతో మొరపెట్టుకున్నారట. అంతే, గుండెత్తులు బరువున్న భర్తలను మోస్తున్నారు కదా, ఉద్యమం కోసం ఈమాత్రం కోక బరువును మోయలేరా అని సుబ్బమ్మ వాళ్ళని నిలదీసిందట. సహాయ నిరాకరణోద్యమం, ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాల్లో గాంధీజీతో కలిసి పాల్గొని చాలాసార్లు జైలుకు కూడా వెళ్లారావిడ. ఒకసారి స్వాతంత్రోద్యమం కోసం ర్యాలీ జరుపుతున్న సమయం అది. అప్పుడు సుబ్బమ్మని పోలీసులు నిర్బంధించి ఒక మాట అడిగారు. కానీ ఆవిడ ససేమీరా అంది. మరింతకీ పోలీసులు ఏం అడిగారు, మరి సుబ్బమ్మ గారి సమాధానం ఏంటి తెలుసుకోవాలి అంటే వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: 2:53 అండ్ స్టూడియో క్లాక్. మీరు వింటున్నారు శక్తిశీలి. మనం మాట్లాడుకుంటున్నాం దేశ బాంధవి దువ్వూరి సుబ్బమ్మ గారి గురించి. అయితే ఒకసారి సుబ్బమ్మ గారిని సో ఆపేశారనమాట బ్రిటిష్ వాళ్ళు. సో ఆపేసి మీరు క్షమాపణ అంటే సారీ చెప్తేనే విడిచిపెడతామన్నారు. అంతే ఆవిడ నా కాలి కోరు కూడా ఆ పని చేయదని గంభీర స్వరంతో చెప్పిన దేశాలి దువ్వూరి సుబ్బమ్మ. అంటే స్వాతంత్ర్యం కోసం ఎన్నోసార్లు జైలు శిక్షను అనుభవించింది. జైల్లో కూడా ఆమె గట్టిగా పాటలు పాడుతూ అధికారులను సైతం భయపెట్టేదన్నమాట. ఇక జైల్లో అధికారులు కూడా వాళ్ళకి వాళ్ళని ఏమంటారు కమాండ్ చేసేసి కావలసినవన్నీ తెప్పించుకునేది. అప్పుడే మహిళా విద్యా అవసరాన్ని గుర్తించిన సుబ్బమ్మ విరాళాలు సేకరించి స్త్రీలకు విద్య నేర్పించేది. సనాతన స్త్రీ పాఠశాల అంటూ ఒక పాఠశాలను కూడా నడిపింది. స్వేచ్ఛను పొందండి, ఆనందాన్ని అనుభవించండి అంటూ అందరికీ మిఠాయిలు పంచిపెట్టేది. తనకున్న ఆస్తినంతా కూడా దేశం కోసమే తను ఇచ్చేసింది. అంటే 16 ఏళ్ల పాటు ఏఐసీసీ సభ్యురాలుగా ఉండి తన ఆస్తినంతా ఉద్యమానికే అర్పించిన సుబ్బమ్మ చివరి దశలో ఇంట్లో కూర్చోవడానికి ఒక చైర్ కూడా లేదట. అంటే ఆవిడికి బాగాలేదు అన్న టైంలో ప్రకాశం పంతులు గారు చూడ్డానికి వెళ్ళినప్పుడు అసలు కూర్చోడానికి కూడా చేరలేదు. అంటే అంత నిరాడంబరమైన జీవితాన్ని గడిపింది ఆమె. అయితే ఆమె ప్రకాశం పంతులతో చివరి దశలో చూడ్డానికి వెళ్ళినప్పుడు ఒరే పంతులు ఎలా ఉందిరా ఈ నల్లూళ్ళ పరిపాలన అని అడిగిందట. అంటే ఆ చివరి శ్వాసలో కూడా ఆవిడ ఆలోచన స్వాతంత్రోద్యమం కోసమే. సో అంటే అహర్నిశలు అంటారే, సో అహర్నిశలు దేశం కోసమే పరితపించింది సుబ్బూరి దువ్వమ్మ గారు, సారీ దువ్వూరి సుబ్బమ్మ గారు. అందుకే ఆవిడ్ని గాంధీజీ గారు దేశ బాంధవి అని పిలిచారు. 1964 ఆమె తుది శ్వాస విడిచారు. తర్వాత చాలా ఏమంటారు రకరకాల మార్పులు అన్నీ వచ్చిన తర్వాత మనకి స్వాతంత్రం వచ్చింది. ఆ విషయం మనకు తెలుసు. 1864 ఆవిడ మనల్ని అందరినీ వదిలేసి వెళ్ళారు. నారీ శక్తికి స్ఫూర్తి అనడానికి ఇంతకన్నా గొప్ప ఉదాహరణ ఇంకేమీ లేదు. అందుకే అంటారు ఒక మాట ఏంటంటే సొసైటీ అంటారు మన చుట్టూ ఉన్న సమాజం ఏదైతే ఉందో భయపెడితే భయపడతారు, భయపడితే భయపెడతారు. ఎగ్జాక్ట్లీ కదా. మరి దువ్వూరి సుబ్బమ్మ గారు కూడా అదే ఫాలో అయ్యారు, అదే చేశారు రైట్. మరి మీరు కూడా ఆవిడ ఆ నారీ శక్తిని స్ఫూర్తిని మీరు కూడా అడాప్ట్ చేసుకొని మీరు మీ కెరీర్లో ముందంజలోకి వెళ్ళాలని కోరుకుందాం. రైట్, మరి 2:56 అవుతుంది స్టూడియో క్లాక్లో. ఇది వాళ్ళ శక్తిశీలి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: आप सुन रहे हैं विविध भारती।
1: सखियों के दिल की जुबान। हेलो सहेली।

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటి ఢిల్లీ 57వ స్నాతకోత్సవంలో ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమంలో 587 మంది పీహెచ్డీ పరిశోధకులతో సహా 3000కు పైగా పట్టభద్రులైన విద్యార్థులకు ఆయన డిగ్రీలు అందజేస్తారు. చేనేత కార్మికుల సంక్షేమంతో పాటు వారికి నిరంతర ఉపాధి, చేనేత ఉత్పత్తులకు మరింత మార్కెట్ కల్పించడమే ప్రభుత్వం లక్ష్యమని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క అన్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ పీపుల్స్ ప్లాజాలో నిర్వహించిన కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ చేనేత పురస్కార గ్రహీతలను సత్కరించి 100కు పైగా స్టాల్స్లో ఏర్పాటు చేసిన చేనేత ప్రదర్శనను ప్రారంభించారు. హైదరాబాద్ సెక్రటేరియట్లో మైనింగ్ సమస్యలపై రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి సమీక్ష నిర్వహించారు. మైనింగ్ కాంట్రాక్టర్లు ఎదుర్కొంటున్న సమస్యలను అసోసియేషన్ ప్రతినిధులు మంత్రుల దృష్టికి తీసుకొచ్చారు. 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన, స్వావలంబ కలిగిన విజ్ఞాన దేశంగా తీర్చిదిద్దడంలో యువత పరిశోధన ఆవిష్కరణలే కీలకమని పర్యాటక మంత్రి జూపల్లి కృష్ణారావు హైదరాబాద్ కాన్హా శాంతివనంలో పాలమూరు విశ్వవిద్యాలయం, కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ సంయుక్త నిర్వహిస్తున్న విజన్ ఇండియా 2047 జాతీయ సదస్సులో చెప్పారు. తెలంగాణ ఆంధ్ర ప్లాస్టిక్స్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో నిర్వహించనున్న హైప్లెక్స్ 2026 అంతర్జాతీయ ప్లాస్టిక్స్ ఎక్స్పోను ఐటీ పరిశ్రమల మంత్రి శ్రీధర్బాబు ఈరోజు లాంఛనంగా ప్రారంభించారు. 3 రోజుల పాటు ఎక్స్పో కొనసాగుతుంది. పుట్టుకతో వచ్చే పౌరసత్వాన్ని పరిమితం చేయడం, బర్త్ టూరిజంను నిషేధించడం లక్ష్యంగా 2 నూతన కార్యనిర్వాహక ఉత్తర్వులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు. ఈ కొత్త నిబంధన తాత్కాలిక వీసాలపై అమెరికాలో ఉండే అనేక మంది భారతీయులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈరోజు ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందువల్ల హైదరాబాద్ వాతావరణ కేంద్రం యెల్లో అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, నల్గొండ, సూర్యాపేట, జనగామ, సిద్దిపేట, యాదాద్రి, భువనగిరి సహా పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు పడే అవకాశం ఉంది. హైదరాబాద్లో కూడా తేలికపాటి వర్షాలు కురవచ్చు. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు 6 గంటల 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తల్లో.

ఇంటరెస్టింగ్ కబుర్లు, మంచి ఫీల్ ఇచ్చే సంగతులు చాలా ఉన్నాయి, మాట్లాడుకుందాం. మీరు జస్ట్ అలా హాట్ హాట్ చాయ్ తాగుతూ ఇలా హాయ్ హాయిగా నేను చెప్పే కబుర్లన్నీ వినండి. స్టేట్యూన్ టు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

హలో, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు చాయ్తో హాయ్ కబుర్లు విత్ యువర్ ఆర్జీనా. ఇంకా మంచి మంచి కబుర్లు చెప్పడానికి నేను రెడీ అయిపోయాను, వినడానికి మీరు కూడా రెడీగా ఉన్నారని నాకు తెలుసు. ఇంకేంటి, హ్యాపీగా చేతిలో హాట్ హాట్ చాయ్ కప్ తీసుకోండి. ఇన్ఫర్మేటివ్ అండ్ ఇంట్రెస్టింగ్ కబుర్లతో పాటు బ్యూటిఫుల్ సాంగ్స్ కూడా వింటి వన్ అవర్ ఫుల్గా ఎంజాయ్ చేద్దాం. ఆల్మోస్ట్ అందరూ హడావిడిగా హ్యాపీగా ఇంటికి దారి పెట్టే టైం కదా ఇది. అలాంటి మీ హ్యాపీ మూడ్ని ఇప్పుడే స్విచ్ ఆన్ చేయాలంటే ఖచ్చితంగా మీరు ట్యూన్ చేయాలి వివిధ భారతి 102.8 FM. ఎంటర్టైన్మెంట్ జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇవాల్టి స్పెషాలిటీస్ గురించే కాకుండా వేరే

0: జీవి ప్రకాష్ కుమార్ మ్యూజిక్ కంపోజిషన్లో చంద్రబోస్ రాసిన పాట, అనురాగ్ కులకర్ణి గానం, శ్రీనివాస మంగాపురం సినిమా కోసం.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
2: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
3: అట్టా చెప్పు మరి.
2: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
4: అలాగా ఏ చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
2: మమ్మీ నేను
4: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
0: చాయ్తో హాయిగా

వింటున్నారు. జస్ట్ ఇమాజిన్ ఒక వస్తువు అప్పట్లో జరిగిన ఫ్రీడమ్ ఫైట్లో వెపన్ అయితే ఎలా ఉంటుంది అని. అది దేశభక్తికి ప్రతీకగా నిలిచింది అప్పట్లో, లక్షలాది కుటుంబాలకు ఉపాధిని కూడా ఇస్తోంది. ఇప్పటిదాకా ప్రపంచం మొత్తం భారతదేశాన్ని గర్వంగా చూసేలా చేసింది. అసలు అదేంటో తెలుసా? అది కత్తి కాదు, తుపాకీ కాదు, పుస్తకం కూడా కాదు, అది దేశీయ వస్త్రం. అది లేకుండా భారత చరిత్రలో ఒక గ్రేట్ చాప్టర్ ఇన్కంప్లీట్ అనిపిస్తుంది. 1905లో బెంగాల్ సెపరేట్ అయిన తర్వాత స్టార్ట్ అయిన స్వదేశీ ఉద్యమం ఒకటి ఉంది. విదేశీ వస్తువుల్ని రిజెక్ట్ చేసి మన దేశంలో తయారైన వస్తువుల్నే వాడాలని కంట్రీ మొత్తం డెసిషన్ తీసుకున్నారు. ఆ ఉద్యమానికి బలమైన గుర్తుగా నిలిచింది ఇదే. ఎందుకు ప్రతి సంవత్సరం ఆగస్టు 7నే దీనికోసం స్పెషల్గా డే సెలబ్రేట్ చేసుకుంటారు? అదే జాతీయ చేనేత దినోత్సవం, నేషనల్ హ్యాండ్లూమ్ డే. డీటెయిల్స్ మాట్లాడుకుందాం. అప్పటి వరకు ఈ అద్భుతమైన పాటను వింటూ ఎంజాయ్ చేయండి. నేను మీ ఆర్జీ నాగ్, మీరు వింటోంది ఆకాశవాణి 102.8 FM.

0: మా ఇంటి బంగారం సినిమా కోసం రెహమాన్ రాసిన పాట, సంతోష్ నారాయణన్ సంగీతం, చిన్మయీ శ్రీపాద, పుణ్యశల్వ గానం.
1: मेरा जूता है जापानी, ये पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी. చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు

0: రాష్ట్ర ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన బీఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కులను చెప్పులని కొనుగోలు చేయండి. బీఏఎస్ నాణ్యతకు నమ్మకానికి హామీ.
1: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
2: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
3: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
2: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

నేషనల్ హ్యాండ్లూమ్ డే గురించి మాట్లాడుతున్నాం కదా, మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు. ప్రతి సంవత్సరం ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవంగా జరుపుకుంటారు. దానికి రీజన్ ఏంటంటే 1905లో ఆగస్టు 7న స్టార్ట్ అయిన స్వదేశీ ఉద్యమం అని ఆల్రెడీ ఇంతకుముందు మాట్లాడుకున్నాం. దానివల్ల మన ఇండియన్స్లో మన కంట్రీలో ఇక్కడే ప్రిపేర్ అయిన వస్తువులనే వాడాలని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అందరికి వచ్చేసింది. విదేశీ వస్త్రాలకు బదులుగా మన చేనేత వస్త్రాలు ధరించడం అప్పట్లో గొప్ప దేశభక్తిగా మారింది. చేనేత అంటే కేవలం బట్ట కాదు, ప్రతి దారంలో ఓ కుటుంబ జీవనం, ప్రతి మగ్గం చప్పుల్లో ఓ కళాకారుడి ఆశ, ప్రతి డిజైన్లో మన సంస్కృతి ఉంటుంది. మన తెలుగు రాష్ట్రాల గురించి చెప్పాలంటే పోచంపల్లి ఇక్కట్ వరల్డ్ ఫేమస్ అయిన ఒక అద్భుతమైన నేసే కళ. అలాగే మంగళగిరి చీరలు వాటి ప్రత్యేకమైన అంచులతో గుర్తింపు పొందాయి. అలాగే ధర్మవరం పట్టు చీరలు అయితే పెళ్లిళ్లలో ఎన్నో కుటుంబాలకి ఫస్ట్ సెలెక్షన్. మనం ఒక చేనేత వస్త్రాన్ని కొనుగోలు చేస్తే అది కేవలం ఒక షాపింగ్ కాదు, ఒక నేతన్న కుటుంబానికి అండగా నిలబడినట్టే. కాబట్టి ఈ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఒక చిన్న మాట, వోకల్ ఫర్ లోకల్, లోకల్ కోసం వాయిస్ ఇవ్వండి, లోకల్ని కొనండి, గర్వంగా ధరించండి. మన చేనేతను కాపాడుకుందాం, మన సాంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్దాం. కష్టాన్ని దారంగా మార్చి కళకు రంగులద్ది మన సంస్కృతిని వస్త్రంగా నేస్తూ అద్భుతాలు ఆవిష్కరించే నేత కార్మికులందరికీ, అలాగే వాళ్లను గౌరవిస్తూ ప్రోత్సహించే వాళ్ళందరికీ జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు.

0: మన జాతీయ జెండాకు సమానంగా నిలిచింది చీర. ఆ ఒక్క లైన్కి చంద్రబోస్ గారికి ఎన్నో ఆస్కార్ అవార్డ్స్ ఇవ్వచ్చు. ఎంఎం కీరవాణి కంపోజ్ చేసి పాడిన పాట విన్నారు పల్లకిలో పెళ్లి కూతురు సినిమా కోసం.
1: జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా తెలంగాణ చేనేత వస్త్రాల ప్రదర్శన ఇంకా అమ్మకాలు ఈ నెల 7 నుంచి 16 వరకు పీపుల్స్ ప్లాజా నెక్లెస్ రోడ్ లో తెలంగాణ రాష్ట్ర చేనేత మరియు జౌలి శాఖ ఆధ్వర్యంలో పోచంపల్లి ఇక్కత్, గద్వాల, నారాయణపేట, సిద్దిపేట గొల్లభామ, పట్టు మరియు కాటన్ శారీస్, డ్రెస్ మెటీరియల్స్, లుంగీలు, టవల్స్, బెడ్షీట్స్, కార్పెట్స్ 30% డిస్కౌంట్ తో సరసమైన ధరలకే లభ్యం. రండి, తెలంగాణ చేనేత వస్త్ర ప్రదర్శనను సందర్శించండి, చేనేత కళాకారులను ప్రోత్సహించండి.
2: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంతా గప్ షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి, రేడియో ఐకాన్ క్లిక్ చేయండి, వివి తెలుగు సెలెక్ట్ చేయండి, వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు. ఇప్పుడు ఒక సినిమా అప్డేట్ గురించి కబుర్లు చెప్పుకుందాం. అయ్యయ్యో, ఆ పేరు వింటేనే కన్ఫ్యూజన్. అదేంటంటే కొరియన్ కనకరాజు. సినిమాలో కొరియన్ హీరోనా, తెలుగు హీరోనా, లేక మన తెలుగు కనకరాజు కొరియాకి వెళ్ళిపోయాడా అనే విషయం చెప్పడానికి ఈరోజు థియేటర్స్లో సందడి చేయడానికి వచ్చింది ఈ సినిమా. హీరో వరుణ్ తేజ్ కెరీర్లో ఫుల్ డిఫరెంట్ అటెంప్ట్ ఇది. కొరియన్ బ్యాక్డ్రాప్లో తిరిగెక్కిన ఈ హర్రర్ కామెడీని డైరెక్ట్ చేసింది కామెడీని కొత్తగా చూపించే మెర్లపాక గాంధీ డైరెక్టర్. ఎస్ఎస్ థమన్ మ్యూజిక్కి థియేటర్లో స్పీకర్లు షేక్ అవుతున్నాయంట. ఈ సినిమా పేరు చూసి ఇది కొరియన్ సినిమా అనుకుంటే పొరపాటి, స్టోరీ మాత్రం తెలుగు స్టైల్లోనే కానీ కొరియన్ టచ్తో హర్రర్ కామెడీ ఫన్ అన్ని మిక్స్ చేసి సరికొత్త ఎంటర్టైన్మెంట్ ప్యాకేజ్గా తీశారు. ఇందులో వరుణ్ తేజ్, రితికా నాయక్ అలాగే కామెడీకి బ్రాండ్ అంబాసిడర్లో ఉండే సత్య యాక్ట్ చేశారు. రీసెంట్ టైమ్స్లో రిలీజ్ అయిన ట్రైలర్ను హీరో రామ్ చరణ్ లాంచ్ చేయడంతో సినిమాపై హైప్ ఇంకా పెరిగి అందరూ థియేటర్స్ దగ్గర సినిమా ఫ్యాన్స్ అందరి ఫుల్ ఎక్కువైపోయిందంట. ట్రైలర్లో హర్రర్ కంటే కామెడీకి, కామెడీ కంటే మిస్టరీకి ఎక్కువ స్కోప్ ఉందని అనిపిస్తుంది. కొరియాలో భూతం, తెలుగుడి పంచ్, థియేటర్లో నవ్వుల లంచ్. సో హారర్ చూసి భయపడాలా, కామెడీ చూసి నవ్వాలనే కన్ఫ్యూజన్ ఈ రోజుతో క్లియర్ అవుతుంది. ఇప్పుడు వరుణ్ తేజ్ యాక్ట్ చేసిన సినిమా నుంచి మంచి పాట మీకోసం.

0: గద్దల కొండ గణేష్ సినిమా కోసం మిక్కి జేమియర్ అనురాగ్ కులకర్ణి కలిసి పాడిన పాట. మిక్కి జేమియర్ మ్యూజిక్ కంపోజ్ చేశారు, భాస్కర్ పట్ల రవికుమార్ రచన.
1: ప్రగతి ప్రధాన సాగిపొమ్మని ప్రపంచానికి వెలుగు పంచుతోంది
2: ఉదయతార.
1: అజ్ఞాన తిమిరాల్ని జ్ఞానంతో తరిమి ప్రేరణనిస్తోంది
2: ఈ అభ్యుదయతార.
1: వివిధ రంగాలలో సేవా ప్రతిభలతో సమాజంలో గుర్తింపు సాధించిన వ్యక్తులతో పరిచయం,
2: వారి స్ఫూర్తిదాయక జీవనయాన విశేషాలతో కూర్చిన కార్యక్రమం
3: మీట్ ద స్టార్
2: ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా
1: ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్జ్ పై.
3: మీట్ ద స్టార్.
4: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్ఎచ్జీస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్డ్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. కేఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసీ, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ప్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
5: కేఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్వి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యూఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, సిజిటిఎంఎస్సి.
4: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డిజిఎఫ్పిఎస్ ను సంప్రదించగలరు.
0: చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు విత్ యువర్ జనాగ్. ఎర్లీ మార్నింగ్, చుట్టూ ఇంకా చీకటే ఉంటుంది, సన్ రైజ్ ఇంకా అవ్వలేదు, మొబైల్ లేదు, వాచ్ లేదు, అయినా సరే ఒక కోడి పుంజు మాత్రం కరెక్ట్ టైంకి కొక్కరొక్కో అని కూస్తుంది. కోడి పుంజు అంటే జస్ట్ మార్నింగ్ కూసే పక్షి కాదు, ఆ హీరో గురించి, అదే కోడి పుంజు గురించి చాలామందికి తెలియని కొన్ని సూపర్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి తెలుసా, అది తర్వాత మాట్లాడుకుందాం. దీనికి ఇంకొన్ని పవర్స్ కూడా ఉన్నాయి. మెమరీ పవర్ చాలా ఉంటుందంట, అది 100కు పైగా కోళ్ల ముఖాలను ఈజీగా గుర్తుపెట్టుకుంటుంది. ప్రతిరోజు ఆహారం పెట్టే ఓనర్ని, అలాగే తనకు ఎవరైనా హామ్ చేసే వ్యక్తి ఉంటే వాళ్ళని కూడా మర్చిపోదంట. ఎవరు లీడర్, ఎవరి స్థానం ఏంటి, ఇలాంటివన్నీ బాగా గుర్తుపెట్టుకుంటుందంట. అండ్ తలపై ఉన్న ఎర్రటి దువ్వెన ఉంటుంది కదా రెడ్ కలర్లో, అందం కోసం అనుకుంటారు చాలామంది, కానీ అది అసలు విషయం కాదు. దాని వెనుక కూడా ఒక సూపర్ సీక్రెట్ ఉంది, అది తర్వాత చెప్తాను. కోడిపుంజు ఒక ఆర్మీ కమాండర్, గద్ద వస్తే ఒక రకమైన హెచ్చరిక, పాము లేదా కుక్క వస్తే ఇంకో రకమైన వార్నింగ్. అది చేసే ఆ శబ్దం వినగానే పెట్టలు, వాటి పిల్లలు వెంటనే సేఫ్ ప్లేస్లోకి వెళ్ళిపోతాయి. అంటే వాటికి అంత బాగా ఇది కమ్యూనికేట్ చేయగలుగుతుందంట. అవసరమైతే వాటి కోసం ఇది ఆ ఎనిమితో ఫైట్ కూడా చేస్తుంది. దాని కంటి చూపు చాలా పవర్ఫుల్, చిన్న పురుగు కదిలినా కనిపెడుతుంది. కోడి పుంజు గురించి ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ కబర్లు, అలాగే షాకింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి, మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత. స్టే ట్యూన్డ్.

0: బ్యాండ్ వేలం సినిమా కోసం రాము రాథోడ్ అదితి భావరాజు పాడిన పాట విన్నారు. చంద్రబోస్ రచన, విజయ్ బుల్గానిన్ సంగీతం.
1: అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన్న ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 155313 లేదా 9989855102కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు

చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు. కోడి పుంజు గురించి ఇంట్రెస్టింగ్ కబుర్లు చెప్పుకుంటున్నాం కదా. తన ఏరియాలోకి మరో మగ కోడి పుంజు వస్తే అస్సలు వదిలిపెట్టదు, తన గుంపు కోసం ప్రాణాలకైనా తెగిస్తుందంట. మరి పొడిమట్టిలో స్నానం ఎందుకు చేస్తుందో తెలుసా? చాలాసార్లు చూసే ఉంటారు ఊర్లో ఉన్న వాళ్ళైతే. అది మట్టి చల్లుకుంటూ ఉంటుంది దాని తల మీద, దాని బాడీ మీద. అది కూడా ఒక తెలివైన కారణం వల్లే. ఇది చెప్పే ముందు ఇంతకుముందు ఒక ప్రశ్న అడిగిన గుర్తుందా? చీకటిలోనే కోడిపుంజు సమయం ఎలా తెలుసుకుంటుంది? అలాగే తలపై ఉన్న ఆ ఎర్రటి దువ్వెన అసలు ఏం చేస్తుంది? వీటికి ఆన్సర్స్ ఏంటంటే, కోడిపుంజు శరీరంలో వండర్ఫుల్ బయలాజికల్ క్లాక్ ఉంటుందంట. కాంతి భూమిని తాకక ముందే తన బయో క్లాక్ ద్వారా టైం కనిపెడుతుందంట. అయితే ఆ కూత కేవలం మనల్ని లేపడానికి మాత్రమే కాదు, ఈ ఏరియా నాదే అని ఇతర మగ కోళ్లకు హెచ్చరిక ఇవ్వడానికంట, అండ్ తన గుంపును యాక్టివ్గా ఉంచడానికి కూడా. ఇక రెండో సీక్రెట్, తలపై ఉన్న ఆ ఎర్రటి దువ్వెన ఒక న్యాచురల్ ఏసీ. దానికి కోళ్లకు చెమట గ్రంథులు ఉండవు. వేడి పెరిగినప్పుడు రక్తం దువ్వెన వైపు వెళ్ళి చల్లబడి మళ్ళీ బాడీలోకి వస్తుందంట. అందుకే శరీరం టెంపరేచర్ కంట్రోల్లో ఉంటుంది. మరి స్నానం పొడిమట్టిలో ఎందుకు చేస్తుంది? గుంట తవ్వి మట్టిని ఒంటిపై జల్లుకుంటూ బాత్ చేస్తుంది కదా. అలా చేస్తే ఈకల్లో ఉండే పరాన్నజీవులు పేలు లాంటివి పోతాయంట, అండ్ దాని శరీరం కూడా చాలా క్లీన్గా ఉంటుందని అలా చేస్తుందంట. ఇదంతా చూశాక కోడిపుంజ్ అంటే టైం కీపర్, సెక్యూరిటీ గార్డ్, లీడర్, న్యాచురల్ ఇంజనీర్, లేదంటే మంచి ఫుడ్, ఇలా అనుకోకుండా అన్నీ ఒక ప్యాకేజ్లో ఉన్న ఒక నేచర్ వండర్ అనిపిస్తుంది కదా. ఇంకా మాట్లాడుకుందాం, స్టే ట్యూన్డ్.

0: అట్ల కాడారు బురువులు ఆంజనేయస్వామి తాడు దేన్ని వదలడరు.
1: మనవ్, రంజిత్ అలాగే కళ్యాణ్ పాడిన పాట బిర్లా సినిమా కోసం రామజోగయ్య శాస్త్రి రచన.
2: ప్రగతి ప్రధాన సాగిపొమ్మని ప్రపంచానికి వెలుగు పంచుతోంది
3: ఉదయతార.
2: అజ్ఞాన తిమిరాల్ని జ్ఞానంతో తరిమి ప్రేరణనిస్తోంది
3: ఈ అభ్యుదయతార.
2: వివిధ రంగాలలో సేవా ప్రతిభలతో సమాజంలో గుర్తింపు సాధించిన వ్యక్తులతో పరిచయం,
3: వారి స్ఫూర్తిదాయక జీవనయాన విశేషాలతో కూర్చిన కార్యక్రమం
4: మీట్ ద స్టార్
3: ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా
2: FM 102.8 MHz పై
4: మీట్ ద స్టార్.

యుకే స్వాతిరెడ్డి పాడిన పాట దేవుపవ రచన, భీమ్ సిశ్రలియో సంగీతం, భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా కోసం. చాయ్తో హాయిగా పులిమించున్నారు విత్ యువర్ ఆర్జే నాగ్. ఒక పెద్ద స్టార్ అండ్ ఒక రాక్ స్టార్ ఇద్దరూ కలిస్తే థియేటర్ మొత్తం వైబ్రేట్ అవ్వాల్సిందే. టాలీవుడ్లో హీరోలకి స్టైల్ ఉంటే ఆ స్టైల్కి సౌండ్ ట్రాక్ ఇచ్చే మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్. మరి ఆ స్టార్ ఎవరు అంటే కింగ్ నాగార్జున. ఆ కింగ్ ఆఫ్ స్వాగ్ నాగార్జునతో డిఎస్పి కలిసిన ప్రతిసారి ప్లేలిస్ట్లోకి ఒక కొత్త ఎనర్జీ వస్తూ ఉంటుంది. మాస్, కింగ్, డమరుకం, భాయ్, నిన్నటికి నిన్న, కుబేరా, ఇక లేటెస్ట్ మూవీ కింగ్ 100 కూడా వీళ్ళ కాంబినేషన్లోనే లోడింగ్ అంట. ఈ కాంబినేషన్ ఇంకా తన మ్యూజిక్ మ్యాజిక్ కంటిన్యూ చేస్తూనే ఉంది. నాగార్జున స్క్రీన్పై ఒక స్మైల్ ఇస్తే దానికి డిఎస్పి బీట్ పడితే చాలు, ఫ్యాన్స్ కాళ్ళు తమంతట తామే స్టెప్పులేస్తాయి. వీళ్ళిద్దరూ కలిసి చేసిన పాటల్లో యూత్ బీట్ ఉంది, మెలోడీ ఉంది, మాస్ పల్స్ ఉంది, ప్రతి సాంగ్కి ఒక స్పెషల్ ఫ్లేవర్ ఉంటుంది అంతే. అయితే కింగ్ 100 కోసం ఈ ఇద్దరు ఇంకెంత కిక్కిచ్చారో తెలుసుకోవాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. ఇప్పటికి మాత్రం నాగ్ స్టైల్కి, దేవిశ్రీ బీట్కి సెల్యూట్ చేస్తూ ఈ సూపర్ హిట్ పాటను ఎంజాయ్ చేయండి. ఇది మీ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. నేను మీ ఆర్జే నాగ్. కింగ్ సినిమా నుంచి ఒడ్డేపల్లి శ్రీనివాస్, ప్రియా హిమేష్ పాడిన పాట, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, రామజోగయ్య శాస్త్రి రచన.

0: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం.
1: అంతేనా?
2: ఇంకేం కావాలి?
1: వీలైతే నాలుగు మాటలు, కుదిరితే కప్ కాఫీ.
0: కుటుంబ బంధాల విలువలను గుర్తు చేస్తూ, యువత మనసులను తాకుతూ, తల్లిదండ్రుల్ని ఆలోచింపజేస్తూ కాలాన్ని దాటి చిరస్థాయిగా నిలిచిన క్లాసిక్ మూవీ బొమ్మరిల్లు. బొమ్మరిల్లు సినిమా విడుదలై 20 ఏళ్లు కావస్తోంది. ఆ మధుర జ్ఞాపకాలను, ఆ భావోద్వేగ ప్రయాణాన్ని మరోసారి మీ ముందుకు తీసుకువస్తోంది ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. ఈ ఆదివారం ఉదయం 11 గంటలకు గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంలో తప్పక వినండి.

గేమ్ చేంజర్ సినిమా కోసం దలేర్ మెహందీ, సునిధి చౌహాన్ పాడిన పాట విన్నారు. సంగీతం థమన్ ఎస్ఎస్, అనంత్ శ్రీరామ్ సాహిత్యం. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. మరికొద్ది క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది తురగా హుషారమణి. చేనేత కార్మికుల సంక్షేమంతో పాటు చేనేత ఉత్పత్తులకు మార్కెటింగ్ అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. తెలంగాణ రాష్ట్రం సుభిక్షం రైతాంగ సంక్షేమం కోసం ఈ నెల 10వ తేదీన నాగార్జునసాగర్లో నిర్వహించే మహావరుణ యాగంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొంటారని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన స్వావలంబన కలిగిన విజ్ఞాన దేశంగా తీర్చిదిద్దడంలో యువత పరిశోధన ఆవిష్కరణలే కీలకమని పర్యాటక మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో అక్కడక్కడ ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం యెల్లో అలర్ట్ జారీ చేసింది. చేనేత కార్మికుల సంక్షేమంతో పాటు వారికి నిరంతర ఉపాధి, చేనేత ఉత్పత్తులకు మరింత మార్కెట్ కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క అన్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ పీపుల్స్ ప్లాజాలో నిర్వహించిన కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ చేనేత పురస్కార గ్రహీతలను సత్కరించి 100కు పైగా స్టాల్స్తో ఏర్పాటు చేసిన చేనేత ప్రదర్శనను ప్రారంభించారు. చేనేత భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక అని మంత్రులు పేర్కొన్నారు. నేతన్న పొదుపు, నేతన్నకు భద్రత, నేతన్న భరోసా వంటి పథకాలతో ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు. చేనేత రుణమాఫీకి 49.27 కోట్ల విడుదల చేశామని తుమ్మల చెప్పారు. చేనేత రంగానికి సుమారు 1300 కోట్ల వెచ్చించామని సీతక్క వెల్లడించారు. ప్రజలు చేనేత వస్త్రాన్ని కొనుగోలు చేసి నేతన్నలను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో త్వరలో డిజిటల్ అసెంబ్లీ, డిజిటల్ కౌన్సిల్ అందుబాటులోకి తీసుకొస్తామని ఐటీ పరిశ్రమల మంత్రి దుద్దుళ్ల శ్రీధర్ బాబు చెప్పారు. ఏఐ, బ్లాక్ చైన్, డేటా అనలిటిక్స్, క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి సాంకేతికతలను పాలనలో విస్తృతంగా వినియోగిస్తున్నామని చెప్పారు. పౌరుల డేటా భద్రత కోసం త్వరలో బ్లాక్ చైన్ ఆధారిత సర్టిఫికెట్లు జారీ చేపడతామన్నారు. టీ ఫైబర్ ద్వారా అన్ని గ్రామీణ ప్రాంతాలకు హైస్పీడ్ డిజిటల్ కనెక్టివిటీ కల్పిస్తామన్నారు. డిజిటల్ ఆఫీస్ ప్రాజెక్టుతో ప్రభుత్వ కార్యాలయాల్లో పేపర్లెస్ పాలనకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర సుభిక్షం రైతాంగ సంక్షేమం కోసం ఈ 10వ తేదీన నాగార్జునసాగర్లో మహావరుణ యాగం నిర్వహించనున్నట్లు నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంకల్పంతో యాదగిరిగుట్ట దేవస్థానం ఆధ్వర్యంలో 108 మంది రత్విక్కులు 11 హోమకుండాలతో యోగం నిర్వహిస్తామని చెప్పారు. సాయంత్రం జరిగే పూర్ణాహుతి కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరవుతారన్నారు. సమృద్దిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని, జలాశయాలు చెరువులు నిండాలని ఆకాంక్షిస్తూ యాగం నిర్వహిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన స్వావలంబన కలిగిన విజ్ఞాన దేశంగా తీర్చిదిద్దడంలో యువత పరిశోధన ఆవిష్కరణలే కీలకమని పర్యాటక మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. హైదరాబాద్ కాన్హా శాంతివనంలో పాలమూరు విశ్వవిద్యాలయం, కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ సంయుక్తంగా నిర్వహిస్తున్న విజన్ ఇండియా 2047 జాతీయ సదస్సులో ఆయన ప్రసంగించారు. కృత్రిమ మేధస్సు, డేటా సైన్స్, బయోటెక్నాలజీ, సెమీకండక్టర్లు, పునరుత్పాదక ఇంధనం, అంతరిక్ష సాంకేతికత వంటి రంగాలపై దృష్టి సారించాలన్నారు. నాణ్యమైన ప్రభుత్వ విద్య వైద్యాన్ని బలోపేతం చేయడం ద్వారానే 2047 లక్ష్యాలు సాధించవచ్చునని మంత్రి చెప్పారు. హైదరాబాద్ సెక్రటేరియట్లో

0: సమస్యలపై రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి సమీక్ష నిర్వహించారు. మైనింగ్ కాంట్రాక్టర్లు ఎదుర్కొంటున్న సమస్యలను అసోసియేషన్ ప్రతినిధులు మంత్రుల దృష్టికి తీసుకొచ్చారు. చిన్న రోడ్డు కాంట్రాక్టర్లపై మైనింగ్ శాఖ అధికారులు 10 రెట్ల పెనల్టీలు విధించడం సరికాదని మంత్రులు అభిప్రాయపడ్డారు. 5 కోట్ల రూపాయల పనికి 54 కోట్ల రూపాయల పెనల్టీ విధించడం సరైంది కాదని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. అక్రమ మైనింగ్ నరికట్టడంతో పాటు చిన్న కాంట్రాక్టర్లను ఇబ్బందులకు గురి చేయవద్దని అధికారులను ఆదేశించారు. స్టడీ టూర్లో భాగంగా ఒడిషా అసెంబ్లీ శాఖల స్టాండింగ్ కమిటీ తెలంగాణ శాసనమండలి శాసనసభను సందర్శించింది. కమిటీ చైర్మన్ సుధీర్ రంజన్ పథ్ జోషి నేతృత్వంలోని సభ్యులకు తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ తదితరులు స్వాగతం పలికారు. అనంతరం రెండు రాష్ట్రాల శాసనసభల్లో కమిటీల ఏర్పాటు, పనితీరుపైన సమావేశంలో చర్చించారు. వన సంరక్షణ, జలసిరి కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. కరీంనగర్ జిల్లా సైదాపూర్, చిగురు, మామిడి మండలాల్లో మంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రతి ఇంట్లో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని, 5 ఎకరాలకు పైగా భూమి ఉన్నవారు ఆయిల్ పంప్ సాగు చేయాలని ఆయన చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. సంగారెడ్డి జిల్లాలో వైద్య ఆరోగ్య సేవలు మరింత బలోపేతం చేయడంపై రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజు నరసింహ అధికారులతో సమీక్ష నిర్వహించారు. కంకోల్, సింగీతం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేయాలని, బర్దీపూర్, సుల్తాన్పూర్, నేరడిగుంట పిహెచ్సిల నిర్మాణం పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా వంటి సీజనల్ వ్యాధుల పరిస్థితిపై ఆరా తీశారు. ఈ నెల 15 తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంగారెడ్డి జిల్లా పర్యటన సందర్భంగా కొత్త రేషన్ కార్డుల పంపిణీపై కూడా చర్చించారు. కరెన్సీ నోట్లపై భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రాన్ని ముద్రించాలని కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐని తెలంగాణ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కోరారు. ఈ అంశాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర మంత్రివర్గం దృష్టికి తీసుకువెళ్లి కేంద్రానికి అధికారికంగా విజ్ఞప్తి చేసేలా కృషి చేస్తున్నారు. న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్లో మంత్రి మీడియాతో మాట్లాడారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. కాంగ్రెస్ ప్రభుత్వం నేతన్నల సంక్షేమ పథకాలు నిలిపివేసిందని ఆరోపించారు. కేసీఆర్ హయాంలో అమలైన నేతన్న భీమా, నేతన్నకు చేయూత పథకాలను వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. చేనేత కార్మికులకు కేంద్ర ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాల ద్వారా సహకారం అందిస్తోందని వరంగల్ జిల్లా చేనేత సహకార సంఘం అధ్యక్షుడు ఎలుగం సాంబయ్య చెప్పారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా సాంబయ్య ఆకాశవాణితో మాట్లాడుతూ,
1: కేంద్ర ప్రభుత్వం చేనేత కార్మికుల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నది. 15% కాటన్ యార్న్ మీద సబ్సిడీ కూడా అందజేస్తుంది నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా. అదేవిధంగా సంస్కృతిని కాపాడడానికి సబ్సిడీతో కూడినటువంటి అనేక పథకాలు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.
0: నాగార్జున సాగర్ లోని విజయ విహార్ వద్ద ఈ నెల 10వ తేదీన వరుణ యాగం నేపథ్యంలో నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ ఏర్పాట్లను సమీక్షించారు. యాగశాల ఏర్పాటు చేసే ప్రదేశం, బ్యారికేడ్లు, పగోడాల ఏర్పాట్లు, పర్వచనశాల, టెంట్లు, ఎల్ఈడీలతో పాటు రత్వికులు, అర్చకులకు వసతి సౌకర్యం వంటి ఏర్పాట్లన్నీ చేయాలని చెప్పారు. ఈ రోజు ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందువల్ల హైదరాబాద్ వాతావరణ కేంద్రం యెల్లో అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, నల్గొండ, సూర్యాపేట, జనగామ, సిద్దిపేట, యాదాద్రి, భువనగిరి సహా పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయి. హైదరాబాద్లో కూడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. చేనేత కార్మికుల సంక్షేమం అభ్యున్నతికి రాష్ట ప్రభుత్వం అన్ని విధాలనగా ఉంటుందని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని యాదాద్రి భువనగిరి కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతితో కలిసి ఆయన పాల్గొన్నారు. హైదరాబాద్లో ఈ నెల 11వ తేదీ నుంచి 21వ తేదీ వరకు జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ప్రత్యేక వర్షాకాల పారిశుద్ధ్య కార్యక్రమం నిర్వహిస్తారు. నగరంలోని మొత్తం 150 వార్డుల్లో ఈ కార్యక్రమం చేపడతారు. రోడ్లు, నాలాలు, చెరువులు, ఫుట్పాత్లు, పార్కుల వద్ద పేరుకుపోయిన పాత చెత్త, నిర్మాణ వ్యర్థాలు మొదలైన వాటిని తొలగిస్తారు. తెలంగాణ ఆంధ్ర ప్లాస్టిక్స్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో నిర్వహించే హైప్లెక్స్ 2026 అంతర్జాతీయ ప్లాస్టిక్ ఎక్స్పోను ఐటీ మంత్రి దొద్దుల శ్రీధర్ బాబు ఈ రోజు లాంఛనంగా ప్రారంభించారు. వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాలను సమన్వయం చేసుకుని సమీకృత వ్యవసాయ విధానం చేపడితే రైతులకు ఏడాది పొడవునా ఆదాయం

0: లభిస్తుంది. జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. పాలకుర్తి మండలం గూడూరు గ్రామంలో రైతు సంపత్ నిర్వహిస్తున్న సమీకృత వ్యవసాయ క్షేత్రాన్ని ఆయన సందర్శించారు. విశేషాలు మరొకసారి. చేనేత కార్మికుల సంక్షేమంతో పాటు చేనేత ఉత్పత్తులకు మార్కెటింగ్ అవకాశాలు కల్పించడం ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. ఈ నెల 10వ తేదీన నాగార్జునసాగర్ లో నిర్వహించే మహావరుణ యాగంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొంటారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. స్టూడియో టైం 6:20 క్రాసేసి 24 సెకండ్స్ అవుతుంది. లేటెస్ట్ డ్రైవ్ టైం హిట్స్ వింటున్నారు. నేను మీ ఆర్జే నాగ్. డాకు మహారాజ్ సినిమా కోసం థమన్ ఎస్ఎస్ వాగ్దేవి పాడిన పాట, కాసర్ల శ్యామ్ రచన, థమన్ ఎస్ఎస్ సంగీతం. ఇక 7:05 దాకా దవిడి దిబిడే.

0: ఇంకేం కావాలి?
1: వీలైతే నాలుగు మాటలు, కుదిరితే కప్ కాఫీ.
2: కుటుంబ బంధాల విలువలను గుర్తు చేస్తూ, యువత మనసులను తాకుతూ, తల్లిదండ్రుల్ని ఆలోచింపజేస్తూ కాలాన్ని దాటి చిరస్థాయిగా నిలిచిన క్లాసిక్ మూవీ బొమ్మరిల్లు. బొమ్మరిల్లు సినిమా విడుదలై 20 ఏళ్లు కావస్తోంది. ఆ మధుర జ్ఞాపకాలను, ఆ భావోద్వేగ ప్రయాణాన్ని మరోసారి మీ ముందుకు తీసుకువస్తోంది ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. ఈ ఆదివారం ఉదయం 11 గంటలకు గుర్తుకొస్తున్న ఈ కార్యక్రమంలో తప్పక వినండి. మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM స్టూడియో క్లాక్ టైం 6:25 క్రాసెస్ 32 సెకండ్స్ అవుతుంది. ఛాంపియన్ సినిమా కోసం రామ్ మిరియాల పాడిన పాట కాసల శ్యామ్ రచన, మిక్కీ జేమియర్ సంగీతం.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

0: అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, MD మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989851 02కి లేదా hyderabadwater.gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది.
1: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. స్టూడియో క్లాక్ టైం 6:30 రాసేసి 31 సెకండ్స్ అవుతోంది. లేటెస్ట్ డ్రైవ్ టైమ్ హిట్స్ వింటున్నారు. హనుమాన్ సినిమా కోసం గౌరహరి మ్యూజిక్ కంపోజ్ చేసి పాడిన పాట కాసర్ల శ్యామ్ రచన.

0: అంతే నా
1: ఇంకేం కావాలి?
0: వీలైతే నాలుగు మాటలు, కుదిరితే కప్ కాఫీ.
2: కుటుంబ బంధాల విలువలను గుర్తు చేస్తూ, యువత మనసులను తాకుతూ, తల్లిదండ్రుల్ని ఆలోచింపజేస్తూ కాలాన్ని దాటి చిరస్థాయిగా నిలిచిన క్లాసిక్ మూవీ బొమ్మరిల్లు.

బొమ్మరిల్లు సినిమా విడుదలై 20 ఏళ్లు కావస్తోంది. ఆ మధుర జ్ఞాపకాలను, ఆ భావోద్వేగ ప్రయాణాన్ని మరోసారి మీ ముందుకు తీసుకువస్తోంది ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. ఈ ఆదివారం ఉదయం 11 గంటలకు గుర్తుకొస్తున్న ఈ కార్యక్రమంలో తప్పక వినండి. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 6:40, లంహే ప్రాయోజిత కార్యక్రమం వింటారు.

0: या कम करें। ये आपके आंखों को तनाव पैदा कर सकते हैं और धुंधली दृष्टि, शुष्क आंखें, सरदर्द आदि जैसे समस्याएं पैदा कर सकते हैं। इसके अलावा आप घरेलू उपचार जैसे आंखों पर ककड़ी के स्लाइसेस रखना, विश्राम लेना, गुलाब जल का भी इस्तेमाल कर सकते हैं। नियमित आंखों की जांच करवाएं। ये सुनिश्चित करने के अलावा कि चश्मा या कॉन्टैक्ट लेंस के लिए आपका दावा का 50 अध्यातन है। नेत्र स्वास्थ्य बनाए रखने के लिए नियमित रूप से आंखों की जांच आवश्यक करवाएं। मोतियाबिंद और MMD जैसी गंभीर नेत्र परिस्थितियों में से अधिकांश का इलाज आसानी से और सफलतापूर्वक किया जा सकता है, अगर निदान और इलाज जल्दी से किया जाता है। यदि बिना इलाज छोड़ा जाता है तो इन रोगों से गंभीर दृष्टिहानि और अंधापन हो सकता है। इसके अलावा आंख की पुतली को फैलना सहित एक व्यापक आंखों की परीक्षा, आंखों के रोग जो अक्सर कोई चेतावनी नहीं देते हैं जैसे ग्लॉकोमा और उम्र से संबंधित धब्बेदार अधापतन का पता लगाने में मदद कर सकती है। तो दोस्तों, यह थी आई केयर टिप्स फॉर यू। आज के लिए बस इतना ही। अगले अंक में फिर मुलाकात होगी, तब तक आप अपने RJ चेतन को इजाजत दीजिए। दोस्तों, आपके सुझाव, सलाह और फीडबैक के लिए आप हमें कॉल या मैसेज कर सकते हैं। हमारा नंबर है 09515227039। आई रिपीट 09515227039। हमारा ईमेल आईडी है feedbackamc1@gmail.com। आई रिपीट feedbackamc1@gmail.com। दिस प्रोग्राम इज प्रोड्यूस्ड एंड स्पॉन्सर्ड बाय एडवेंटिस्ट मीडिया सेंटर।
1: మీరు ఇంతవరకు లంహే ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. ఆరోగ్య జీవనం
2: ఆనందదాయకం. వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దాం అనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863. ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
1: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. స్టూడియో క్లాక్ లో టైం 6:49 గ్రాసెస్ 54 సెకండ్స్ అవుతుంది. నేను మీ ఆర్జే నాగ్. లేటెస్ట్ డ్రైవ్ టైమ్ హిట్స్ లో తర్వాత పాట కమిటీ కుర్రోలు సినిమా కోసం కార్తీక్ పాడింది, కృష్ణకాంత్ రచన, అనుదీప్ దేవ్ సంగీతం.

0: ప్రగతి ప్రధాన సాగిపొమ్మని ప్రపంచానికి వెలుగు పంచుతోంది
1: ఉదయతార.
0: అజ్ఞాన తిమిరాల్ని జ్ఞానంతో తరిమి ప్రేరణనిస్తోంది
1: ఈ అభ్యుదయ తార.
0: వివిధ రంగాలలో సేవా ప్రతిభలతో సమాజంలో గుర్తింపు సాధించిన వ్యక్తులతో పరిచయం,
1: వారి స్ఫూర్తిదాయక జీవనయాన విశేషాలతో కూర్చిన కార్యక్రమం
0: మీట్ ద స్టార్
1: ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా
0: ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై.
1: మీట్ ద స్టార్.
2: అంతేనా?
3: ఇంకేం కావాలి?
2: వీలైతే 4 మాటలు, కుదిరితే కప్ కాఫీ.
4: కుటుంబ బంధాల విలువలను గుర్తు చేస్తూ, యువత మనసులను తాకుతూ, తల్లిదండ్రుల్ని ఆలోచింపజేస్తూ కాలాన్ని దాటి చిరస్థాయిగా నిలిచిన క్లాసిక్ మూవీ బొమ్మరిల్లు. బొమ్మరిల్లు సినిమా విడుదలై 20 ఏళ్లు కావస్తోంది. ఆ మధుర జ్ఞాపకాలను, ఆ భావోద్వేగ ప్రయాణాన్ని మరోసారి మీ ముందుకు తీసుకువస్తోంది ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. ఈ ఆదివారం ఉదయం 11 గంటలకు గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంలో తప్పక వినండి.

0: నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
2: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
3: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం లేటెస్ట్ డ్రైవ్ టైమ్ హిట్స్ వింటున్నారు. నేను మీ ఆర్జే నాగ్. తెలుసు కదా ఈ సినిమా కోసం సిద్ శ్రీరామ్ పాడిన పాట, థమన్ ఎస్ఎస్ సంగీతం, కృష్ణకాంత్ రచన.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఈరోజు రాత్రి 7 గంటల 15 నిమిషాలకు ఆరోగ్య జీవనం కార్యక్రమంలో గైనకాలజీలో లాప్రోస్కోపీ ప్రముఖ కన్సల్టెంట్ అబ్స్టెట్రిషియన్ గైనకాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ బి రావు బహదూర్ గారితో పరిచయం వినవచ్చు. పరిచయకర్త శ్రీ కె సందీప్ ఈరోజు రాత్రి 7 గంటల 15 నిమిషాలకు.

0: కొరియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో మహిళల సింగిల్స్ విభాగంలో భారత షట్లర్లు రక్షిత రామ్రాజ్, అస్మిత చలిహా సెమీఫైనల్స్లోకి ప్రవేశించారు. ఉగ్రవాదం, శత్రుత్వ ధోరణి, హింస లేని వాతావరణంలో మాత్రమే భారత్తో పాకిస్తాన్ సంబంధాలు ముందుకు సాగలవని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు స్పష్టం చేశారు. లోక్సభలో ఒక లిఖితపూర్వక సమాధానంలో డాక్టర్ జయశంకర్ పాకిస్తాన్ సరిహద్దు ఉగ్రవాద విధానాన్ని భారతదేశానికి వ్యతిరేకంగా ప్రభుత్వ విధానంగా ఉపయోగించే పద్ధతిని కొనసాగిస్తోందని అన్నారు. పుల్వామా ఉగ్రవాది దాడి తర్వాత పాకిస్తాన్కు అత్యంత ప్రాధాన్యత కలిగిన దేశం ఎంఎఫ్ఎన్ హోదాను భారత్ ఉపసంహరించుకుందని, పాకిస్తాన్ నుంచి ఉత్పన్నమైన లేదా అక్కడి నుంచి ఎగుమతి చేసిన అన్ని వస్తువులపైన కస్టమ్స్ డ్యూటీని 200% పెంచిందని మంత్రి చెప్పారు. పుల్వామా ఉగ్రదాడి అనంతరం సింధు జల ఒప్పందాన్ని నిలిపివేయడం, అటరీ చెక్పోస్ట్ మూసివేయడం, వీసాలు పరిమితం చేయడం, రాయబార కార్యాలయాల్లో దౌత్యపరమైన అధికారుల ఉనికిని సంఖ్యను తగ్గించడం వంటి అనేక దౌత్యపరమైన చర్యలు భారత్ తీసుకుంది. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్లోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని సైనిక చర్య కూడా చేపట్టామని డాక్టర్ జయశంకర్ గుర్తు చేశారు. ప్రస్తుతం భారత్, పాకిస్తాన్ తమ రాజధానుల్లో మాత్రమే పరస్పర దౌత్య కార్యాలయాలు నిర్వహిస్తున్నాయని విదేశాంగ మంత్రి చెప్పారు. డీజీఎంఓ స్థాయి చర్చలు, బ్యాలిస్టిక్ క్షిపణుల విమాన పరీక్షల ముందస్తు నోటిఫికేషన్లు పంచుకోవడం, ఒకరి కస్టడీలో మరొకరి ఖైదీల జాబితాను ఎప్పటికప్పుడు మార్చుకోవడం వంటి చర్యలను మాత్రం రెండు పక్షాలు కొనసాగిస్తున్నాయి. యునైటెడ్ నేషన్స్ భద్రతా మండలిలో భారత్కు శాశ్వత సభ్యత్వం కల్పించే విషయమై స్పష్టమైన నిర్ణీత గడువులు, మైలురాళ్లతో కూడిన టెక్స్ట్ ఆధారిత చర్చలు త్వరగా ప్రారంభించాలని మన దేశం డిమాండ్ చేస్తోందని ప్రభుత్వం ఈరోజు తెలియజేసింది. లోక్సభలో లిఖితపూర్వక సమాధానమిస్తూ విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్, భద్రతా మండలిలో శాశ్వత, తాత్కాలిక వర్గాలు రెండింటిని విస్తరించవలసిన అవసరాన్ని, అభివృద్ధి చెందుతున్న దేశాలకు ప్రాధాన్యతనిస్తూ మెరుగైన ప్రాతినిధ్యం కల్పించవలసిన అవసరాన్ని భారత్ గట్టిగా చెబుతోందని అన్నారు. భద్రతా మండలిలోని 5 శాశ్వత సభ్య దేశాలతో సహా వివిధ దేశాలతో అత్యున్నత స్థాయిలతో సహా వివిధ స్థాయిల్లో ద్వైపాక్షికంగా, బహుళపక్షంగా భారత్కు శాశ్వత సభ్యత్వ అంశాన్ని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఎప్పటికప్పుడు చర్చిస్తోంది. సమకాలీన ప్రపంచ వాస్తవాలను ప్రతిబింబించే విధంగా సంస్కరణలు తీసుకొచ్చి విస్తరించిన భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కలిగి ఉండేందుకు కావలసిన అన్ని అర్హతలు భారత్కున్నాయని ప్రభుత్వం గట్టిగా విశ్వసిస్తోందని కీర్తివర్ధన్ సింగ్ చెప్పారు. ప్రతిపాదిత విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లుపైన అమెరికా చట్టసభ సభ్యుడొకరు లేవనెత్తిన అభ్యంతరాలను మన దేశం తిరస్కరించింది. దీనికి సంబంధించి భారత పార్లమెంట్ నిర్ణయాలు తీసుకుంటుందని, శాసనపరమైన విషయాలు తమ అంతర్గత విషయాలని మన దేశం స్పష్టం చేసింది. న్యూఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఈ విషయం తెలియజేశారు. విదేశీ నిధులకు సంబంధించి నియంత్రించే దేశాలు అమెరికాతో సహా అనేక దేశాలున్నాయని రణధీర్ జైస్వాల్ గుర్తు చేశారు.
1: We have seen the comments. Legislative matters concerning India are our internal affairs on which decisions are taken by the parliament of our country. I would also like to point out that there are several nations, including the United States, which regulate the flow of foreign funds.
0: భారతీయ నౌకలు, నావికుల భద్రత, రక్షణ విషయానికి వస్తే భారతదేశం వాటికి అత్యంత ప్రాధాన్యతనిస్తోందని రణధీర్ జైస్వాల్ చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు మధ్య నిన్న రాత్రి జరిగిన టెలిఫోన్ సంభాషణ గురించి ప్రస్తావిస్తూ పశ్చిమాసియాలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితి పరిణామాలపై ఇద్దరు నాయకులు చర్చించారని విదేశాంగ ప్రతినిధి చెప్పారు. ఇజ్రాయెల్ వైపు నుంచే ఈ ఫోన్ కాల్ వచ్చిందని ఆయన చెప్పారు. ఆ దేశంతో భారతదేశానికి ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం ఉందని, ఇద్దరు నాయకుల మధ్య జరిగిన సంభాషణల్లో వివిధ రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేయడంపై కూడా చర్చించినట్లు రణధీర్ జైస్వాల్ తెలియజేశారు. ప్రతిపక్ష సభ్యుల ఆందోళనలు, అంతరాయాల మధ్య కూడా పార్లమెంటు ఉభయ సభలు సజావుగా సాగుతున్నాయని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు చెప్పారు. పార్లమెంట్ ప్రాంగణంలో విలేకరులతో మాట్లాడుతూ శాసన కార్యకలాపాలను సభల్లో సజావుగా కొనసాగిస్తున్నామన్నారు. ఈరోజు లోక్సభలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల బిల్లు ఆమోదం పొందిందని ఆయన వెల్లడించారు. కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీల నిరసనలు, నినాదాల హోరు కారణంగా ఉభయ సభల్లో చర్చలు పరిమితమయ్యాయని ఆయన పేర్కొన్నారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా హుషారమణి. ఉగ్రవాదం, శత్రుత్వ ధోరణి, హింస లేని వాతావరణంలో మాత్రమే భారత్తో పాకిస్తాన్ సంబంధాలు ముందుకు సాగలవని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు స్పష్టం చేశారు. ప్రతిపక్ష సభ్యుల ఆందోళనలు, అంతరాయాల మధ్య సైతం పార్లమెంటు ఉభయ సభలు సజావుగా సాగుతున్నాయని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు చెప్పారు. భారతీయ రైల్వే ప్రతి సంవత్సరం దాదాపు 58 కోట్ల భోజనాలు అందిస్తుందని, సగటున కేవలం 0.0008% మాత్రమే ఆహార నాణ్యతకు సంబంధించిన ఫిర్యాదులు అందుతున్నాయని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు.

0: ప్రస్తుతం ప్రత్యేక సమావేశం ద్వారా వర్షాకాల సమావేశాలను పొడిగించి ఎలాంటి ప్రతిపాదన లేదని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి స్పష్టం చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సభలో మాట్లాడాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేయడంపై స్పందిస్తూ చైర్మన్ అనుమతితో నిర్దిష్ట అంశంపై ఏ మంత్రి సమాధానం ఇవ్వాలనేది ప్రభుత్వం నిర్ణయిస్తుందని కిరణ్ రిజిజు స్పష్టం చేశారు. భారతీయ రైల్వే ప్రతి సంవత్సరం దాదాపు 58 కోట్ల భోజనాలను ప్రయాణికులకు అందిస్తోందని, సగటున కేవలం 0.0008% మాత్రమే ఆహార నాణ్యతకు సంబంధించిన ఫిర్యాదులు అందుతున్నాయని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలియజేశారు. లోక్సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వ సమాధానమిస్తూ గడిచిన 3 ఏళ్లలో IRCTC కల్తీ నివారణకు తగిన చర్యలు తీసుకుందని ఆయన వెల్లడించారు. ఆహార నాణ్యత పరిశుభ్రత నిబంధనలను ఉల్లంఘించినందుకు 5 కోట్ల రూపాయలకు పైగా జరిమానాలు విధించారని, 54 షోకాజ్ నోటీసులు జారీ చేశారని, 6 కాంట్రాక్టులు రద్దు చేయడంతో పాటు లైసెన్సీలను బ్లాక్లిస్ట్లో పెట్టడం వంటి చర్యలు తీసుకున్నారని ఆయన తెలియజేశారు. నాణ్యత పరిశుభ్రత భద్రత నిబంధనలను నిర్ధారించేందుకు రైల్వే IRCTC అధికారులు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లతో క్రమం తప్పకుండా ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నట్లు మంత్రి చెప్పారు. ఆహార తయారీని రియల్ టైంలో మెరుగ్గా పర్యవేక్షించేందుకు బేస్ కిచెన్లలో CCTV కెమెరాలు ఏర్పాటు చేసినట్లు కూడా అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. భారత ప్రభుత్వ జాతీయ పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ ప్లాట్ఫామ్ అయిన గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లస్ జెమ్ గత 10 ఏళ్లలో 20 లక్షల కోట్ల రూపాయలకు పైగా సంచిత స్థూల సరుకుల విలువ GMV సాధించింది. సాంకేతికత, పారదర్శకత, సామర్థ్యం, సుపరిపాలన ద్వారా పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ను మార్చేందుకు జెమ్మును 2016 ఆగస్టు 9వ తేదీన ప్రారంభించారు. న్యూఢిల్లీలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జెమ్ CEO మిహిర్ కుమార్, జెమ్ వ్యాపారం 2016-17లో 422 కోట్ల రూపాయల నుంచి ఇప్పుడు 20 లక్షల కోట్ల రూపాయలకు పైగా పెరిగిందని చెప్పారు. గత దశాబ్ద కాలంలో జెమ్ భారతదేశంలో డిజిటల్ పాలన పర్యావరణ వ్యవస్థకు మూలస్తంభంగా అవతరించిందని ఆయన అన్నారు. ఢిల్లీ IIT నిర్వహించిన అధ్యయనం ప్రకారం అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇండియా, ఇండియా మార్ట్ వంటి ఇతర ఈ మార్కెట్ ప్లేసులతో పోలిస్తే జమ్ములో విక్రయించే వస్తువుల్లో 74% వస్తువులు చౌకగా ఉన్నాయని మిహిర్ కుమార్ తెలియజేశారు. కేరళలోని 4 ఉత్తర జిల్లాలకు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. మధ్యాహ్నం వరకు ఆరెంజ్ అలర్ట్లో ఉన్న కోళికోడ్, కన్నూరు, వాయనాడ్, కసరగోడ్ జిల్లాలను ఇప్పుడు రెడ్ అలర్ట్కు మార్చారు. మరికొన్ని ప్రాంతాల్లో వేరువేరుగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తూ మరో 4 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, 6 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. కొరియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భాగంగా అస్సాంలో జరుగుతున్న మహిళల సింగిల్స్ పోటీలో భారత షట్లర్లు రక్షిత రామ్రాజ్, అస్మిత చలిహాస్ సెమీఫైనల్స్లో ప్రవేశించారు. ఈవేళ జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో రక్షిత 18-21, 21-19, 21-18 స్కోర్ తేడాతో మన దేశానికి చెందిన తన్వీష్ శర్మను ఓడించారు. రేపు జరిగే సెమీఫైనల్లో అస్మిత, రక్షిత తలపడతారు. ఇదిలా ఉండగా పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్స్లో పృథ్వీ కృష్ణమూర్తి రాయ్, కృష్ణ ప్రసాద్ గరగా జోడి మలేషియాకు చెందిన ప్రత్యర్థుల చేతిలో ఓడిపోవడంతో భారత్ పోటీ ముగిసింది. విశేషాలు మరొకసారి. ఉగ్రవాదం, శత్రుత్వ ధోరణి, హింస లేని వాతావరణంలో మాత్రమే భారత్తో పాకిస్తాన్ సంబంధాలు ముందుకు సాగలవని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు స్పష్టం చేశారు. ప్రతిపక్ష సభ్యుల ఆందోళనలు, అంతరాయాల మధ్య సైతం పార్లమెంటు ఉభయ సభలు సజావుగా సాగుతున్నాయని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు చెప్పారు. భారతీయ రైల్వేలు ప్రతి సంవత్సరం దాదాపు 58 కోట్ల భోజనాలను ప్రయాణికులకు అందిస్తోందని, కేవలం 0.0008% మాత్రమే ఆహార నాణ్యతకు సంబంధించిన ఫిర్యాదులు అందుతున్నాయని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. కొరియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత షట్లర్లు లక్షిత రామ్రాజ్, అస్మిత చలిహా సెమీఫైనల్స్ చేరుకున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. ఆరోగ్య జీవనం. గైనకాలజీలో ల్యాప్రోస్కోపీ. ప్రముఖ కన్సల్టెంట్ అబ్స్టెట్రిషియన్, గైనకాలజిస్ట్, ల్యాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ బి రావు బహదూర్ గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ కె సందీప్.

0: అందరికీ స్వాగతం. ఈరోజు మన ఆకాశవాణి స్టూడియోస్లో ప్రముఖ కన్సల్టెంట్ ఆబ్స్టెట్రిషియన్ గైనకాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ బి రావు బహదూర్ గారు ఉన్నారు. సార్ నమస్కారం.
1: నమస్కారం అండి.
0: గైనకాలజీకి సంబంధించి ఒక సర్జరీ ఏ పరిస్థితుల్లో చేయాల్సి వస్తుంది?
1: గైనకాలజీ అంటే మేము బేసిక్గా మాట్లాడేది యూట్రస్ గురించి, గర్భసంచి పక్కన ట్యూబ్స్, దాని పక్కన అండాశయాలు. సో అండాశయం నుంచి అండం విడుదలయ్యింది, అది గర్భసంచులోకి ట్యూబ్ ద్వారా వచ్చి స్పర్మ్ మిక్స్తో కలిస్తే ప్రెగ్నెన్సీ వచ్చేది. అది మెయిన్ ఫంక్షన్ అనమాట. గర్భసంచి కానీ ఫెలోపియన్ ట్యూబ్స్ కానీ ఓవరీస్ కానీ, దట్ ఈస్ అండాశయం అంటారు, వాటిలో ఏమన్నా ప్రాబ్లమ్స్ జరిగే అవకాశం ఉండదు ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం. ఫర్ ఎగ్జాంపుల్ ఓవరీస్లో ఉన్నాయి, దాంట్లో గెడ్డ ఫార్మ్ అవుతుంది, దాన్ని సిస్ట్ అంటారు. రకరకాల సిస్ట్లు ఉన్నాయి, నీర్ సింపుల్ సిస్ట్ అంటారు, ఒకసారి బ్లడ్ లోపల కలెక్ట్ అయిపోయి ఉంటే దాన్ని చాక్లెట్ సిస్ట్, హెమరాజిక్ సిస్ట్ అంటారు. అలాగే ఇంకో గెడ్డలు ఉంటే దట్ ఈస్ డెర్మాయిడ్ సిస్ట్ అంటారు. అలా క్యాన్సర్లు కూడా ఫార్మ్ అయ్యే సిస్ట్లు ఉంటుంది, క్యాన్సర్ సిస్ట్లు అంటారు. అట్లాగే గర్భసంచులో కొన్ని కండిషన్స్ ఉంటే, లేదంటే ఒక గెడ్డ ఫార్మ్ అవుతుంది, దాన్ని ఫైబ్రాయిడ్స్. మోస్ట్ కామన్లీగా మనకి కనిపించే ప్రాబ్లం ఏంటంటే ఫైబ్రాయిడ్స్ యూట్రస్. సో ఈ కండిషన్స్లో మనం సర్జరీకి చేయాల్సిన అవసరం పడుంది, వాటికి మనం చేయాల్సి వస్తుంది.
0: ఈ లాప్రోస్కోపీ మెథడ్ అంటే ఏంటి సార్?
1: ఆపరేషన్ చేయాలంటే పొట్టను మనం కత్తితో బ్లేడ్ పెట్టి కొయ్యాలి, లేయర్స్ ఓపెన్ చేసి మనం పొట్ట లోపలికి వెళ్ళి మనం చేయాల్సిన సర్జరీ చేసి రావాలి.
0: అది జనరల్గా
1: చేసే సర్జరీ. అదే టెక్నిక్ ని మనం టెక్నాలజీ ద్వారా అంత పెద్ద పొట్టను కట్ చేయకుండా చిన్న చిన్న హోల్స్ పెట్టి, ఒక హోల్లో ఒక చిన్న టెలిస్కోప్ లాంటిది పాస్ చేసి, తత్మా 3 హోల్స్లో 4 హోల్స్లో డిపెండింగ్ అపాన్ ద సర్జరీకి ఇండికేషన్స్ రిక్వైర్మెంట్ బట్టి ఒక కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ పెట్టి ఆ కెమెరా ద్వారా పొట్ట లోపల పిక్చర్ని ఒక టెలివిజన్ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తారు. ఆ డిస్ప్లే చూసుకొని మనం ఈ ఇన్స్ట్రుమెంట్స్తో, చిన్న చిన్న ఇన్స్ట్రుమెంట్స్తో ఆపరేట్ చేస్తాం. సో పొట్ట మీద పెద్ద కట్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. అండ్ చాలా అడ్వాంటేజెస్ పేషెంట్స్ కూడా ఉంటుంది ఈ టెక్నాలజీ మూలన వాడితే. దాన్ని బట్టి
0: లాప్రోస్కోపీని మామూలుగా లేజర్ సర్జరీ అంటాం. అసలు లేజర్ కానీ ఎక్స్రే కానీ అల్ట్రాసౌండ్ కానీ ఇవి యూజ్ చేస్తారా లాప్రోస్కోపీ?
1: అది పేషెంట్ కామన్ గా వాళ్ళకి ఎక్కడ వచ్చిందో ఈ వర్డ్ అని లేజర్ తెలియదు నాకు, బట్ మోస్ట్లీ పేషెంట్ వచ్చిన అడితే నాకు లేజర్ సర్జరీ అంటే వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే లాప్రోస్కోపిక్ సర్జరీ. సో ఎక్కడో ఒక వర్డ్ మనకి సొసైటీలో పడిపోయింది లేజర్ సర్జరీ. అసలు దీంట్లో లేజర్ సంబంధించిన ఏది యూజ్ చేయరు, ఎక్స్రేస్ యూజ్ చేయరు. దిస్ నథింగ్ ఆఫ్ దీస్ థింగ్స్ ఇస్ యూజ్. ఇట్స్ సింపుల్, ఒక టెలిస్కోప్ ని లోపల పంపించి ఆ టెలిస్కోప్ పిక్చర్ ని క్యాప్చర్ చేసి మనకు ఒక స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఆ స్క్రీన్ చూసుకొని మనం ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా ఆపరేట్ చేస్తాం. అంతవరకు ఆ ఇన్స్ట్రుమెంట్స్ ని మనం వాడేటప్పుడు కొంత కరెంటుని మనం వైబ్రేషన్స్ మోడ్ లో కన్వర్ట్ చేసి హీట్ ద్వారా ఆ టిష్యూని కాగ్యులేట్ చేసి దాన్ని కట్ చేసి ఆ యూట్రస్ ని బయటకు తీస్తారు. సో దేర్ ఇస్ నో వే లేజర్ పర్సే వాట్ పేషెంట్ కి అర్థమవుతుందో అట్లా ఏం వాడే కండిషన్ కాదు ఇది.
0: ఎటువంటి భయపడాల్సిన అవసరం
1: ఏం లేదు. నేను బ్లేడ్ పెట్టి పొట్టను ఎట్లా కోస్ చేసి చూస్ చేస్తున్నాను, ఆ బ్లేడ్ కొయ్యకున్నా ఒక టెలిస్కోప్ ని లోపల పంపించి పిక్చర్ ని స్క్రీన్ మీద చూసి ఆపరేట్ చేస్తున్నాను. దానికి ఒక టెక్నికల్ ఎక్స్పీరియన్స్ కావాలి, స్కిల్ కావాలి. అది నేర్చుకుని వచ్చిన డాక్టర్స్ చాలా మంది ఉన్నారు, వాళ్ళు చేయగలుగుతారు.
0: ఇప్పుడు గ్యాస్ట్రైటిస్ కి సంబంధించి కొలోనోస్కోపీ అంటారు, అది కూడా ఫార్మ్ ఆఫ్ లాప్రోస్కోపీ.
1: అది కూడా మీరు రైట్లీ చెప్పారు సార్, దట్ ఈస్ ఆల్సో వన్ ఫార్మ్ ఆఫ్ లాప్రోస్కోపీ ఓన్లీ. ఇట్స్ ఎంటైర్లీ, దీని ఒక ఫ్యామిలీ పేరు అంటే ఎండోస్కోపీ. ఎండో అంటే ఒక స్కోపీ, స్కోపీ అంటే ఒక కెమెరా పెడతాం, ఎండో అంటే లోపల చూడటం. అది పొట్ట లోపల కొలోన్ లో పెడితే కొలోనోస్కోపీ అంటారు, అది నోట్ ద్వారా పంపిస్తే అది ఈజోఫేగోస్కోపీ అంటారు, అది ముక్కు ద్వారా పంపించవచ్చు, దట్ ఎన్టీ సర్జన్స్ వాడు అంటారు. అలాగే మనం గర్భసంచి లోపల కూడా స్కోప్ పంపిస్తాం, దాన్ని హిస్టోస్కోపీ అంటారు. హిస్ట్రో అంటే గర్భసంచి, స్కోపీ అంటే లోపల చూసి మనం స్కోప్ పంపించి విజన్ చూసి స్కోపీ అంటారు. డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్లో డిఫరెంట్ డిఫరెంట్ కన్సర్న్ డిపార్ట్మెంటల్ డాక్టర్స్ విల్ యూజ్ దట్ మెథడ్.
0: అయితే శ్రోతలు మరొకసారి గమనించాల్సింది ఏంటంటే ఇందులో లేజర్, ఎక్స్రే అటువంటివి ఏవి యూజ్ చేయరు. ఈ లాప్రోస్కోపీ అనేది ఒక కెమెరాతో చూస్తూ చేసే ఒక ప్రక్రియ.
1: యూఆర్ రైట్లీ సెడ్ సార్. అంటే పొట్టలో ఎంట్రీ చేసే ద్వారాలు చాలా వేస్ ఉన్నాయి. ఒక వే ఏంటంటే ట్రెడిషనల్ మెథడ్ ఓపెన్ చేయడం అనేది, ఇంకొక వే ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ లాప్రోస్కోపీ ద్వారా చేస్తారు.
0: ఫైబ్రాయిడ్స్, ఒవేరియన్ సిస్ట్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ సాధారణంగా అందరికి వచ్చేవే, చాలా మందికి ఉంటాయి. ఫైబ్రాయిడ్ కానీ ఒవేరియన్ సిస్ట్ కానీ ఎలాంటి పరిస్థితుల్లో మనం వాటిని సీరియస్ గా తీసుకోవాలి?
1: 100 పేషెంట్స్ నేను ఇప్పుడు అల్ట్రాసౌండ్ చేశానంటే లేడీస్ కి 70-80% ఆఫ్ ద ఒక విమెన్ కి చిన్న చిన్న ఫైబ్రాయిడ్స్ అనేది కనిపిస్తుంది నార్మల్. చాలా మందికి అసలు కంప్లైంట్స్ ఏ ఉండు, ప్రాబ్లమ్స్ ఏ ఉండు. అలానే కనిపించిన అందరికి ఆపరేషన్ కూడా అవసరం లేదు. ఫైబ్రాయిడ్ అంటే ఒక చిన్న గడ్డ గర్భసంచికి డెవలప్ అయ్యింది అనమాట. ఆ ఫైబ్రాయిడ్

0: ఏమైనా ప్రాబ్లం చేస్తుంది అంటే, ప్రాబ్లమ్స్ అంటే ఎలాంటివి రావచ్చు, బాగా హెవీ బ్లీడింగ్ అవుతుంది లేకపోతే నొప్పి వస్తుంది మెన్సిస్ అయినప్పుడు, ఈ రెండు చాలా సివియర్గా ఉండి పేషెంట్ని రొటీన్ లైఫ్ని హెంపర్ చేస్తుంది. ఆ డే టు డే పని చేసుకోలేకపోతున్నారు పెయిన్ వలన, బ్లీడింగ్ బాగా అయ్యి పరిపదాగా రక్తం ఎక్కించాల్సిన అవసరం పడుతుంది అన్నప్పుడు అప్పుడు మనం సర్జరీ చేయాల్సింది. ప్రతి ఫైబ్రాయిడ్కి ఆపరేషన్ అవసరం లేదు. అలా మీరు రైట్లీగా చెప్పిన ఓవేరియన్ సిస్ట్ అన్నారు. కొన్ని కొన్నిసార్లు ఏంటంటే ఆ సిస్ట్ రప్చర్ అవ్వదు, అది అట్లాగే ఉండిపోతుంది, అది నిదానంగా పెరుగుతూ ఉండి అదొక సిస్ట్ కింద ఫార్మ్ అవుతుంది. కానీ నేచర్ ఏం చేస్తారంటే 3 మంత్స్ 4 మంత్స్ ఆటోమేటిక్గా దానికి అది కరిగిపోతుంది, అది నేచురల్ ప్రాసెస్. కొన్ని కొన్ని కండిషన్స్లో అది కరగదు, అది అట్లాగే ఉండిపోయి లేదంటే పెరుగుతుంది సైజ్ అన్నప్పుడు దానిలో వచ్చే ప్రాబ్లమ్స్ ద్వారా మనం ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. కానీ ప్రతి ఓవరియన్ సిస్ట్ కూడా ఆపరేషన్ అనేది అవసరం లేదు. అబ్జర్వేషన్ చేయాలి, అంటే పేషెంట్ షుడ్ బి డాక్టర్ దగ్గరికి 3 మంత్స్కి 2 మంత్స్కి వెళ్తా ఉండి చూయించుకోవాలి.
1: ఎండోమెట్రియోసిస్ అని కూడా వింటూ ఉంటాం సార్, అసలు ఈ ఎండోమెట్రియోసిస్?
0: ఎస్, ఇది కూడా ఒక చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అయిపోయింది ఈ మధ్య, ఎండోమెట్రియోసిస్. ఇది ఎందుకు వచ్చింది అంటే, అసలు ఎండోమెట్రియోసిస్ అనే ముందు చిన్న ఫ్యూ లైన్స్ చెప్తాను. ప్రతి నెల మెన్సిస్ అనే ఎవరైతే లేడీస్కి వస్తాయో దాన్ని ఎండోమెట్రియం యూట్రస్ లోపల ఉన్నది అది బయటికి పడిపోతుంది, బ్లీడింగ్ ద్వారా వస్తుంది. లేయర్, ఒక చిన్న లేయర్ గర్భసంచి లోపల ఉంటుంది, అది ప్రెగ్నెన్సీకి చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ రాదో అది నెల ఎండ్ అయిపోయిన తర్వాత అది ఊడిపోయి బయటకు పడిపోద్ది, దట్ ఈస్ మెన్స్ట్రుయల్ సైకిల్ అంటే. ప్రెగ్నెన్సీ వస్తే అంటే అది మెన్స్ట్రుయేషన్ రాదు, అట్లాగే లోపల ప్రెగ్నెన్సీ గ్రో అవుతుంది. సో యూటరస్ లోపల ఉన్న సెల్స్ ఏదైతే ఎండోమెట్రియం ఉందో ఒక్కొక్కసారి ఆ యూటరస్ లోపల కూడా కాకుండా యూటరస్ బయట కూడా ఉంటాయి అన్నమాట. అంటే యూటరస్ ని దాటి ఓవరీస్ మీద, ఫెలోపియన్ ట్యూబ్స్ మీద, లేదంటే పాస్క సంచి మీద, లేదంటే పేగు మీద, వాటి మీద అక్కడ ఇన్వాల్వ్ అయిన ఉన్నాయి. అంటే ప్రతి నెల మీకు ఎట్లా లోపల మెన్స్ట్రువల్ సైకిల్ బ్లీడింగ్ అవుతుందో అది బయటకు వచ్చేస్తుందో, లోపల బ్లీడింగ్ అయ్యేదానికి ద్వారం లేదు బయటకు రావడానికి, అది అక్కడే ఉండిపోయి కొన్ని నెలల తర్వాత ఒక చిన్న గడ్డలాగా తయారవుతుంది, దాన్ని ఎండోమెట్రోటిక్ సిస్ట్ అంటారు. దీనికి డిఫరెంట్ స్టేజెస్ ఉంది, స్టేజ్1, స్టేజ్2, స్టేజ్3, స్టేజ్4. స్టేజ్3 అండ్ స్టేజ్4 అంటే డ్యామేజ్ ఎక్కువైంది లోపల, బాగా స్కారింగ్ అవుతుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి దెబ్బ తగిలితే స్కిన్ హీల్ అయితే ఒక చిన్న స్కార్ ఫార్మ్ అవుతుంది, నేచురల్ స్కిన్ లాగా ఉండదు, కొద్ది డిఫెక్ట్ లాగా ఉంటుంది, అలాగే లోపల కూడా ఫార్మ్ అవుతుంది అనమాట. సో పేగు కానీ, పాస్ సంచి కానీ, గర్భ సంచి కానీ, ఇవన్నీ ఒక చిన్న గడ్డలాగా తయారయ్యి నొప్పి వస్తుంది. సో దట్ ఈస్ కాల్డ్ ఎస్ డీప్ ఎండోమెట్రియోసిస్. ఇన్ దోస్ కండిషన్స్ మనం సర్జరీకి అవసరం పడుతుంది.
1: వీటికి సింప్టమ్స్ ఏముంటాయి?
0: సింప్టమ్స్ కొంతమందికి పెయిన్ వస్తుంది. పెయిన్ వస్తుంది అంటే ఆ పేషెంట్ కి సర్జరీ ఆల్మోస్ట్ ఇండికేటెడ్, రిక్వైర్మెంట్ ఉంది పెయిన్ వచ్చిందంటే, లేదంటే హెవీ బ్లీడింగ్ అవుతుంది. లేదంటే కొన్ని కొన్ని కండిషన్స్లో ఇప్పుడు ఏంటంటే ఎండోమెట్రియోసిస్ చాలా యంగ్ ఏజ్ నుంచి వస్తుంది. ఎందుకు యంగ్ ఏజ్ నుంచి వస్తుంది అంటే మనం సొసైటల్ చేంజెస్ చాలా వరకు అయినాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన ఫుడ్ హ్యాబిట్స్ మారుతున్నాయి, మనం యూజ్ చేసే ప్లాస్టిక్, మన వాటర్ బాటిల్ ఈ మధ్య అసలు డైరెక్ట్గా వాటర్ బాటిల్ కొనేసుకుంటున్నాం, తాగేస్తున్నాం. సో ఆ యూజ్ ఆఫ్ దట్ ప్లాస్టిక్ సమ్టైమ్స్ ఇట్ రిలీజెస్ సర్టన్ కెమికల్స్ విచ్ ఆల్సో హ్యాస్ అన్ అడ్వర్స్ ఎఫెక్ట్ ఆన్ ద బాడీ. సో దాంతో ఏంటంటే ఈస్ట్రోజన్ ప్రొడక్షన్ పెరిగిద్ది. సో దాని లోపల ఎన్వైరన్మెంట్ ఫ్యాక్టర్స్ పెరిగినప్పుడు, ఈ చేంజెస్ లోపల వచ్చినప్పుడు ఈ పెయిన్ అనేది బాగా సివియర్గా ఉంటుంది.
1: ఈ సాధారణ సర్జరీ కాకుండా లాప్రోస్కోపీ అనగానే మిస్కాన్సెప్షన్స్, ఇలా భయపడతారు, ఏమైనా రేస్ తగిలితే మనకి అనుకుంటారు.
0: అవును, నేను కూడా
1: పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి మీరు ఏం చెప్తారు?
0: ఫస్ట్ వాళ్ళ భయం ఏంటంటే, సార్ మనం సర్జరీ పూర్తిగా చేస్తారా సార్, గడ్డం పెద్దది అంటున్నారు, హోల్స్ చిన్న చిన్నవి అంటున్నారు, 1 సెంటీమీటర్ 1/2 సెంటీమీటర్ హోల్స్ పెడతారంటున్నారు, అంత పెద్ద గడ్డ ఎలా తీస్తారు సార్ అడుగుతారు. మనం లోపల చేసే సర్జరీ ఓపెన్ గా చేసినా లాప్రోస్కోప్ తో చేసినా అదే సర్జరీ చేస్తాను. ఎంట్రీ ఇంటూ ద అబ్డోమెన్ డిఫరెంట్, ఒక్కోసారి ట్రెడిషనల్ మెథడ్ గా పెద్ద కట్ ఇచ్చి ఎంట్రీ చేస్తున్నాం, ఇప్పుడు చిన్న చిన్న హోల్స్ పెట్టి ఎంట్రీ చేస్తున్నాం. చేసిన తర్వాత గర్భసంచి తీసిన తర్వాత అది మట్టుకు పూర్తిగా తీసేస్తారు. ఎలా తీస్తారంటే దానికి ఒక మోడ్సిలేటర్ అనేది ఒకటి ఉంటుంది, సో దాన్ని చిన్న చిన్న పీస్ గా చేసేసి ఎండో బ్యాగ్ లో వేసి తీసేస్తారు, అదొక మెథడ్. లేదంటే ఆ గర్భసంచి తీసిన తర్వాత కింద వజన ద్వారా నుంచి బయటికి లాగేస్తారు. లోపల హాఫ్ సర్జరీ జరుగుతుంది అనేది కాన్సెప్ట్ మట్టి కాదు.
1: ఇది సాధారణ సర్జరీకి, లాప్రోస్కోపిక్కి, ఈ రెండు విధానాలకి ఎనస్థీషియా పరంగా ఉండే డిఫరెన్సెస్ ఏముంటాయి?
0: ఆల్ టాక్ ఎనస్థీసియా అంటే పేషెంట్ కి మత్తు ఇవ్వటానికి, నొప్పి ఫీల్ అవ్వకుండా ఉండేదాన్ని ఎనస్థీసియా అంటారు. ఇప్పుడు నేను గైనకాలజిస్ట్ కాబట్టి నేను పొట్ట లోపల ఆపరేషన్ చేస్తాను కాబట్టి వాళ్ళకి జనరల్ ఎనస్థీసియా ఇవ్వాల్సి వస్తారు. అంటే టోటల్ పేషెంట్ టోటల్ గా నిద్రపోతారు, షీ విల్ నాట్ బి అవేక్ అనమాట. అలా ఫర్ ఎగ్జాంపుల్ నీ సర్జరీ మీద చేస్తుంటే పేషెంట్ టోటల్గా జనరల్ ఎనస్థీసియా ఇవ్వాల్సిన అవసరం లేదు, అక్కడ లోకల్ వర్క్ ఇస్తే సరిపోదు. నా సర్జరీకి ఫుల్ ఎనస్థీసియా ఇవ్వాల్సి వస్తుంది. జనరల్ ఎనస్థీసియా ద్వారా ఏమవుతుంది అంటే పేషెంట్కి విల్ బి టోటలీ అండర్ కంట్రోల్ ఆఫ్ ద ఎనస్థెటిక్ ఏజెంట్స్, ఎనస్థెటిక్ మషిన్. సో రిలాక్సేషన్ అనేది ఎక్కువ ఉంటుంది, మాకు సర్జరీ చేయడానికి కొద్దిగా కంఫర్టబుల్గా ఉంటుంది. పేషెంట్ అవేక్గా ఉన్నారంటే పేషెంట్ విల్ బి హ్యావింగ్ లిటిల్ బిట్ ఆఫ్ బాడీ రెసిస్టెన్స్ అనేది ఉంటుంది. సో దాని ద్వారా మనకి అబ్డామిన్ అనేది కొద్దిగా లోపల గ్యాస్ పంపిస్తాం, కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ అంటారు, దాంతో పొట్ట ఉబ్బిద్ది ఉబ్బితే లోపల మనం ఎక్కడైతే ఆపరేషన్ చేయదలుచుకున్నామో ఆ ఏరియాలకు మనం ఈజీగా వెళ్ళొచ్చు, ఆపరేట్ చేయొచ్చు, తీసేయచ్చు. సో కానీ పేషెంట్ ఎప్పుడైతే అవేక్గా

0: ಹೊಂಟರು ಕೊದೆ ಹೋಗೋ ಸರ್ ರೆಸಿಸ್ಟೆನ್ಸ್ ವರ್ಸಸ್ ಆ ಅಬ್ಡಾಮನ್ ಅಂತ ಗ್ಯಾಸ್ ತು ಫುಲ್ ಆಗೋದು, ಫುಲ್ ಆಗಿ ಸರ್ಜರಿ ಡಿಫಿಕಲ್ಟಿ ಸಿಕ್ಕೊಂಟದೆ. ಸೊ ದಟ್ಸ್ ವೈ ವಿ ಡೂ ಜನರಲ್ ಎನೆಸ್ಥೀಸಿಯಾ. ಕಂಟ್ರೋಲ್ ಇಸ್ ಮಚ್ ಬೆಟರ್ ಆನ್ ಜನರಲ್ ಎನೆಸ್ಥೀಸಿಯಾ ರಾದರ್ ದನ್ ಲೋಕಲ್ ಎನೆಸ್ಥೀಸಿಯಾ. ಕಂಟ್ರೋಲ್ ಜನರಲ್ ಎನೆಸ್ಥೀಸಿಯಾ ಲೈಕ್ ಸಪೋಸ್ ಪೇಷಂಟ್ ಚೇಸೇಟಪ್ಪುಡು ಹಾರ್ಟ್ ಬೀಟ್ ನಿ ಕಂಟ್ರೋಲ್ ಚೇಯಡಾನಿಕಿ, ಆಕ್ಸಿಜನೇಷನ್ ಕಂಟ್ರೋಲ್ ಚೇಯಡಾನಿಕಿ ಇಟ್ ಇಸ್ ಮಚ್ ಬೆಟರ್ ಈಜಿ ಆನ್ ಜನರಲ್ ಎನೆಸ್ಥೀಸಿಯಾ.
1: ಈ ಎನೆಸ್ಥೀಸಿಯಾಕ್ ಸಂಬಂಧಿಸಿ ಸೈಡ್ ಎಫೆಕ್ಟ್ಸ್ ಏನೋ ಉಂಟಾಯಾ?
0: ಅದಿ వెదర్ యూ డూ ఓపెన్ సర్జరీ ఆర్ లెప్రసీ దాంతో సంబంధం లేదు. ఎనీ ప్రొసీజర్ వెదర్ యూ డూ సర్జరీతో కూడా కాంప్లికేషన్స్ ఉంటాయండి. అట్లా ఎనెస్థీసియాతో కూడా కాంప్లికేషన్స్ ఉంటుంది. పేషెంట్ కి ఎంత టైం రికవరీ పడుతుందో, కొన్ని కొన్ని డ్రగ్స్ విల్ హ్యావ్ లిటిల్ బిట్ ఆఫ్ ఎఫెక్ట్ ఆన్ ద బీపీ మీద కొద్దిగా ఎఫెక్ట్ ఉంటుంది. సో ఆ బీపీ కూడా దాన్ని కంట్రోల్ చేస్తారు. దేర్ ఆర్ ఎనెస్థీసియస్ డాక్టర్స్ హూ ఆర్ ట్రైన్డ్ ఇన్ దిస్. దీంట్లో ట్రైనింగ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు అన్ని కంట్రోల్ చేసుకుని చేస్తారు.
1: సార్, సాధారణ సర్జరీ కంటే లాప్రోస్కోపీ సర్జరీ చేసుకున్న తర్వాత రికవరీ కానీ నొప్పి కానీ బ్యాక్ టు నార్మల్ లైఫ్ రావడానికి ఎంత మెరుగ్గా ఉంటుంది?
0: యా, దిస్ ఈజ్ ఆల్సో వన్ వెరీ గుడ్ క్వశ్చన్ అండి. లాప్రోస్కోపీ సర్జరీ చేసిన తర్వాత పేషెంట్ యూజువల్లీ ఒకటి ఏంటంటే, సిన్స్ ద అబ్డామన్ మనం పూర్తిగా ఓపెన్ చేయట్లేదు, సో అంత పెయిన్ అనేది తక్కువ ఉంటుంది. సో ఒకటి పెయిన్ రిలీఫ్ ఎక్కువ ఉంటుంది. రికవరీ నార్మల్ లైఫ్ అంటే పేషెంట్ కెన్ బై సపోజ్ నేను యూజువల్గా మనం లాప్రోస్కోపీ హిస్టెక్టమీ అంటే రిమూవల్ ఆఫ్ యూటరస్ చేసామంటే వితిన్ 6 to 8 hours పేషెంట్ కెన్ గెట్ అప్ ఫ్రమ్ ద బెడ్ అండ్ స్టార్ట్ వాకింగ్. షీ కెన్ గో టు ద అంటే వాష్రూమ్కి వెళ్ళొచ్చు, లేచి కుర్చీలో కూర్చోవచ్చు. హెవీ వెయిట్ లిఫ్టింగ్ అనేది కొంతవరకు అది చేయరు అనుకోండి, అది దట్ విల్ స్లోలీ లోపల రికవరీ అవుతుంది దాన్ని బట్టి. కానీ బట్ ఓపెన్ సర్జరీ చేస్తే పేషెంట్ విల్ నాట్ బి ఏబుల్ టు సిట్ చైర్ మీద అంత ఈజీగా కూర్చోలేదు. ఇట్ విల్ టేక్ అట్లీస్ట్ 2 to 3 days ఫర్ హర్ టు గెట్ అప్ ఫ్రమ్ ద బెడ్. పెయిన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. అండ్ వర్కింగ్ లేడీస్ దే కెన్ గో బ్యాక్ టు వర్క్ విత్ ఇన్ ఎ వీక్.
1: స్త్రీల ఆరోగ్యానికి సంబంధించి, పర్టికులర్ గా గైనకాలజీకి సంబంధించి లైఫ్ స్టైల్ చేంజెస్ ఏం చేసుకుంటే ఆరోగ్యంగా ఉంటారు?
0: ఇన్ గైనకలాజికల్ ఏంటంటే ద ఓవరీస్ ఆర్ వెరీ సెన్సిటివ్ అనమాట. ఎనీ స్ట్రెస్ ఇంట్లో ప్రాబ్లమ్ కానివ్వండి, లేకపోతే ఆఫీస్లో ప్రాబ్లమ్ కానివ్వండి, సరౌండింగ్ ప్రాబ్లమ్ కానీ, కొద్దిగా ఏమైనా చేంజెస్ ఉంటే లేడీకి ఇమిడియట్లీగా ఆ మెన్స్ట్రువల్ సైకిల్ అనేది కొద్దిగా ఎఫెక్ట్ వస్తుంది. సైకిల్ డిలే అవటము, లేదంటే హెవీ బ్లీడింగ్ అవటము. కొంతమంది లేడీస్ నార్మల్గా బ్లీడింగ్ సైకిల్స్ వస్తాయి, కానీ వాళ్ళ ప్రెగ్నెన్సీ రావడానికి కూడా ఇబ్బంది పడుతుంది. ఎందుకంటే కొన్ని ఇంట్లో స్ట్రెస్ మూలన ఎగ్ రిలీజ్ అవ్వదు. సో ఈ బేసిక్లీ ఏంటంటే షీ హాస్ టు అండర్స్టాండ్ దట్ ఈ స్ట్రెస్ ప్రాబ్లమ్స్ ఎలా మనం ఎలివేట్ చేయగలుగుతాం.
1: ఒక కుటుంబంలో స్త్రీ ఆరోగ్యకరంగా కుటుంబం ఉండడానికి ఎంత అవసరమో, ఆ కుటుంబం కూడా స్త్రీని అంత ఆరోగ్యకరంగా ఆనందకరంగా చూసుకుంటే కుటుంబం కూడా బాగుంటుంది.
0: డెఫినెట్లీ.
1: లాప్రోస్కోపీ గురించి, గైనకాలజీ గురించి చాలా మంచి విషయాలు చెప్పారు డాక్టర్ గారు. నమస్కారం.
0: నమస్కారం.

0: మీరింతవరకు ఆరోగ్య జీవనం గైనకాలజీలో లాప్రోస్కోపీ ప్రముఖ కన్సల్టెంట్ ఆబ్సెట్రిషియన్ గైనకాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ బి రావు బహదూర్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ కె సందీప్.
1: ప్రగతి ప్రధాన సాగిపొమ్మని ప్రపంచానికి వెలుగు పంచుతోంది
2: ఉదయతార.
1: అజ్ఞాన తిమిరాల్ని జ్ఞానంతో తరిమి ప్రేరణనిస్తోంది
2: ఈ అభ్యుదయతార.
1: వివిధ రంగాలలో సేవా ప్రతిభలతో సమాజంలో గుర్తింపు సాధించిన వ్యక్తులతో పరిచయం,
2: వారి స్ఫూర్తిదాయక జీవనయాన విశేషాలతో కూర్చిన కార్యక్రమం
1: మీట్ ద స్టార్
2: ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా
1: ఎఫ్ఎం 102.8 MHz పై.
2: మీట్ ద స్టార్.
0: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో. టైం 7:30 క్రాస్ చేసి 30 సెకండ్స్ అవుతోంది. బయట వర్షం పడుతుంది. పాటతో ప్రయాణం ఇబ్బందిగానే ఉంటుంది, బట్ పాటలు వింటూ ప్రయాణం చేస్తే చాలా బాగుంటుంది. సేఫ్గా డ్రైవ్ చేస్తూ వెళ్ళండి. వర్షాకాలం, వర్షాలు ఆల్రెడీ ఉన్నాయి చాలా చోట్ల హైదరాబాద్లో. ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూనే వెళ్ళండి. ఇప్పుడు ఒక వాన పాట విందాం. నారీ నారీ నడుమవు రారి సినిమా కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీలా గానం, సిరివెన్నెల సీతారామశాస్త్రి రచన, కేవీ మాదేవన్ సంగీతం.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

పాటతో ప్రయాణమించినారు. బొంబాయి ప్రొడ్యూ సినిమా కోసం ఎంఎం కీరవాణి మ్యూజిక్ కంపోజిషన్లో చిత్రతో కలిసి పాడిన పాట. సాహిత్యం శ్రీవెన్నెల సీతారామ శాస్త్రి.

నేషనల్ హ్యాండ్లూమ్ వీక్ సందర్భంగా హ్యాండ్లూమ్ ఎక్స్పో మన ఉప్పల్ శిల్పారామంలో ఈ నెల 1 నుంచి 10 వరకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు దేశంలో వివిధ రాష్ట్రాల్లో తయారైన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాల ప్రదర్శన ఇంకా అమ్మకాలు మన ఉప్పల్ శిల్పారామంలో. అలాగే సందర్శకులు వీక్షించడానికి ప్రతిరోజు సాయంత్రం ప్రఖ్యాత కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలు మన హ్యాండ్లూమ్ ఎక్స్పోలో. అందరూ ఆహ్వానితులే, రండి. అపురూప హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాల ప్రదర్శన మరియు అమ్మకాలు వీక్షించండి, కొనుగోలు చేయండి, చేతివృత్తుల అభివృద్ధిని ప్రోత్సహించండి.

0: ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
1: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.

0: మార్నింగ్ పిల్లలు.
1: గుడ్ మార్నింగ్ మేడం.
2: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
0: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు అనేక

అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, MD మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డు హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989851 02కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in ని సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు

వారితో ప్రయాణం వింటున్నారు. నేను మీ ఆర్జే నాగ్. చెల్లనీదో గాడి దొరక్కపోదురా జోడి అనే పాట విందాం. బావగారు బాగున్నారా సినిమా నుంచి. సంగీతం మణిశర్మ, గానం మనో.

0: జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా తెలంగాణ చేనేత వస్త్రాల ప్రదర్శన ఇంకా అమ్మకాలు ఈ నెల 7 నుంచి 16 వరకు పీపుల్స్ ప్లాజా నెక్లెస్ రోడ్ లో తెలంగాణ రాష్ట్ర చేనేత మరియు జౌలి శాఖ ఆధ్వర్యంలో పోచంపల్లి ఇక్కత్ గద్వాల నారాయణపేట సిద్దిపేట గొల్లభామ పట్టు మరియు కాటన్ శారీస్ డ్రెస్ మెటీరియల్స్ లుంగీలు టవల్స్ బెడ్షీట్స్ కార్పెట్స్ 30% డిస్కౌంట్ తో సరసమైన ధరలకే లభ్యం. రండి, తెలంగాణ చేనేత వస్త్ర ప్రదర్శనను సందర్శించండి, చేనేత కళాకారులను ప్రోత్సహించండి.
1: ఇంకేం కావాలి?
2: వీలైతే 4 మాటలు, కుదిరితే కప్ కాఫీ.
3: కుటుంబ బంధాల విలువలను గుర్తు చేస్తూ, యువత మనసులను తాకుతూ, తల్లిదండ్రుల్ని ఆలోచింపజేస్తూ కాలాన్ని దాటి చిరస్థాయిగా నిలిచిన క్లాసిక్ మూవీ బొమ్మరిల్లు. బొమ్మరిల్లు సినిమా విడుదలై 20 ఏళ్లు కావస్తోంది. ఆ మధుర జ్ఞాపకాలను, ఆ భావోద్వేగ ప్రయాణాన్ని మరోసారి మీ ముందుకు తీసుకువస్తోంది ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. ఈ ఆదివారం ఉదయం 11 గంటలకు గుర్తుకొస్తున్న ఈ కార్యక్రమంలో తప్పక వినండి. మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. పాటతో ప్రయాణం వింటున్నారు. జీన్స్ సినిమా కోసం ఉన్నికృష్ణన్ సుజాత పాడిన వండర్ఫుల్ ట్రాక్ వచ్చేస్తుంది. ఏఆర్ రెహమాన్ సంగీతం, ఏఎం రత్నం, శివగణేష్ సాహిత్యం.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ అధ్యక్షతన తెలంగాణ ప్రాంత నాయకులతో సమీక్షా సమావేశం జరిగింది. తెలంగాణలో పార్టీ బలోపేతం, క్షేత్రస్థాయి పటిష్టత, రాబోయే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా అనుసరించవలసిన రాజకీయ కార్యాచరణపై జాతీయ నాయకత్వం దిశానిర్దేశం చేసింది. హైదరాబాద్లోని హైటెక్స్ ప్రాంగణంలో దక్షిణ మధ్య భారతదేశంలోనే అతిపెద్ద ప్రదర్శనైన హైప్లెక్స్ ఇంటర్నేషనల్ ప్లాస్టిక్ ఎక్స్పో 2026 ఈరోజు ప్రారంభమైంది.

గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దానకిషోర్ ఈరోజు సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్లో ఈ నెల 11వ తేదీ నుంచి 21వ తేదీ వరకు జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ప్రత్యేక వర్షాకాల పారిశుద్ధ్య కార్యక్రమం నిర్వహిస్తారు. కర్ణాటకలోని రాయచూర్ యాడ్గిరి జిల్లాల పరిధిలోని దేవదుర్గ బ్లాక్లో బంగారం రాగి ఖనిజాల అన్వేషణ పనులు ప్రారంభించేందుకు కర్ణాటక మైన్స్ అండ్ జియాలజీ శాఖతో సింగరేణి ఒప్పందం కుదుర్చుకుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో 2026-27 విద్యా సంవత్సరానికి డిగ్రీ పీజీ బిఎల్ఐఎస్సి ఎంఎల్ఐఎస్సి డిప్లొమా సర్టిఫికేట్ కోర్సులో ప్రవేశాల గడువును 9 సెప్టెంబర్ వరకు పొడిగించారు. మధ్యప్రదేశ్లోని విదిశా జిల్లాలో బేత్వా నదిని దాటేటప్పుడు పాఠశాల విద్యార్థులు ఎదుర్కొంటున్న ప్రమాదాల గురించి వచ్చిన మీడియా కథనంపై జాతీయ మానవ హక్కుల కమిషన్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నోటీస్ జారీ చేసింది. ఈ అంశాన్ని సుమోటోగా పరిగణనలోకి తీసుకున్న ఎన్హెచ్ఆర్సీ పిల్లలు పాఠశాలకు వెళ్లడానికి సురక్షితమైన రవాణా సౌకర్యం లేకపోవడం గౌరవప్రదమైన విద్యను పొందే వారి ప్రాథమికం నిరాకరించడమేనని అభిప్రాయపడింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు రేపు 7:05 జాతీయ వార్తల్లో.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం మీట్ ద స్టార్ ఈనాటి కార్యక్రమంలో ప్రముఖ సాహితీవేత్త, నవలాకారులు, కేంద్ర సాహితీ అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ నందిని సిధారెడ్డి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త డాక్టర్ మల్లెగూడ గంగాప్రసాద్.
1: తెలుగులో కేంద్ర సాహితీ అకాడమీ అవార్డు గ్రహీత, అలాగే ఆకాశవాణి సర్వభాషా కవి సమ్మేళనంలో తెలుగు జాతీయ కవిగా గుర్తింపు పొందిన కవి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నంది అవార్డు పొందిన కవి, గీత రచయిత, కథకుడు, నవలకారుడు, తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి చైర్మన్గా సేవలందించినటువంటి డాక్టర్ నందిని సిద్ధారెడ్డి గారు ఈనాటి మన అతిథిగా ఆకాశవాణి స్టూడియోకి విచ్చేశారు. సిద్ధారెడ్డి గారు నమస్కారం సార్.
2: నమస్తే.
1: ముందుగా కంగ్రాచులేషన్ సార్.
2: ధన్యవాదాలు.
1: ఈ సంవత్సరం అంటే 2026 మార్చిలో తెలుగులో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుకు ఎంపిక అయ్యారన్న వార్త, అయితే ఆ ప్రకటన వచ్చిన ఒక 2-3 గంటల్లోనే రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మాజీ మంత్రులు, అనేక మంది పెద్దలు, విఐపీలు ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ అవార్డు రావటం వల్ల ఇటువంటి స్పందన ప్రజల నుంచి రావటం మీకు ఏమనిపిస్తుంది సార్?
2: నాకు చాలా సంతోషం కలిగించిన అంశం. ముఖ్యంగా ఏ వాక్యం నన్ను ఆనందపరిచింది అంటే, అది అవార్డు మీకొచ్చింది కాదు మాకొచ్చింది అని చాలా మంది నోట నేను విన్నాను. నాకు అభినందనలు తెలిపిన మరుక్షణం, ఆ అవార్డు మీది కాదు సార్, మా అందరిది, లేదా మీది కాదు సార్, మా ఇంటికి వచ్చింది, అట్లాంటి మాటలన్నీ విన్నప్పుడు ఒక రచయితగా, కవిగా నాకు ఎంత ఆనందం కలగాలో అంత ఆనందం కలిగింది. నిజానికి నేను ఎప్పుడూ నాకు ఇది రాలేదని, ఆలస్యమైందని ఫీల్ కాలే, కానీ వచ్చిన తర్వాత ఇంతమంది నన్ను అభిమానిస్తున్నారు కదా, వాళ్ళందరి ఆనందం ముందు ఈ పురస్కారం కొంచెం తక్కువేనని అనిపించింది. వాళ్ళ ఆనందమే పురస్కారం కంటే గొప్పగా నాకు ఆనందం కలిగించింది.
1: ఇంత ఉధృతమైనటువంటి సాహిత్య సృజనలో ప్రజలందరికీ చేరువయ్యారు, మీ కుటుంబ నేపథ్యం ఇదంతా ఒకసారి తెలుసుకుందాం సార్.
2: నేను చేరువ కావడానికి ఏంటిదంటే, చేరువ కావాలనే బయలుదేరాను. ఎందుకు అట్లా బయలుదేరానంటే, నేను ఒక ఊరు నుంచి బయలుదేరాను. మాది బందారం గ్రామం. బందారంలో చిన్న వ్యవసాయ కుటుంబం. బాబు పేరు బాలసిద్ధారెడ్డి, ఈ అవ్వ పేరు రత్నవ్వ. చిన్న ఊరు, ఒక వ్యవసాయ కుటుంబం, ఎల్లని సంసారం, రెండు పూటలా తినడానికి కూడా ఇబ్బంది అయ్యేటటువంటి ఒక సంసారం నుంచి బయలుదేరి, ఊరును ఆదర్శంగా పెట్టుకుని జీవించిన బాపు, వాడను ఆదర్శంగా పెట్టుకుని జీవించిన అమ్మ, ఊరు వాడ రెండిటి మధ్య నుంచి నడిచి వచ్చాను గనక నేను ప్రతి మనిషిని చేరుకోవడానికి నాకు సులువైంది. దారి మా అమ్మ నాన్న చూపెట్టారు. వాళ్ళందరినీ హృదయాల్లో చేరుకోవడానికి నాకు గొప్ప అవకాశం లభించింది. అది సాహిత్యం ద్వారా, కవిత్వం ద్వారా, పాట ద్వారా, కథ ద్వారా, నవల ద్వారా లభించినందుకు నాకు చాలా చాలా సంతోషం.
1: మొదటి తరం స్కూల్కి వెళ్ళి చదివింది మీరు. మొదటి తరంలోనే ఎన్నో తరాలను ప్రభావితం చేసేంత రచనా శైలి శక్తిని మీరు సంపాదించారు. ఒక సాహిత్య ప్రస్థానంలో ఒక కవిగా ఎదగటమే ఒక చాలా పెద్ద ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించేంత కష్టం. అన్ని ప్రక్రియల్లోనూ కథకుడిగా, నవలాకారుడిగా, అన్నిటికీ మించి ఒక పాటల రచయితగా ఇప్పుడు మీరు మీ సాహిత్య ప్రస్థానంలో

0: ప్రతి ప్రక్రియలో మీదైనటువంటి ముద్ర వేశారు. ఇంత బహుమికిన ప్రజ్ఞాశాలిగా ఎదగటానికి మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి సాధన ఏంటి?
1: నేను 3వ తరగతి 4వ తరగతిలో ఉన్నప్పుడు ఒక పాట తెలుగు పుస్తకంలో ఉండేది, అరుగులన్నిటిలోన ఏ అరుగు మేలు, పండితులు కూర్చుండు మా అరుగు మేలు. ఈ పండితులు ఎవరు? పండితులు కూర్చుండే అరుగు మా ఊర్లో లేదు. మా ఊరు మొత్తానికి పండితులు కూర్చుండే అరుగు లేదు. అంటే వ్యవసాయం చేసి వచ్చినటువంటి రైతులు కూర్చుండే అరుగు ఉంది, కూలి పనులు చేసి వచ్చినటువంటి స్త్రీలు కూడా కూర్చునే అరుగు ఉంది, ఆడుకునే పిల్లలు కూర్చునే అరుగులు ఉన్నాయి, కానీ ఇంతమంది ఉన్న పండితులు కూర్చునే అరుగు లేదు. ఈ పండితుల సంగతి ఏంటి? ఈ అరుగు సంగతి ఏంటి? అరుగులైతే ఉన్నాయి, పండితులు కూర్చునే అరుగు ఏంటి? ఇక అక్కడి నుంచి మొదలైన తర్వాత నాకు సాహిత్యంలోకి ప్రవేశించేటటువంటి అవకాశం నాకు 9వ తరగతి 8వ తరగతి నుంచి సాహిత్యం వైపు మళ్ళాను.
0: సార్,
1: సాహిత్యంలోకి ఖచ్చితంగా వచ్చిన తరగతి అని అంటే 1969 నేను 9వ తరగతి చదివేటప్పుడు అష్టకాల నరసింహరామ శర్మ అని నా గురువు గారు, తెలుగు పండితుడు ఆయన, శిథిలవి పంచి అనే ఒక పుస్తకం పబ్లిష్ చేసి, దాన్ని వేళ చారాన పబ్లిష్ చేసి తీసుకొని వచ్చి విద్యార్థులందరికీ పావులాకు ఒక పుస్తకం చొప్పున అమ్మాడు. ఆ హెడ్ మాస్టర్ చాలా మంచివాడు కనుక పావులా గట్టించుకొని ఆ పుస్తకం ఇచ్చాడు అందరికి. ఆ పుస్తకం నన్ను బాగా ప్రభావితం చేసినటువంటి అంశం. అంటే దారి వెతుక్కుంటూ, పండితులు కూర్చుండే అరుగు దగ్గర నుంచి దారి వెతుక్కుంటూ మా ఊర్లో అనేక పాటలు, చేనులోకి పోయినా పాటలే, చిలకలోకి పోయినా పాటలే, ఊర్లోకి వచ్చినా పాటలే, బాయికాడ పాటలే, రకరకాల పాటల మధ్య నుంచి. అట్లనే రాత్రి అయితే పాటలు, పగలైతే పాటలు, రాత్రి అయితే కథలు, శారద కథలు, ఒగ్గు కథలు, అట్లా చాలా చిందు భాగవతాలు, ఇట్లాంటి వాటి మధ్య నుంచి నడిచి వచ్చినాం కాబట్టి జీవితానికి మీరన్న ప్రక్రియల్లో రాణించడానికి కావలసిన శైలి ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే పొలం గట్ల మించి రావచ్చు, లేదా రాత్రిపూట చెప్పిన కథల మధ్య నుంచి రావచ్చు, వాళ్ళ స్వరంలోంచి రావచ్చు, ఒక ఊరి జీవితపు పరిమళం నుంచి ఆ శైలి వచ్చిందని నేను అనుకుంటున్నాను. వాళ్ళు పాటలు అలవోకగా పాటలు కట్టే స్వభావం, నాట్లేస్తూ ఆడవాళ్ళు పాట పాడుతూ ఉంటే ఆ గట్ల మీద నుంచి పొయ్యే గాలి ఒక పాట వినిపించేది. ఆ పాటే అయ్యి ఉండొచ్చు, బహుశా నాలో పలికి ఉండొచ్చు. ఇట్లా నేను నడిచి వచ్చినటువంటి జీవితపు అంచుల నుంచి వచ్చింది ఆ స్పర్శ, నుంచి సోకింది.
0: పెరిగిన వాతావరణం,
1: గ్రామీణ వాతావరణం, ఒక జానపద సంస్కృతి నుంచి నా శైలి ఆరంభమైంది.
0: అంటే చదువుకునే క్రమంలో జానపద వాతావరణము లేదంటే మన కుటుంబ భాష మాయమైపోయి పుస్తక భాష వస్తుంది అని భాషావేత్తలు చెప్తూ ఉంటారు సార్. మీ ఉపన్యాసాల్లో విన్నా కూడా, మీతో మాట్లాడుతుంటే కూడా ఆ తెలంగాణలో గ్రామీణ భాష తీయదనం అలాగే ఉంటుంది. దీనికోసం మీరు ఏమైనా సాధన చేయాల్సి వచ్చిందా? ఎందుకంటే మీరు పిహెచ్డి వరకు చదివారు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పుస్తక భాష వేరుగా ఉండే, మీరు దీనికోసం ప్రత్యేకంగా మళ్ళీ కష్టపడాల్సి వచ్చిందా?
1: అంటే నేను ఎప్పుడు కష్టపడలేదు, ఎందుకంటే నా సహజమైనటువంటి భాషను నేను విడిచిపెట్టింది ఎప్పుడు లేదు. పుస్తకాలు చదువుతూ ఉన్నాను, సాహిత్యం చదువుతూ ఉన్నాను, పత్రికల్లో ఏదైతే ప్రచారంలో ఉన్నదో ఆ భాష రాస్తూ వచ్చాను. కానీ రాస్తూ వచ్చిన దశలన్నిట్లలో కూడా అంతరాల్లో, రక్తంలో జీర్ణించిపోయినటువంటి భాషను ఎప్పుడు వదిలిపెట్టలేదు. అది ఎప్పుడు కావాలంటే అప్పుడు బయటకు వచ్చేంతగా నా మీద ముద్ర వేసినటువంటి భాష స్థానీయ భాష. ఈ స్థానీయ భాషను లోపల అట్లా పెట్టుకుని మనం వ్యవహారంలో ఉండేటటువంటి ఒక ప్రామాణిక భాషను రాసి, అంటే నేను సిద్ధాంత వ్యాసాలు రాశాను, పిహెచ్డి ఎంఫిల్ చేశాను. ఆ చేసినప్పుడు కానీ లేదా అప్పుడు ఒక ప్రఖ్యాతమైనటువంటి పత్రికల్లో కవితలు అది ప్రచురించినప్పుడు కానీ, ఈ అన్ని దశల్లో కూడా నేను అప్పుడు ఉన్న ప్రామాణిక భాషలో రాశాను. కానీ ప్రామాణిక భాషలో రాసిన ఈ హృదయంలో ఉన్న ముద్ర ఎక్కడికి వెళ్ళలేదు. కాబట్టి ఈ రెండింటిని మేళవించేటటువంటి సందర్భం రాకపోవచ్చు, కానీ ఆ సందర్భం కోసం ఎదురు చూస్తున్నది కాలం.
0: అవును సార్.
1: నేను ఈ కాలం అనుకూలించగానే హృదయంలో ఉన్న భాష, మెదడులో ఉన్న భాష, రెండు భాషలు కలిసిపోయినటువంటి ఒక రూపం నా కవిత్వానికి అబ్బింది.
0: రచయితగా మొదట ప్రకృతి మీదనో లేదంటే ఒక ప్రేమ గురించో, స్త్రీ గురించో రాస్తారు. ఇవాళకి కూడా నందిని సిద్ధారెడ్డి అన్న పేరు వినగానే ఒక ఉద్యమ కవిగా అందరికీ మనసులో నిలిచిపోయారు. అంటే ఒక కవిగా ఎదగాలంటే ఉద్యమము, రాజకీయాలు వీటన్నింటికీ అనుబంధంగా ఉండాల్సిందేనా, ఈ ప్రకృతి కవిత్వం వీటన్నింటికీ మరి దూరంగా ఉండాలా, దగ్గరగా ఉండాలా, మీ అభిప్రాయం ఏంటి సార్?
1: అంటే నా అభిప్రాయం ఏంటంటే నా జీవితమే నా గురువు. నా జీవితంలో నా ఇంట్లోనే ఉద్యమం ఉంది. మా బాపు నిజాం హయాంలో ఉండేటటువంటి రజాకారులకు వ్యతిరేకంగా పోరాడినటువంటి చరిత్ర ఉంది. ఆయన 10 గ్రామాలకు సంబంధించిన గ్రామరక్ష కమిటీ బాధ్యుడు. కాబట్టి ఊరి ప్రజలందరి కోసం లేదా 10 ఊర్ల ప్రజల కోసం జీవించినటువంటి ఒక అద్భుతమైనటువంటి

0: చరిత్ర ఆయనకుంది. ఆయన నాకు సమయం దొరికినప్పుడల్లా ఈ విషయాలు చెప్తూ ఉండేవాడు.
1: సో జరిగే రాజకీయాలు,
0: జరిగే రాజకీయ చర్చలు ఇవన్నీ కూడా ఉండేవి
1: ఇంట్లో.
0: ఇంట్లో ఉండేవి. నేను ఒక రకంగా సాహిత్యం వైపు మళ్ళక ముందే నన్ను రాజకీయం ఉద్యమం ఎంతో కొంత ఆకర్షిస్తూ వస్తున్నది. కానీ దీనికంటే బలమైనటువంటి ఆకర్షణ సాహిత్యంలో ఉన్నది అని తెలుసుకుంటూ, క్రమక్రమంగా తెలుసుకుంటూ, చదువుకున్నా కొద్దీ తెలుసుకుంటూ వచ్చాను. తెలుసుకున్నప్పుడు ఈ ఉద్యమం నన్ను విడిచిపెట్టకుండానే నన్ను అనునయించింది, నా వెంట నడిచింది. అయితే మీరన్నట్టు ఆ ప్రకృతిని, ఒక స్త్రీని లేదా ఇంకొక ప్రేమ ఏదో రాయకుండా ఇటువైపు ఎందుకు వచ్చాను అని అంటే, అందులో ఒక ఆనందం ఉంది కానీ ఒక ప్రయోజనం తక్కువ అనేటువంటి భావన నాకు చిన్ననాటి నుంచే ఉంది. ప్రణయం రాయొచ్చు రాయకూడదని కాదు. నేను చిన్నప్పటి నుంచి కూడా స్త్రీ పురుషులు పాడుకునే ప్రణయ గీతాలు వింటూ వచ్చిన జానపద గేయాలు, ప్రణయ గీతాలు ఒకవైపు విన్నాను.
1: సార్, మిమ్మల్ని బాగా ప్రభావితం చేసినటువంటి పాట ఏదైనా ఉంటే చెప్పండి సార్.
0: అనేక పాటలు నన్ను ప్రభావితం చేసినాయి. తరచుగా నన్ను వెంటాడే పాట చేతి జేయికొట్టు, వేములపల్లి శ్రీకృష్ణ రాసినటువంటి ఎన్టీ రామారావు పల్లెటూరు అనే సినిమాలో ఉన్న పాట నన్ను బాగా వెంటాడే పాట.

0: రేడియో అనేది నన్ను చిన్నప్పుడు పెంచినటువంటి ఒక గురువు. కాబట్టి రేడియోలో కూడా నేను 1969 దాకా నాకు రేడియో తెలియదు. 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమం జరుగుతూ ఉన్నప్పుడు రేడియో ప్రాంతీయ వార్తలు వినంది నిద్రపోయింది లేదు. ఈ 6-10 ప్రాంతీయ వార్తలు వినేటటువంటి పరిస్థితి ఉన్నప్పుడు నేను ఒక హౌస్లో ఇంటికి పోయి, ఒక మా ఊర్లో 2 రేడియోలు, ఒకటి పోలీస్ పటేల్ ఇంట్లో ఉండేది, ఒకటి హౌస్లో ఇంట్లో. నేను హౌస్లో ఇంటికి పోయి రోజు ఆ ప్రాంతీయ వార్తల టయానికి అక్కడికి పోతుంటే, అప్పటి పంచాయతీ రేడియో కూడా లేదు, అక్కడికి వెళ్ళి అక్కడి వార్తలు వినడానికి వెళ్తుంటే మా బాబుకు కొంచెం అనుమానం వచ్చింది, వీడు ఎక్కడికి పోతున్నాడు అని. ఆయన ఆరాధిస్తే రేడియో వినడానికి వెళ్తున్నాడు. సో రేడియో వినడానికి వెళుతున్నాడు గనక ఏదైనా కష్టపడైనా సరే ఒక రేడియో ఆయన కూడా వినాలని ఒక ఎద్దును అమ్మి, ఆ ఎద్దును అమ్మిన డబ్బులతో ఒక రేడియో కొన్నాడు ఆయన. ఆ రేడియో కొనుక్కొచ్చి పెడితే మా ఇంట్లో పెట్టింది మా ఊళ్ళో 3 రేడియో. మా వాడవాళ్ళంతా వచ్చి ఆ రేడియో వినడం, రేడియోలో పాటలు వినడం, రేడియోలో వార్తలు వినడం, ఇవన్నీ కూడా రేడియో కార్యక్రమాలు. ఈ 69 రేడియో నన్ను బాగా ఆకర్షించినటువంటి, 69 నాకు పెద్ద మూలమలుపు.
1: సార్,
0: అష్టకాల నరసింహరావు శర్మ పద్య సాహిత్యాన్ని పరిచయం చేశాడు. తీగలు తెగిన వీణ, ఆ వీణలో అంత దుఃఖమే ఉంటుంది. ఆ దుఃఖంతో కూడినటువంటి కరుణశ్రీ లాంటి ఆర్ద్రమైన పద్యాలు ఉంటాయి అందులో. అలాంటి పద్య సాహిత్యం ఒకవైపు ఆకర్షిస్తుంది. సరిగ్గా 69 ఉద్యమం, ప్రత్యేక తెలంగాణ ఉద్యమం, అది ఒక ఉధృతంగా నడిచింది, అదొక ఆకర్షణగా ఉండింది. మూడో వైపు మా ఊరి గ్రామ పంచాయతీకి ఒక లైబ్రరీ వచ్చింది, ఒక 200 పుస్తకాలు వచ్చాయి అదే సంవత్సరం. ఆ 200 పుస్తకాలు, ఇక్కడ స్కూళ్ళు బంద్ ఉన్నాయి కాబట్టి వరుస పెట్టి రోజు 2 పుస్తకాలు చదవడం అనేది, అది ఒక ఉద్యమం వల్ల స్కూళ్ళు బంద్ అయినాయి, పరీక్షలు లేవు, ఉద్యమం బళ్ళు లేవు, మొత్తం మూతబడ్డాయి. అప్పుడే లైబ్రరీ వచ్చింది. ఆ లైబ్రరీ పుస్తకాలన్నీ వరుస పెట్టి చదవడం మొదలు పెట్టాను. ఈ వరుస పెట్టి చదవడంతో పాటు ఈ రేడియో రావటం, ఈ రేడియోలో ఉండే నాటకాలు, రేడియోలో ఉండే బాలల కార్యక్రమాలు, రేడియోలో ఉండే సంక్షిప్త శబ్ద చిత్రాలు, సినిమాకు గంట సేపు ఆదివారం ఒక గంట సేపు అది వచ్చేది, దానికోసం సినిమా తెలియదు మాకు. ఆ సినిమా గురించి విన్నది ఏదన్నా ఉంటే ఆ సినిమా సంభాషణలు అన్నీ కూడా ఆదివారం నాడు వస్తే దానికోసం ఇట్లా ఎదురు చూసుకుంటూ ఉండేవాళ్ళం. అది ఒక గొప్ప ఆకర్షణ. ఇలాంటి ఆకర్షణలన్నీ 69 జరిగినాయి. కాబట్టి రేడియో నా జీవితంలో సాహిత్యం వైపు, ఒక శిల్పం వైపు, ఒక రచన వైపు మళ్లించినటువంటి

0: పెట్టి ఒక గొప్ప మార్గదర్శి.
1: బాగుంది సార్.
0: ఆ మార్గదర్శిలో నాటకాలు వినడం, అట్లాంటి దశలోనే ఈ పంచాయతీ లైబ్రరీలో వచ్చిన మా ఊరి కథలు అని తాళ్ళూరు నాగేశ్వరరావు పుస్తకం ఒకటి నేను చదవడం, చదివిన దాంట్లో మిఠాయి పంపకం అనే దాన్ని, అది కథ, ఆ కథను నాటకీకరణ చేసింది నా మొదటి రచన. అట్లాంటి టైంలో దానికి నాటకీకరణ రాయడానికి ప్రేరణ ఏంటిదంటే రేడియో.
1: రేడియో.
0: సో అది నా సాహిత్యంలో నా ప్రవేశం. ఈ ప్రవేశంలో రేడియో 69 కాలం నన్ను ప్రభావితం చేసినటువంటి తీరు. అంటే ఉద్యమం తప్పకుండా ఉండాలా అని అంటే నేను ఉండాలని అనటం లేదు, కానీ జీవితం తప్పకుండా ఉండాలి.
1: బాగుంది సార్.
0: జీవితం నేపథ్యం లేకుండా కేవలం పుస్తక నేపథ్యం, పుస్తకాల్లో చదివిందే రాస్తాము అని అంటే అది అది ఎప్పుడూ సజీవంగా ఉండదనేది నా భావన. జీవనం, జీవిత అనుభవం సంపన్నంగా ఉంటే నువ్వు గొప్ప సాహిత్యం రాయగలవు. కేవలం పుస్తక అధ్యయనం ఉంటే పాండిత్యం అవుతుంది, కానీ సృజనశక్తి తక్కువ వస్తుంది, దాంట్లో జీవత్వం ఒలకదు, ప్రాణకళ ఉండదు దాంట్లో. ప్రాణకళ రావాలంటే ఖచ్చితంగా నీకు ఆ జీవితంతో స్పర్శ ఉండాలి, ఆ స్పర్శ వల్లనే నీ కవిత్వం రాణిస్తుంది. అందుకని ఈ స్పర్శలో ఉద్యమం ఉంటుందా, దృక్పథం ఉంటుందా, ఇవన్నీ పక్కకు పెడితే జీవన స్పర్శ లేకపోతే నీకు దానికి ప్రాణకళ రాదు.
1: జీవితం అంటే మళ్ళీ ఇంకొక చర్చ మొదలవుతుంది, ఎవరి జీవితాన్ని వాళ్లే రాసుకోవాలి, మా జీవితాలు రాయడానికి వాళ్ళెవరు, అది అది కులపరంగా కావచ్చు, సంఘపరంగా కావచ్చు, మతపరంగా లేకుంటే ప్రాంతపరంగా కూడా కావచ్చు. ఇటువంటి సమయంలో మీరు కరోనా లాంటి ఒక పెద్ద ఉపద్రవం ఏర్పడితే దాని మీద మీరు రాశారు సార్. ఇట్లాంటి నేపథ్యంలో చాలా తక్కువ ఉంటాయి మనకు తెలుగు సాహిత్యంలో, ఒక ఉపద్రవం మీద రాసినటువంటి తక్కువ. మనం అమరావతి కథలో కూడా వరద అనే ఒక చిన్న కవిత, శంకరమంచి సత్యం గారు చివరిలో ఒక మలుపు ఉంటుంది, ఇట్లాంటివన్నీ వస్తే మనిషి స్వభావం మళ్ళీ పూర్వ రూపంలోకి వెళుతుంది అన్నట్టుగా ఆ భావన వచ్చేటట్టుగా ఉంటుంది. మరి మీరు ఇప్పుడు ఈ కేంద్ర సాహిత్య అకాడమీ ఎంచుకున్న మీ కవిత్వంలో ఈ అనిమేష ఉపద్రవ కావ్యమే అక్కడ ఆ లిస్ట్లో మెన్షన్ చేశారు సార్. సో ఈ కావ్యం గురించి మీ అనుభవం, మీ జీవితం, మీరు పొందినటువంటి బాధ అదంతా ఒకసారి చెప్పండి సార్.
0: అంటే ఇప్పుడు ఎవరి జీవితం వాళ్లే రాయాలనేది వినడానికి
1: సార్
0: బాగానే ఉంటుంది. ఎవరి జీవితం వాళ్లే రాయడానికి ఎవరైతే ఎక్కువ దుఃఖం పొందుతున్నారో వాళ్ళు ఇవాళటి వరకు అక్షరాస్యతకు దూరంగా ఉన్నారు. సాహిత్యం రాస్తారు.
1: సో సాహిత్య సృజనశక్తి
0: నిరంతరంగా పొలంలో దిగి పనిచేస్తున్న ఒక స్త్రీ ఇవాళటికి, అనిమేష కాలానికి, కరోనా కాలానికి ఆ దుఃఖం రాయాలంటే ఆ స్త్రీ ఇవాళటి కూడా, ఆ ఆడమనిషి ఇవాళటికి చదువు లేదు. ఈ చదువు లేని దశలో ఆమె రాయాలంటే ఆమె జానపద గేయం కట్టగలుగుతుంది కావచ్చు, పాడుతుంది కావచ్చు, కానీ ఆమె ఎట రాస్తుంది, నీ లిఖిత సాహిత్యం ఎట రాస్తుంది,
1: రాయలేదు.
0: కాబట్టి తప్పనిసరిగా నా దృష్టిలో అయితే ఎవరి బాధ వాళ్లే వ్యక్తం చేయాలనుకోవటం అనేది అది అవసరమే కావచ్చు, సందర్భోచితమే కావచ్చు, కానీ అట్లాంటి అవకాశాలు ఇంకా చాలా సంవత్సరాలు శతాబ్దాలు పడుతుందని నా బాధ. అందుకని నేను అప్పటి వరకు ఏమనుకుంటున్నానంటే కవిత్వం వేడుక కాదు, గాయాల గొంతు కానీ నేను మొదటి పుస్తకంలోనే చెప్పుకున్నాను. ఎవరైతే గాయపడి ఉన్నారో, ఎవరైతే దుఃఖపడి ఉన్నారో వాళ్ల ఏడుపును వాళ్లే ఆవిష్కరించాలంటే నీ శిల్పం తెలియదు, నీ కవిత్వం తెలియదు, నీ అక్షరాస్యత తెలియదు, వాళ్ళు బడికి వెళ్ళలేదు, ఎట రాసుకుంటారు?
1: రాయలేరు.
0: వాళ్ళు రాయాలన్నప్పుడు వాళ్ల బాధ నీకు నలుగుట్లోకి, సాహిత్యంలోకి కావ్య గౌరవం పొందాలని అనుకున్నప్పుడు తప్పనిసరిగా వాళ్ళ దుఃఖం పట్ల సానుభూతి, కావ్య విలువల పట్ల గౌరవం, అభినవేశం ఉన్న వాళ్ళు రాయవలసినటువంటి అవసరం ఉంటుందని నేను నమ్ముతాను. అందుకనే గాయాల గొంతుకు అన్నాను, గాయపడిన వాళ్ళకి మనం గొంతుకు కావాలి.
1: సార్
0: నా గురించి నేను రాసుకో, నేను సుఖంగా ఉన్నాను ఇవాళ. అనిమేష వచ్చింది, పెద్ద ఉపద్రవం వచ్చింది. అనిమేష వచ్చినప్పుడు వలస జీవులు రోడ్డెంబట్ నడుస్తూ ఉన్నారు, ఎన్ని కిలోమీటర్లో తెలియదు, ఎంత దూరమో తెలియదు, నడుస్తూ ఉన్నారు,
1: చేరుకుంటారో లేదో గమ్యం తెలియదు,
0: గంట రెండు గంటలు, రోజు ఒక రోజు, 10 రోజులు, వారం రోజులు, నెల రోజులు నడుస్తూనే ఉన్నారు. వాళ్ళు నడుస్తుంటే మైలురాళ్ళు సిగ్గుపడ్డాయని రాశాను.
1: అవును సార్.
0: మైలురాళ్ళు సిగ్గుపడేటట్టు మనుషులు నడుస్తున్నారు, తినడానికి తిండి లేదు, కడుపులో పోరడు, సంకలో పోరడు, ఎడబాసిన దూరంగా ఉన్న పోరడు, ముగ్గురు పోరల్ని పట్టుకొని ఆమె నడవాలి, కూలిపోయేదాకా కడుపులో ఉన్న పోరడికి తిండి లేదు, ఆహారం లేదు, సాధలేదు. అందుకని లోపలి శిశువును బతికించుకోవడం కోసం ఆమె ఆహారం తినాల్సి వస్తే, ఆహారం లేకపోతే గడ్డి తీసుకొని పీక్కొని తిన్నది అని నేను చదివాను
1: సార్.
0: ఎంత దుఃఖం! ఈ దుఃఖం ఆమె రాయాలంటే ఎప్పుడు రాస్తుంది?

0: రాయలేదు,
1: రాయలేదు,
0: కనుమరుగైపోతుంది. కాల గర్భం
1: ఆ తర్వాత నీకు ఆ ఉపద్రవం ఉండదు, ఆ దుఃఖం కూడా వార్తల నుంచి దూరం అవుతుండవచ్చు. అందుకని ఆ దుఃఖాన్ని రికార్డ్ చేసే పని, ఆ దుఃఖాన్ని కవిత్వం చేసే పని, ఆ దుఃఖాన్ని సాహిత్యం చేసే పని, ఆ దుఃఖానికి వాక్య రూపం ఇచ్చేటటువంటి పని తప్పకుండా బాధ్యత కలిగినటువంటి కవిది. నేను ఆ బాధ్యత కలిగిన కవిని గనక ఉపద్రవ గాథను, కరోనా కాలంలో ఎన్ని దుఃఖాలు, పక్కకే అమ్మ శవం ఉంది, పక్కకే కొడుకు శవం ఉంది, ఒకే హాస్పిటల్లో ఇద్దరు శవాలే, కానీ ఒకరు చనిపోయినారనే స్థితిని ఇంకొకరు గుర్తించలేనటువంటి ఒక దుస్థితి ఉంది. కొడుకును చూడాలని తల్లికి ఉంది, తల్లిని చూడాలని కొడుకు ఉంది, కానీ ఇద్దరు శవమై ఉన్నారు అక్కడ. పక్క పక్కకే ఉన్నాయి శవాలు, కానీ శవాల్లో జీవం లేదు, ప్రాణం లేదు. ఎంత దుఃఖం! ఈ దుఃఖం వాళ్ళు ఎట్ట రాస్తారు? చనిపోయినారు కదా, ఎట్ట రాస్తారు? ఆ శవాల దుఃఖం నేను రాశాను.
0: అదే సార్, ఒక దుఃఖాన్ని ఆవాహన చేసుకోవాలంటే కూడా భయం కవులకి. అట్లాంటిది ఆవాహన చేసుకొని రాయాలి. మీరు ఇప్పుడే కాదు, ఇదే మొదటిసారి కాదు మీరు దుఃఖాన్ని ఆవాహన చేసుకొని మళ్ళీ కవిత్వంగా వ్యక్తం చేయటం. జీవితం, మీ ఉద్యమ నేపథ్యము, తెలంగాణలో స్థితిగతులన్నీ ఆవాహన చేసుకుని మీరు రాసినవే. మీ కవిత్వం చదువుతుంటే అర్థమవుతూ ఉంటుంది, నది పుట్టుబడి కానీ పుట్టుబడి కానీ, ఒక బాధ కాదు, ఇట్లాంటివన్నీ చదువుతుంటే ఆ దుఃఖం మన గుండె లోతుల్లో నుంచి పెకిలొచ్చినట్టుగా కనిపిస్తుంటుంది. ఏదో పై పైన రాసినట్టుగా అనిపించదు సార్ నాబోటి వాడికి చదువుతుంటే. ఇట్లాంటి నేపథ్యంలో దుఃఖం రాస్తూనే ఒక వేడుక రాయాలి మన తెలంగాణ గురించి అని మీకు ఎలా అనిపించింది? ఎందుకంటే నేను దేని గురించి మాట్లాడుతున్నా అంటే, నాగేటి సాళ్లల్లో నా తెలంగాణ నా తెలంగాణ అన్న పాట తెలంగాణ వైభవాన్ని, వేడుకని సూచిస్తుంటుంది. అప్పటి వరకు వచ్చిన తెలంగాణ పాటలన్నీ ఒక శైలి, ఒక భావ వ్యక్తీకరణలో ఉంటే, మీది ఇంకొక శైలిలో ఇంకో భావ వ్యక్తీకరణలో ఉంది, దాని గురించి చెప్పండి సార్.
1: అంటే ఇప్పుడు దుఃఖం గురించి రాయటం నాకు ఇష్టమైనటువంటి పని, నేను కోరి ఎంచుకున్నటువంటి పని. అట్లనే గాయపడిన బాధ కవిత్వంలోకి తీసుకురావడం అనేది, వాళ్ళ గొంతుగా ఉండడం అనేది నాకు కవిత్వ లక్ష్యంగా పెట్టుకున్నాను. కాబట్టి అటు రాస్తూ వస్తున్నప్పుడు గాయపడిన వాళ్లకు కూడా సంస్కృతి ఉంటుంది, దుఃఖపడిన వాళ్ళు కూడా జీవితమంతా దుఃఖంలోనే ఉండరు, వాళ్ల దుఃఖపడినటువంటి జీవితంలో ఆనందించేటటువంటి క్షణాలు కూడా కొన్ని ఉంటాయి, గర్వపడే క్షణాలు కూడా కొన్ని ఉంటాయి.
0: అవును సార్.
1: లేకపోతే మనిషి బతకలేడు. 24 గంటలు దుఃఖంతోనే ఉంటే మనిషి బతకలేడు. ఆ 24 గంటల దుఃఖంలో కూడా ఏదో ఒక గంటో అరగంటో క్షణమో ఒక ఆనందం ఉంటుంది. ఆ ఆనందమే నీ జీవితాన్ని ముందడికి తీసుకెళ్తుంది. కాబట్టి అది ఏది అని చూసినప్పుడు నేను ఒక శ్రామిక ప్రపంచం యొక్క దుఃఖాన్ని నేను రాశాను, రాస్తూ వచ్చాను కవిత్వంలో. కానీ ఆ శ్రామికుల్లో కూడా ఒక వేడుక ఉంటుంది. అది తెలంగాణ సందర్భం వచ్చేసరికి తెలంగాణ దుఃఖం ఒకటే కాదు, తెలంగాణకు కొన్ని సంతోషాలు కూడా ఉంటాయి, తెలంగాణకు కొన్ని గర్వపడే ఒక సంస్కృతి కూడా ఉంటుంది. అలాంటి ఒక సంస్కృతిని కవిత్వీకరించాలి అనేటువంటి ఒక ఆలోచన నాకు కలిగింది. అంటే నిరంతరంగా అవతలి వాళ్ల యొక్క అణచివేతలు, అవమానాలు మాత్రమే ఎదుర్కోవటంగా, అవమానాలు అణచివేతలు ఎదుర్కొనే మధ్యన ఎక్కడో తాను తలెత్తుకొని నాకు ఇది ఉంది అని అతను చెప్పాలి.
0: అవును,
1: అలాంటి ఒక భావనతోనే ఆయన జీవిస్తున్నాడు. ఇవాళ కాకపోతే నా రోజు ఒకటి వస్తుంది, నా వేడుక ఒకటి వస్తుంది, నా పండుగ ఒకటి వస్తుంది, నేను ఆనందించి సంతోషంగా చిరునవ్వు నవ్వే రోజు ఒకటి వస్తుంది అని నమ్మకంతో జీవిస్తుంటాడు మానవుడు. అలాంటి దశలో ఇక్కడి ప్రాంతానికి, తెలంగాణ ప్రాంతానికి దుఃఖం ఎంత ఉందో గర్వకారణమైనటువంటి సంస్కృతి కూడా అంత ఉందని చెప్పడానికి రాసిన పాట నాగేటి సాళ్లల పాట. ఇక్కడ అంత దుఃఖం మధ్యన అప్పు చేసైనా సరే పీర్ల పండుగ జరుపుకోవాలి, అప్పు చేసైనా సరే బతుకమ్మ పండుగ జరుపుకోవాలి, అడిబిడ్డని ఇంటికి తీసుకొచ్చుకోవాలి.
0: అవును,
1: నా దగ్గరనే లేదు తిండి పెట్టడానికి లేదంటే, నీ దగ్గర లేకపోయినా సరే ఒకరోజు ఉపవాసం పెట్టినా సరే కానీ, అత్తగారింట్లో కష్టాలు పడుతున్నటువంటి ఆడబిడ్డను నీ ఇంటికి తీసుకొచ్చేసి నువ్వు ఒక చీర పెడితే చీర పెట్టు, చీర పెట్టకపోయి వెళ్ళకపోతే చీర పెట్టకున్నా పర్లేదు, కానీ నీ ఇంట్లో మీ ఆత్మీయుల మధ్యన ఆమె గడిపేటటువంటి ఒక సన్నివేశం వస్తే అది ఆమెకు ఆనందం కలుగుతుంది. కాబట్టి ఇలాంటి కొన్ని పండుగలు, ఇలాంటి కొన్ని వేడుకలు జీవితంలో ఉన్నాయి గనుకనే ఈ దుఃఖాన్ని సునాయసంగా జయించగలుగుతున్నారు. అడిబిడ్డని ఎందుకు తీసుకొస్తారు బతుకమ్మ పండుగ కంటే? ఆ వారం 10 రోజుల్లో తిరిగి అత్తగారింట్లో ఒక 1-2 సంవత్సరాలకు కావలసినటువంటి జీవితాన్ని జయించగలిగే, దుఃఖాన్ని జయించగలిగేటటువంటి ఒక
0: శక్తిని
1: ఆమెకు నూరి పోసి
0: బాగుంది,
1: దీనికి సంబంధించినటువంటి ఒక స్ఫూర్తి నింపి పంపిస్తారు
0: సార్.
1: కనుక ఇవన్నీ బతుకమ్మ పండుగ కానీ ఒక పొలంలో కానీ ఇంకో చోటు ఇవన్నీ కౌన్సిలింగ్ సెంటర్స్
0: సార్.
1: వాళ్ళకి కావలసిన ఒక తృప్తిని ఒక స్ఫూర్తిని జీవితం అంతా గింతే ఉంటుంది దీన్ని దాటు.

0: పట్టుకొని పోవాలనేటువంటి ఒక మనస్థైర్యాన్ని ఇవ్వగలిగినటువంటి పండుగలు జీవితంలో ఉన్నాయి. ఆ పండుగల యొక్క గొప్పతనం, ప్రాశస్త్యాన్ని చెప్పడానికి నేను నాగేట్ చాలా రాశాను. మా ఉల్లా రే ఉల్లా అని ఇదేదైతే రాసిందో
1: సార్,
0: ఆ పండుగలన్నీ తంగేడు పువ్వులు తాంబాలమంతా.
1: ఎంత గొప్ప మాట సార్ అది.
0: తంగేడు పువ్వులు తాంబాలమంతా, బంగారు చీరలు బాజారులన్నీ, బతుకమ్మ పండుగ నా తెలంగాణ, బంతి పూల తోట నా తెలంగాణ. ఇవన్నీ ఎందుకు రాసుకుంటూ వచ్చినాం అనంటే, ఆ పూటకు అది కష్టంగా ఒక చీర కట్టుకొని అలంకరించుకొని పండుగ పూట అక్కడ దాకా పోయి ఆడడం అనేటువంటిది, పూలు ఎక్కడో ఖర్చు పెట్టే పూలు కాదు, దొరికే సాధారణమైనటువంటి తంగేడు పూలు. ఇలాంటి ఒక సంస్కృతి మన, ఇలాంటి ఒక వేడుకలు సంస్కృతిలో ఉన్నాయి, వాటిని ఆవిష్కరించడం కోసం నేను పాట.
1: నంది అవార్డు కూడా వచ్చింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ టైంలో.

0: మీకు ఈ పాటలు రాయాలని ఎవరైనా ఈ పాటల రచయితను చూస్తే అనిపించిందా సార్? ఎందుకంటే నిజానికి భిన్న శైలి, నిజానికి అప్పటి వరకు వస్తున్న పాటలకి మీ పాటలోని శైలికి చాలా వ్యత్యాసం ఉంది. మీ మీద ప్రభావం చూపిన కవి ఎవరైనా ఉన్నారా పాటలో ముఖ్యంగా?
1: అంటే పాట విషయం వచ్చేసరికి నారాయణ రెడ్డి గారి పాటల్ని నేను బాగా అభిమానించాను. నారాయణ రెడ్డి గారి దగ్గర చదువుకోవాలనే కోరిక కూడా నాకు రేడియో నుంచే మొదలైంది. రేడియోలో చిత్రసీమలో ఆయన పాటలు విని,
0: అవును సార్,
1: సినిమాల్లో ఆయన పాటలు విని, రేడియో వైపే కాదు ఎంఏ వైపు కూడా వచ్చి పరిశోధన, ఇవన్నీ పిహెచ్డికి గైడ్ కూడా ఆయనే
0: సార్,
1: ఆయన దగ్గరనే చేశాను నేను. కాబట్టి నాకు పాట, నేను వచన కవిత్వం రాస్తున్నా పాట నా వెంబడి ప్రయాణిస్తుంది. పాట రాయాలి అన్న కోరిక ఉంది, కాకపోతే నాకు గొంతు లేదు కనుక నేను పాడలేను కనుక పాటలు రాయకపోవచ్చు. కానీ ఎప్పుడైనా ఒక గాయకుడు నా పక్కకు ఉన్నప్పుడు పాటలు రాశాను. పాటలు నేను అమితంగా ఇష్టపడ్డాను, విన్నాను, వాటిలో లీనమయ్యాను.
0: సార్,
1: అలాంటి దశలో ఒక గాయకుడు ఉన్నప్పుడు రాయాలని అనుకున్నాను. ఇట్లా అనుకుంటున్నప్పుడు నాకు రసమయ బాలకిషన్ మొదటిసారి మద్యపాన వ్యతిరేక ఉద్యమం మొదలైనప్పుడు, ఆ మద్యపాన వ్యతిరేక ఉద్యమంలో మేము పాల్గొనాలని మంజీరా రస సంఘం నుంచి మేము తీర్మానం చేసుకున్నప్పుడు కొన్ని పాటలు కావాలి సార్ అని ఆయన ఒకటి రెండు ట్యూన్లు ఇస్తే నేను పాటలు రాశాను. ఒకటి తాగుడు మానండి, మద్యపానం మానేయండి అని చెప్పి పాటలు రాశాను. అది అది ఒక సందర్భం.
0: సార్,
1: తెలంగాణ సందర్భం వచ్చేసరికి కూడా పాటలు ఎక్కువ రీచ్ అవుతాయి కనుక, హృదయాలకు చేరుకునే అవకాశం ఉంటుంది కనుక పాటలు రాయాలనేటువంటి ఒక తలంపు నాకు ఉన్నప్పుడు, షేక్ బాబా అనే మిత్రుడు వచ్చి ఒక తెలంగాణకు ఒక పాట రాస్తే బాగుంటుంది సార్ మీరని, ఆగస్టు 17, 1997 మంజీరా రచయిత సంఘం ప్రత్యేక తెలంగాణ సదస్సు, అందులో పాడడానికి పాట కావాలని అడిగితే ఆ ఉదయం పూట 5 గంటల నుంచి 6 గంటల దాకా ఒక గంటలో
0: రాసినటువంటి. అట్లా మీరు చిన్నప్పుడే రాశానని అన్నారు, అప్పుడు చాలా పాటలు,
1: అప్పుడు కూడా పాటలు రాశాను. నేను సినిమాల్లోకి వెళ్లే ఆలోచనతో డిగ్రీలో ఉన్నప్పుడు 200 సినిమా పాటలు నేను రాసి, ఇవన్నీ కూడా సినిమా నిర్మాతల అడ్రస్లు తెలుసుకొని, దర్శకుల అడ్రస్లు తెలుసుకొని పోస్ట్
0: చేసి
1: అది అన్ని చెత్తబుట్టులో పడేది. అది ఒక దశ, ఇదొక దశ. నేను ఎంఏలో ఉన్నప్పుడు నకులుడు అని ఒక గాయకుడు ఉండేవాడు, ఆయన అడిగితే ఒక పాట రాసినప్పుడు, ఇది నిశిరాత్రి మది నిశిరాత్రి చిగురించే మొక్కలను చీకటిలో పాతిరి అని ఒక పాట రాశాను. అది అప్పుడు ఆయన ఒకటి పాడుతుండే, ఆ తర్వాత అట్లా నాకు పాటలు అడపా దడపా రాసిన ఒక అనుభవం.
0: అంటే ఇప్పుడు మీరు సినిమాల్లోకి ప్రయత్నించారు కానీ సినిమానే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చింది, జై బోలో తెలంగాణలో.
1: తెలంగాణ దానికంటే ముందు వీర తెలంగాణ,
0: వీర తెలంగాణ
1: ఈ నాగేట్ సాలల పాట
0: సార్,
1: అది బాగా ప్రాచుర్యంలోకి వచ్చిన తర్వాత ఎక్కడికక్కడ సభల్లో చాలా మంది దేశపతి శ్రీనివాస్ పాడుతూ ఉంటే అందరూ నృత్యం చేస్తూ వాళ్ళ కేరింతలు వేస్తూ ఉన్నప్పుడు అట్లా విస్తృత ప్రచారంలోకి వచ్చింది కనుక నారాయణమూర్తి
0: వెతుక్కుంటూ
1: మా ఇంటికి వచ్చాడు. సిద్దిపేటకు వస్తున్నా అని సిద్దిపేటకు వచ్చి మా ఇంటికి వచ్చాడు. వచ్చి ఆ సినిమాలో వీర తెలంగాణ సినిమాలో పాట పెట్టుకుంటా అంటే నిరభ్యంతరంగా పెట్టుకోమని, దాన్ని డబ్బుల కోసం రాయలేదు, డబ్బుల కోసం నేను ఇవ్వను కూడా.
0: బాగుంది,
1: అందుకని మీరు సినిమాలో వాడుకోవచ్చు అంటే ఆ సినిమాలో జేసుదాస్ పాడాడు. ఆ పాటకే 2010 సంవత్సరానికి ఉత్తమ సినిమా గీత

0: నంది పురస్కారం అని ఇచ్చింది.
1: దాని తర్వాత కూడా ఒక రెండు మూడు సినిమాలు
0: నేను దాని తర్వాత శంకర్ అడిగాడు
1: సార్,
0: జైబోలో తెలంగాణ సినిమా తీసేటప్పుడు ఎన్ శంకర్ ఒక డ్యూయట్ రాయాలని అడిగాడు. ఆ డ్యూయట్ అన్నప్పుడు కొంచెం వెనకాడాను నేను.
1: సంస్కృతిని
0: ఆయన చెప్పాడు, ఇది నీకు పేరు తెచ్చే పాటనే, తెలంగాణ సంస్కృతి నేపథ్యంలో డ్యూయట్ ఎవరు రాయలేదు, తెలంగాణ కవులు రాశారు కానీ సంస్కృతి నేపథ్యంలో రాయలేదు, ఇందులో సినిమాలో తెలంగాణ సంస్కృతి నేపథ్యంలో ఉంటుంది పాట, ఆంధ్ర అమ్మాయి తెలంగాణ హీరో
1: సార్,
0: ఆ మొత్తం నేపథ్యం అంతా కూడా తెలంగాణ సంస్కృతే ఉంటుంది, కాబట్టి నువ్వు రాస్తేది ఏకకాలంలో డ్యూయట్ అవుతూ తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేదిగా ఉంటుంది కనుక నీకు పేరు తెస్తుంది అంటే నేను అప్పుడు ట్రై చేస్తాను అని రాశాను. ఆ నిజంగా ఆ పాట యువకుల్లో చాలా వెళ్ళిపోయింది, తెలంగాణ వాళ్లే కాదు ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు కూడా దాన్ని బాగా అభిమానించారు. మంచి పాటగా మంచి యుగల గీతంగా దాన్ని గుర్తింపు వచ్చింది. ఇప్పటికీ నేను ఎక్కడికైనా పోయినప్పుడు ఒక పువ్వు ఒక నవ్వు
1: గుర్తు చేస్తాను
0: సార్ అని గుర్తు చేస్తాను.

0: తెలంగాణ రైతాంగ పోరాటం నేపథ్యంలో బందూక్ అనే సినిమాలో ఒక పాట రాశాను. అది నాకు కొంత కీర్తి తెచ్చింది. తెలంగాణ రైతాంగ పోరాటాన్ని మొత్తం ఒక 6-7 నిమిషాల్లో తెలిపేటటువంటి పాట.
1: ఇందాక అవార్డ్స్ గురించి వస్తున్న నంది అవార్డు అన్నారు, అట్లనే ఈ సంవత్సరము మన ఆల్ ఇండియా రేడియో కూడా జాతీయ తెలుగు కవిగా మిమ్మల్ని ఎంపిక చేసింది.
0: అరుదైన గౌరవాల్లో జాతీయ కవి సమ్మేళనంలో పాల్గొనడం కూడా నాకు అరుదైన గౌరవం.
1: మీరు ఇందాక చెప్పినట్టు శ్రీనారాయణ రెడ్డి, దాశరథి లాంటి ఉద్దండులు,
0: అలాంటి వాళ్ళు వెళ్ళారు. ఆ వెళ్ళినప్పుడు చాలా సందర్భాల్లో అనిపించేది, ముఖ్యంగా రిపబ్లిక్ డే కంటే ముందు రోజు, జనవరి 26 రిపబ్లిక్ డే అయితే దానికంటే ముందు రోజు ఒక సర్వభాష కవి సమ్మేళనం వచ్చేది. ఆ సర్వభాష కవి సమ్మేళనం ప్రత్యేకంగా పనిగట్టుకుని అది రాత్రిపూట వస్తుంటే నిద్ర కాచి వినేది. అట్లా నిద్ర కాచి వింటున్నప్పుడు తెలుగు కవిని విన్నప్పుడు మానానందం కలిగేది. నాది కాకపోవచ్చు, కానీ తెలుగు కవిని విన్నప్పుడు ఈ 24 మంది కవులల్లో తెలుగు కవి కూడా ఉన్నాడు కదా అని సంతోషం కలిగేది. అట్లాంటి ఉద్దండులు చదివినటువంటి ఒక రూపం అది. కాలక్రమంలో ఇటీవల ఆకాశవాణి అధికారుల ప్రత్యేక చొరవ వల్ల అది నాకు జాతీయ కవి సమ్మేళనంలో పాల్గొనేటటువంటి అవకాశం కలిగింది. అది ఈ సంవత్సరమే కలిగింది. 2025లోనే ఢిల్లీలో రికార్డింగ్ అయింది, 26లో ప్రసారమైంది. కాబట్టి 25, 26 ఈ 2 సంవత్సరాలు కలిపితే ఒక సంవత్సరం కింద లెక్కేసుకుంటే ఆ ఒక సంవత్సరంలో ఈ జాతీయ కవి సమ్మేళనంలో పాల్గొనడం, అనిమేష కావ్యానికి జాతీయ గుర్తింపు రావడం, ఈ రెండు కూడా నాకు గర్వకారణంగా ఉంటాయి. అది అక్కడ ఢిల్లీలో ఎంత బాగా జరిగిందో
1: సార్,
0: ఇక్కడ కూడా ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం తరఫు నుంచి కూడా స్థానికంగా తెలుగు యూనివర్సిటీ ప్రాంగణంలో ఏర్పాటు చేసినటువంటి సర్వభాష కవి సమ్మేళనం కూడా అద్భుతంగా దాన్ని రూపకల్పన చేసి ప్రసారం చేశారు. నిర్వాహకులు తీసుకున్న శ్రద్ధ అడుగడుగునా కనబడింది, చాలా వైభవంగా జరిగింది. అది నాకు మహదానందాన్ని ఇచ్చింది. అది చాలా గుర్తుపెట్టుకునే జ్ఞాపకం నాకు.
1: తెలంగాణ వచ్చిన తర్వాత సాహిత్య అకాడమీ ఏర్పాటు చేసుకోవాలని ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రభుత్వం, మీరు సాహిత్య అకాడమీ తొలి చైర్మన్గా ఆ కుర్చీలో కూర్చున్నారు. వెనకటి పుస్తకాలన్నీ, మరుగున పడిన పుస్తకాలన్నీ అచ్చయించారు. రవీంద్ర భారతి అప్పటి వరకు పాటలకే కేంద్రంగా, సినీ సంగీత విభావరికి కేంద్రంగా ఉన్న రవీంద్ర భారతిని ఒక అకాడమిక్ స్థాయిలో సెమినార్లు జరిగేలాగా మీరు ప్రోత్సహించారు. దీని వెనకాల మీ కృషి ఎలా ఉంది చెప్పండి సార్.
0: అంటే దాదాపు ఒక 40-50 సంవత్సరాల నా ప్రయాణంలో నేను ఎదుర్కొన్నటువంటి అనేక అనుభవాల యొక్క సారం తెలంగాణ సాహిత్య అకాడమీ నిర్వహణ. ఈ ప్రయాణంలో సదస్సులు చూశాను, కవి సమ్మేళనాలు చూశాను, నేను సంగీత విభావరులు చూశాను, నేను సభలు నిర్వహించగలిగాను, రచయితల సభలు నిర్వహించాను, భాషావేత్తల సభలు నిర్వహించాను, రకరకాలైనటువంటి రూపాల్లో నేను అనేక కార్యక్రమాలు తీసుకుంటూ నడుచుకుంటూ వచ్చాను. ఈ నడుచుకుంటూ వచ్చినప్పుడు నాకు ఈ అనుభవాలన్నింటినీ ఒకచోట గుదిగుచ్చితే వాటన్నిటికీ ఒక కార్యాచరణ రూపం ఇవ్వగలిసి వస్తే అది ఏంటిది అంటే తెలంగాణ సాహిత్య అకాడమీ. 1974లో ప్రపంచ తెలుగు మహాసభలు జరిగినాయి. నేను ఆ రోజున 74 పరిస్థితి ఏంటంటే నేను సభలకు కూడా వచ్చేటందుకు నాకు బస్కిరాయిలు కూడా లేనటువంటి స్థితి. 3.5 సిద్దిపేట నుంచి హైదరాబాద్ రావడానికి 3.5 రూపాయల ఛార్జ్, ఆ 3.5 కూడా లేనటువంటి స్థితిలో ఉన్న నేను సభలు విన్నాను, కానీ సభల గురించి నేను సభలు చూసే అవకాశం నాకు దొరకలేదు. అది తిరగేస్తే ప్రపంచ తెలుగు మహాసభలు 2017లో నిర్వహించేటటువంటి ఒక అవకాశం, ఆనాడు చూసే అవకాశం లేనటువంటి నాకు నిర్వహించే అవకాశం ఒక రావడం అనేది నా గొప్ప అదృష్టంగా నేను భావిస్తాను. అయితే దీంట్లో నా 50 సంవత్సరాల అనుభవం అంతా ఉపయోగించి రంగరించి ఆ సభలు నిర్వహించాను. అందుకని అక్కడ సదస్సులు ఎట్లా జరగాలి, అక్కడ అకాడమిక్ స్థాయి విశ్వవిద్యాలయ స్థాయిలో నేను పరిశోధన చేసి ఉన్నాను కాబట్టి పరిశోధన యొక్క ప్రామాణికత ఏంటిదో నాకు తెలుసు కాబట్టి రవీంద్ర భారతిలో పాటల కార్యక్రమాలు మాత్రమే కాదు అకాడమిక్ సదస్సులు, విద్యా సదస్సులు, సాహిత్య సదస్సులు నిర్వహించవచ్చు అని బహుశా నీ ఆధ్వర్యంలోనే అద్భుతంగా శాతవాహనుల నుంచి కానీ ఒక సదస్సు రూపకల్పన చేసి మనం చేసినప్పుడు ఆ సదస్సు పుస్తకాన్ని కూడా తీసుకొచ్చి మనం అందరి దృష్టికి తెచ్చినప్పుడు కేసీఆర్ గారే ఆశ్చర్యపోయి ఆ పుస్తకం నాకు కావాలని, మనం వేసినట్టు తెలియక ఆ పుస్తకం నాకు కావాలని అడగడం, ఇది గొప్ప జ్ఞాపకం. అందుకని నేను కవిత్వాన్ని ప్రేమించాను, పరిశోధనను ప్రేమించాను, పరిశోధకుల్ని ప్రేమించాను, ఆ క్రమంలోనే తెలంగాణను ప్రేమించాను, తెలుగు భాషా సాహిత్యాన్ని ప్రేమించాను, పుస్తకాల్ని ప్రేమించాను. కనుక పుస్తకాలు పబ్లిష్ చేశారు 3 ఏళ్ల కాలంలో 125 పుస్తకాలు.

0: అట్లనే అనేక సదస్సులు, పరిశోధన సదస్సులు నిర్వహించాము. ఒకటి కాదు, దాని తర్వాత మళ్ళీ కాకతీయుల నుంచి అసఫ్జాహీల దాకా అని ఇంకొక పుస్తకం వేశాం. అసఫ్జాహీల నుంచి ఆంధ్రప్రదేశ్ దాకా అని ఇంకొక సదస్సు కూడా నిర్వహించాం. ఇటు ఒకవైపు సదస్సులు జరుగుతున్నాయి, పరిశోధనలు జరుగుతున్నాయి, ఇంకొక వైపు పుస్తకాలు పబ్లిష్ చేస్తున్నాయి, ఇంకొక వైపు నేను రచయితల సంఘాలు నడిపాను కనుక, మంజీరి రచయిత సంఘం కావచ్చు, తెలంగాణ రచయితల వేదిక కావచ్చు, తెలంగాణ రచయిత సంఘం కావచ్చు, ఇవన్నీ నిర్మాణం చేసినటువంటి ఒక అనుభవం ఉంది. కాబట్టి ఈ నిర్మాణంలో కొత్త వాళ్ళకి సాహిత్యం సృజన చేయటంలో వాళ్ళకి శిక్షణ కూడా అవసరం అనేటువంటి శిక్షణలో భాగంగా డిగ్రీ కాలేజీల్లో పాఠశాలల్లో వీళ్ళ కార్యక్రమాలు నిర్వహించి రేపటి రచయితల్ని రూపొందించేటటువంటి కార్యక్రమం కూడా చేశాం. కొట్టి ఒక బహుముఖ కార్యక్రమాలు నిర్వహించినటువంటి ప్రత్యేకత సాహిత్య అకాడమీకి ఉంది. అయితే సాహిత్య అకాడమీని కేవలం ఏదో ప్రభుత్వ సంస్థగానే భావించలేను. సాహిత్య అకాడమీని తెలంగాణ పునర్నిర్మాణ సందర్భంలో ఒక గొప్ప సంస్థగా భావించి దాన్ని అన్ని దిక్కుల ఉపయోగకరంగా ప్రయోజనవంతంగా తీర్చిదిద్దేటటువంటి పని చేశాను కనుక దాన్ని ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్నాం. రసార్ణవ సుధాకరం అనేటువంటి సర్వజ్ఞ సింగభూపాలు రాసిన పుస్తకం 80 ఏళ్ల నుంచి అది ప్రింట్లో లేదు. అది తెలంగాణ సాహిత్య అకాడమీ ప్రింట్ చేసి మళ్ళీ తీసుకొచ్చినప్పుడు మొత్తం తెలుగు జాతికి గర్వించింది. అలాంటి పుస్తకాలు అనేకం పబ్లిష్ చేశారు.
1: నేను మొదట కవిని అన్న మాట మీ గొంతు నుంచే నేను విన్నాను. మిమ్మల్ని ఎవరు అంటే నన్ను కవి అని పిలవండి, నేను చాలా ఆనందిస్తానని అన్నారు. ఒకవైపు కవిగా ఆనందం పొందుతూనే ఇంకోవైపు పరిశోధకుడిగా రీసెర్చ్ చేయటం, ఈ రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? నిజానికి పరిశోధకుడిగా ఉంటే కవి అవ్వలేడు, ఎందుకంటే స్పందించే హృదయం ఉంటే పరిశోధన తగ్గిపోతుంది అన్నారు. మరి ఈ రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు మీరు?
0: అంటే రెండింటిని కాదు, ఎన్ని అయినా కూడా బ్యాలెన్స్ చేయొచ్చు అని నేను అనుకుంటున్నాను. నువ్వు ప్రేమించవలసినంత ప్రేమిస్తే, నీవు పరిశోధనకు అంకితమైతే పరిశోధన అద్భుతంగా చేయగలవు. నువ్వు ప్రచన్నకు అంకితమైతే కవిత్వాన్ని కూడా అద్భుతంగా రాయగలవు. నువ్వు ఉద్యమానికి అంకితమైతే ఉద్యమాన్ని కూడా అంత అద్భుతంగా నడపగలవు. నీలో కావలసింది ప్రేమ, నీలో కావలసింది పని పట్ల ఒక శ్రద్ధ. ఆ పని చేయడానికి నువ్వు చులకనగా భావిస్తే నువ్వు ఏది చేయలేవు. కాబట్టి రచన చెయ్యాలన్నా, పరిశోధన చెయ్యాలన్నా, లేదా ఒక ప్రచురణ చెయ్యాలన్నా, లేదా ఒక ఉద్యమం నడపాలన్నా, వీటన్నిటి కావాల్సింది మొదట ప్రేమ. దాని పట్ల నీకు అభిరుచి ఇంట్రెస్ట్ ఉండాలి. రెండవది పని పట్ల ఇష్టం ఉండాలి, పని పట్ల గౌరవం ఉండాలి. మూడవది మనుషుల పట్ల, నీ ప్రాంతం పట్ల, నీ జాతి పట్ల, నీ సంస్కృతి పట్ల, నీ రంగం పట్ల నీకు ప్రేమ ఉండాలి. తప్పనిసరిగా అద్భుతంగా చేయగలుగుతాం. కాబట్టి కవిత్వం రాస్తూ ఉన్నప్పుడు, ఒక సినిమా పాట రాస్తున్నప్పుడు సినిమా పాటలోనే జీవించాలి మనం. పరిశోధన చేస్తున్నప్పుడు పరిశోధనలోనే బతకాలి. దాదాపు నేను 3 సంవత్సరాలు సాహిత్య అకాడమీ నడిపితే 3 సంవత్సరాలు నేనేం రాయలేదు. పని తప్ప నాకు ఇంకోటి లేదు. సాహిత్య అకాడమీని నిలబెట్టాలి. సాహిత్య అకాడమీని నిరంతరంగా మార్గదర్శకంగా ఉండే ఒక సంస్థగా తీర్చిదిద్దాలనేది నా ముందట ఉన్న టాస్క్. కాబట్టి దానికోసం పనిచేశాను, అది నిజంగా జరిగింది. దాని తర్వాత నేను మళ్ళీ తిరిగి తీసుకోకపోవడానికి కారణం ఏంటంటే, నేను రాయాల్సినవన్నీ మిగిలిపోయాయి. కాబట్టి ఆ పని అక్కడితో వదిలేసి సృజనకు అంకితమై మళ్ళీ సృజన చేసుకుంటూ వచ్చాను. కాబట్టి రచనలో మళ్ళీ నేను జీవించిన గనుకనే బందారం కథలు రాశాను, నాగటితరం నవలు రాశాను, మళ్ళీ కొన్ని పాటలు రాశాను, మళ్ళీ వచన కవిత్వం పుస్తకం వేసేది ఉంది. అట్లనే దాదాపు 6 నృత్య రూపకాలు రాశాను. ఈ 6 నృత్య రూపకాలు కూడా నాకు అమిత ఖ్యాతిని తెచ్చాయి. కూచిపూడికి నాకు ఉన్న సంబంధం కొంచెమే తక్కువ, కానీ కూచిపూడికి నాకు ఆ కళారూపానికి ఉన్న సంబంధం కంటే తెలంగాణ పట్ల, రైతు జీవితం పట్ల నాకు ఉన్నటువంటి ప్రేమనే నా చేత నృత్య రూపకాలు రాయించింది.
1: సార్, మన బతుకమ్మ పండుగ రోజు మన ఆల్ ఇండియా రేడియో కూడా బతుకమ్మ నాటకాన్ని,
0: బతుకమ్మ నాటకం కూడా అదే దాంట్లో భాగంగా వచ్చింది. నేను ఇక్కడ సంస్కృతిని ప్రేమించాను కాబట్టి బతుకమ్మ నాటకం రాయమని ఒక భవాని అనే ఆర్టిస్ట్ అడిగితే రాశాను. అది అట్లా ఉండిపోయింది. అది ఒక రూపానికి వస్తలేదు ఎట్లా అని అనుకున్నప్పుడు ఆకాశవాణి ఆ బతుకమ్మ నాటకాన్ని ఆహ్వానించి తీసుకుని ఆ నాటకం రేడియోలో వచ్చినప్పుడు నాకు కలిగిన ఆనందం, ఇవాళ ఎంత ఒక అవార్డు తీసుకున్నప్పుడు ఎంత ఆనందం కలిగిందో అలాంటి ఆనందం రేడియోలో బతుకమ్మ నాటకంగా వచ్చినప్పుడు కూడా నాకు అంత ఆనందం కలిగింది. కారణం ఏంటిదంటే, నేను తెలంగాణను ప్రేమించాను, బతుకమ్మను ప్రేమించాను. బతుకమ్మ పాటలో ఉండడం వేరు, బతుకమ్మ నాటకంగా ఉండడం వేరు. కాబట్టి నాటకంగా వచ్చి అది రేడియోలో ప్రసారమైనప్పుడు ఒక జీవితం, ఒక కథ, ఒక వృత్తాంతం,
1: అద్భుతంగా ఉంది సార్.
0: అది నాకు బాగా తృప్తినిచ్చినటువంటి.
1: ఇందాక మీరే అన్నారు సార్, అవార్డు రావటం వేరు, తృప్తిని ఇవ్వటం వేరు. ఈ అవార్డులు రచయితకి మైలేజ్ని ఇస్తాయా పడగొడతాయా అనేది ఒక డౌట్ సార్.
0: అంటే ఇప్పుడు ఒకటే అంటే, అవార్డుల కోసమే పుస్తకాలు రాసినప్పుడు అవార్డులు వస్తే సంతృప్తి పడతారు, లేకపోతే దుఃఖపడతారు. కానీ మనం ఒక జీవితాన్ని ఆవిష్కరించడానికి, సమాజాన్ని

0: ఒక వేడుకతో తీర్చిదిద్దడానికి, ఒక ప్రయోజనవంతంగా సంస్కారవంతంగా తీర్చిదిద్దడానికి నువ్వు రచన చేసి ఉంటే అప్పుడు నువ్వు అవార్డు రాకపోతే దుఃఖపడవు. అయితే అవార్డు వచ్చినప్పుడు నీ సాహిత్యానికి కొంత ఫోకస్ దొరుకుతుందా లేదా అంటే తప్పకుండా ఫోకస్ దొరుకుతుంది. పురస్కారం రావడం అనేటువంటిది ఒక గుర్తింపు, నువ్వు రాసిన రచనకు ఒక గుర్తింపు. ఆ రచన మీద లోతైనటువంటి ఒక చర్చ జరిగే సందర్భం వస్తుంది. ఇప్పుడు అనిమేషన్ నేను రాశాను, అనిమేషన్ రాసిన తర్వాత 5 ఏళ్లకు 6 ఏళ్లకు
1: వచ్చింది.
0: ఇప్పుడు పుస్తకం దానికి పురస్కారం వస్తే ఇప్పుడు దాని మీద అసలు చర్చ మొదలైంది.
1: అవును సార్,
0: నిజానికి 6 ఏళ్ల కింద నేను పుస్తకం రాస్తే అసలు చర్చ ఇప్పుడు మొదలైంది. దాంట్లో ఏం రాశాడు, ఆ కరోనా ఏంటి, ఆ ప్రకృతి ఏంటి, ప్రకృతి మనిషికి మధ్యన జరుగుతున్నటువంటి ఘర్షణ ఏంటి,
1: అవును సార్,
0: ప్రకృతికి మనిషికి ఉండవలసిన సంబంధం ఏంటిది, ఇది ఎందుకు విచ్ఛిన్నమైంది, ఎక్కడ చెడింది.
1: దీర్ఘకావ్యం కదా సార్,
0: దీర్ఘకావ్యం కాబట్టి అనేక అంశాల్ని నేను దాంట్లో చర్చించాను. అసలు వలసలు ఎక్కడ మొదలయ్యాయి, వలసలు కార్మికులతోనే మొదలైనాయి అని అనుకుంటారు చాలా మంది. వలసలు ఒక రాజ్యం మీద ఇంకొక రాజ్యం ఆక్రమణ చేసేటప్పుడు మొదలైంది.
1: అవును,
0: అందుకని రాజులు వలస వచ్చారు, రాణులు వలస వచ్చారు, మంత్రులు వలస వచ్చారు. ఇట్లా చూసినప్పుడు వ్యాపారవేత్తలు వలస వచ్చారు, తెగలు తెగలే గుంపులు గుంపులుగా వలస
1: వచ్చారు,
0: ఈ వ్యాపారవేత్తలు వలస వచ్చారు. వ్యాపారవేత్తలు వలస వచ్చిన వాళ్లే ఇక్కడ రాజ్యం చేశారు
1: సార్.
0: ఇవన్నీ మనకి ఈ చరిత్రలోకి వెళితే వలసలు లేకుండా చరిత్ర లేదు
1: సార్.
0: కాబట్టి ఆకలి కోసం జరిగిన వలస ఒకటి, ఆధిపత్యం కోసం జరిగినటువంటి వలస ఒకటి. ఈ ఆధిపత్యం కోసం ఆక్రమణ కోసం వచ్చినటువంటి వలస అది ఎప్పుడైనా కూడా జీవితాన్ని హింసించేది. కాబట్టి ఆ వలసను స్థానికులు ఎప్పుడు తిరస్కరిస్తారు. ఆకలి కోసం వచ్చినటువంటి వలసను ఆహ్వానిస్తారు. ఈ ఆహ్వానించినటువంటి వలస అది ఆర్ద్రమైనటువంటిది సాహిత్యంలో ఎప్పుడు బతుకుతుంటుంది.
1: నవలకి జీవిత చరిత్రకి ఏమైనా వ్యత్యాసం ఉందా? అది జీవిత చరిత్రగా మలచాలంటే జీవిత చరిత్రని నిజంగా జరిగిన సంఘటనల్ని నవలగా చేయాలంటే దానికి ఏమైనా శైలి సంబంధమైనటువంటి చేర్పులు ఉంటాయా సార్?
0: తప్పనిసరిగా, ఒక నవల అన్నప్పుడు దానికి ఒక కళాత్మక రూపం ఇవ్వాలి. అంటే జీవిత చరిత్ర యథార్థంగా రాస్తే, డేట్లతో సహా యథార్థంగా రాస్తే అది ఒక జీవిత చరిత్ర, ఒక ఆత్మకథ.
1: అంటే మీరు ఆ నవల ప్రారంభంలో మా నాయన జీవితాన్ని రాయాలని రాశారు.
0: నవల రూపంలో రాయాలన్నప్పుడు అది ఒక కళారూపం, ఒక సాహిత్య రూపం. కాబట్టి దానికి శిల్పం, దానికి సంభాషణలు, దానికి వాతావరణం, ఇవన్నిటికి సంబంధించి ఇవి జీవిత కథలో వాతావరణ చిత్రం ఎక్కువ ఉండదు.
1: అవును సార్.
0: కానీ నవల రూపంలోకి వచ్చేసరికి వాతావరణ కల్పన, పాత్రల సమయోచిత సంభాషణ, వీటన్నిటిని కూడా తీర్చిదిద్దవలసినటువంటి అవసరం ఉంటుంది
1: సార్.
0: ఆ జీవిత కథ రాసేటప్పుడు అట్లుండదు. జీవిత కథలో వివరాలు ఉంటాయి, కానీ మీరు ఒక సాహిత్య రూపకంగా, ఒక నవల రూపంగా రాయాలన్నప్పుడు దానికి కావలసినటువంటి మాటలు, దానికి కావలసినటువంటి పాత్ర చిత్రాలు, పాత్రల స్వభావాలు, వ్యక్తులు, వాతావరణ కల్పన, ఇదంతా కళాత్మకమైనటువంటి రూపం ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి. అట్లాంటి ఒక ప్రయత్నమే నాగడితరం నవల.
1: ఎందుకంటే
0: బాపు జీవితం నుంచి ప్రేరణ పొందిన అది నవలగా ఆవిష్కరించాలన్నప్పుడు దానికి కావలసినటువంటి ఒక స్థానీయమైనటువంటి వాతావరణ కల్పన, ఒక జీవన నుంచి రూపొందిన ఒక శిల్పం దానికి అద్దడం జరిగింది.
1: సార్, చివరిగా ఈ తరం రచన చేయాలనుకున్న వారికి మీరు ఇచ్చేటటువంటి సలహాలు, సూచనలు, ఎందుకంటే రచనలోకి ఎందుకు దిగినామో అని బాధపడే తరం కొంత నేను చూశాను. సో అట్లాంటి నేపథ్యంలో మీరు ఎటువంటి సలహాలు ఇవ్వగలరు వాళ్ళకి?
0: అంటే ఒకటే, సాహిత్యంలోకి వచ్చేవాళ్ళు జీవితం రాయాలని వస్తే ఎక్కడ వాళ్ళు బాధపడే పరిస్థితి ఉండదు. అంటే సాహిత్య ప్రయోజనం కోసమన్నా రావాలి, జీవన ప్రయోజనం కోసమన్నా రాయాలి
1: సార్.
0: అట్లా వస్తే వాళ్ళు బాధపడే పరిస్థితి ఉండదు.
1: బాగుంది.
0: కానీ బాగా పేరు వస్తుందని, దీనివల్ల బాగా డబ్బు వస్తుందని వచ్చిన వాళ్ళు ఎక్కువ బాధపడుతున్నారు. ఒక 50 సంవత్సరాల అనుభవం నుంచి నేను మాట్లాడుతున్నా. 50 సంవత్సరాల అనుభవంలో చెప్తున్నది ఏంటంటే, పేరు కోసం రాయకండి, మీరు రాస్తే పేరు వస్తుంది
1: సార్.
0: మీరు మంచి జీవితాన్ని ఆవిష్కరిస్తే, మంచి సాహిత్యాన్ని రాస్తే తప్పకుండా మీకు పేరు వస్తుంది. యువతరానికి ఇచ్చే ఒకే ఒక్కసారి. అట్లనే పుస్తకాలు అమ్మడం కోసం పుస్తకాలు రాయవలసిన అవసరం లేదు. ఇదేదో శ్రద్ధ ప్లాట్ల బిజినెస్ చేసుకుంటే ఎక్కువ డబ్బులు.
1: సో
0: సాహిత్యం అనేది ఒక సామాజిక ప్రయోజనం కోసం, ఒక జాతి జాగృతి పరిచేటటువంటి ప్రయోజనం కోసం రాయాలి. ఒక అనుభవ ఆవిష్కరణ, ఒక గాఢమైన అనుభూతిని చెప్పడం కోసం రాయాలి. కానీ కేవలం డబ్బులు వస్తాయి, పుస్తకాలు అమ్మతలేవు అని అంటే అది ఈ
1: తరానికి.
0: నిజానికి ఇవాళ పుస్తకాలు అమ్మడం చాలా కష్టమైనటువంటి.
1: అవును సార్.
0: పోతన పుస్తకాలు అమ్మడం కోసం రాయలే, పుస్తకాలు అచ్చవుతాయనే నమ్మకం లేని రోజుల్లో, అచ్చు యంత్రాలు లేని రోజుల్లో రాశారు. కాబట్టి దానికి ఒక ప్రయోజనం ఉంది, దానికి ఒక గొప్ప జాతికి సంబంధించిన గొప్ప ఉత్సవం ఉంది దానికి. కాబట్టి

0: ఆ ధ్యేయంలోంచి రాశారు వాళ్ళు. కాబట్టి ఆ ధ్యేయంతో రాస్తే ఏం కాదు, వేమన రాసేటప్పుడు పద్యాలు అచ్చవుతాయని రాయలేదు, ఒక సామాజిక సంస్కరణలో భాగంగా రాశారు. కాబట్టి అది దృష్టిలో పెట్టుకోమని చెప్తాను. కొత్త రచయితలు ఆధునిక మాధ్యమాల్లో వాళ్ళు రాస్తున్నారు, ఆధునిక మాధ్యమాల్లో ప్రాచుర్యం వస్తుంది, పేరు వస్తుంది, కానీ డబ్బొస్తలేదని ఎక్కడైనా బాధపడితే అది అది సరైనటువంటి సాహిత్యకారుడు
1: అంటే ప్రవృత్తిగానే ఉండాలి, కానీ వృత్తిపరంగా మాత్రం ఎందుకు,
0: దాన్ని వ్యాపారం కాదు అది. పుస్తకం సాహిత్యం అనేది ఎప్పుడూ వ్యాపారం కాదు, ఎప్పుడైనా వ్యాపారం అయితే అది సాహిత్యం కాదు. వ్యాపారమైన సందర్భాలు కొన్ని ఉన్నాయి, అది సాహిత్యంగా నిలబడలేదు.
1: అదే సార్,
0: సాహిత్యంగా నిలబడాలంటే మీరు అది సాహిత్యంగా రాసినప్పుడు మాత్రమే నిలబడుతుంది. కాబట్టి దాంట్లో వ్యాపారం కలపకూడదు. కొత్త రచయితలకు ఇచ్చే ఒకే ఒక సూచన ఏంటంటే బాగా చదవండి, ఒక మంచి ఉద్దేశంతో రాయండి, ఒక సామాజిక ప్రయోజనంతో రాయండి. కానీ వ్యక్తిగత ప్రయోజనం, వ్యక్తిగత కీర్తికాంక్షల కోసం రాస్తే ఆ కీర్తి రాకపోగా బాధపడి దుఃఖపడేటటువంటి పరిస్థితి ఉంటుంది. మీ వెనక కీర్తి రావాలి, కానీ కీర్తి వెనక మీరు పోకూడదు.
1: ధన్యవాదాలు సార్, ఆకాశవాణి స్టూడియోస్కి విచ్చేసి సమయం కేటాయించి మా శ్రోతలతో మీ కవిత్వాన్ని, మీ భావజాలాన్ని, మీ జీవిత ప్రయాణాన్ని పంచుకున్నందుకు మా ఆకాశవాణి శ్రోతలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. నమస్కారం సార్.
0: నమస్తే.
2: మీరు ఇంతవరకు మీట్ ద స్టార్ ప్రముఖ సాహితీవేత్త, నవలాకారులు, రచయిత, కేంద్ర సాహితీ అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ నందిని సిధారెడ్డి గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త డాక్టర్ మల్లిగొడ గంగాప్రసాద్.
3: ఇంకేం కావాలి?
4: వీలైతే నాలుగు మాటలు, కుదిరితే కప్ కాఫీ.
2: కుటుంబ బంధాల విలువలను గుర్తు చేస్తూ, యువత మనసులను తాకుతూ, తల్లిదండ్రుల్ని ఆలోచింపజేస్తూ కాలాన్ని దాటి చిరస్థాయిగా నిలిచిన క్లాసిక్ మూవీ బొమ్మరిల్లు. బొమ్మరిల్లు సినిమా విడుదలై 20 ఏళ్లు కావస్తోంది. ఆ మధుర జ్ఞాపకాలను, ఆ భావోద్వేగ ప్రయాణాన్ని మరోసారి మీ ముందుకు తీసుకువస్తోంది ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. ఈ ఆదివారం ఉదయం 11 గంటలకు గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంలో తప్పక వినండి. మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. ఆదిత్య 369 ఈ సినిమా కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన వండర్ఫుల్ ట్రాక్ వచ్చేస్తుంది. వెన్నెలకంటి రచన, ఇళయరాజా సంగీతం. స్టే ట్యూన్డ్.

0: చేనేత దినోత్సవం సందర్భంగా తెలంగాణ చేనేత వస్త్రాల ప్రదర్శన ఇంకా అమ్మకాలు ఈ నెల 7 నుంచి 16 వరకు పీపుల్స్ ప్లాజా నెక్లెస్ రోడ్ లో తెలంగాణ రాష్ట చేనేత మరియు జౌలీ శాఖ ఆధ్వర్యంలో పోచంపల్లి ఇక్కత్ గద్వాల నారాయణపేట సిద్దిపేట గొల్లభామ పట్టు మరియు కాటన్ శారీస్ డ్రెస్ మెటీరియల్స్ లుంగీలు టవల్స్ బెడ్షీట్స్ కార్పెట్స్ 30% డిస్కౌంట్ తో సరసమైన ధరలకే లభ్యం. రండి తెలంగాణ చేనేత వస్త్ర ప్రదర్శనను సందర్శించండి, చేనేత కళాకారులను ప్రోత్సహించండి.
1: తర్వాత వస్తున్న సాంగ్ అభి సినిమా కోసం సాగరి సుమంగలి పాడారు. వీటిలో సుందరమూర్తి రచన, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.

0: ఇంకేం కావాలి?
1: వీలైతే నాలుగు మాటలు, కుదిరితే కప్ కాఫీ.
2: కుటుంబ బంధాల విలువలను గుర్తు చేస్తూ, యువత మనసులను తాకుతూ, తల్లిదండ్రుల్ని ఆలోచింపజేస్తూ కాలాన్ని దాటి చిరస్థాయిగా నిలిచిన క్లాసిక్ మూవీ బొమ్మరిల్లు. బొమ్మరిల్లు సినిమా విడుదలై 20 ఏళ్లు కావస్తోంది. ఆ మధుర జ్ఞాపకాలను, ఆ భావోద్వేగ ప్రయాణాన్ని మరోసారి మీ ముందుకు తీసుకువస్తోంది ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. ఈ ఆదివారం ఉదయం 11 గంటలకు గుర్తుకొస్తున్న ఈ కార్యక్రమంలో తప్పక వినండి. మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. ఇప్పుడు విజయ్ యేసుదాస్ కల్పన పాడిన పాట వినండి. మణిశర్మ సంగీతం, చంద్రబోస్ సాహిత్యం, అభిమన్యు సినిమా కోసం.

0: ఇంకేం కావాలి?
1: వీలైతే నాలుగు మాటలు, కుదిరితే కప్ కాఫీ.
2: కుటుంబ బంధాల విలువలను గుర్తు చేస్తూ, యువత మనసులను తాకుతూ, తల్లిదండ్రుల్ని ఆలోచింపజేస్తూ కాలాన్ని దాటి చిరస్థాయిగా నిలిచిన క్లాసిక్ మూవీ బొమ్మరిల్లు. బొమ్మరిల్లు సినిమా విడుదలై 20 ఏళ్లు కావస్తోంది. ఆ మధుర జ్ఞాపకాలను, ఆ భావోద్వేగ ప్రయాణాన్ని మరోసారి మీ ముందుకు తీసుకువస్తోంది ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. ఈ ఆదివారం ఉదయం 11 గంటలకు గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంలో తప్పక వినండి.

మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. స్టూడియో క్లాక్ టు టైం 9:15. ఇప్పుడు ఉర్దూలో వార్తలు వింటారు.

सन 1982 में अपना बना लो, सन 1983 में आई अर्पण, 1985 में आपके साथ। जिंदगी

0: ఆకాశవాణి అలవరసలపై తేలివచ్చి వివిధ భారతీయ వినివిధిలో పలకరించే అలనాటి సినీ పాటల పుష్పాలకై వేచి ఉన్న మధురిమ శ్రోతలందరికీ చంద్రశేఖర్ మల్లాది స్వాగతాంజలి.
1: భూమి నరకంలా ఉందని, దానిని స్వర్గం చేయమని, ముడుపులు మొక్కులు తీర్చుకొని తనను వేరే పరమార్థము తెలియచేయమంటున్న తొలితరం తిరుమలేశ గీతం. గానం ఘంటసాల, రచన ఆర్ భద్రిరాజు, సంగీతం ఘంటసాల వెంకటేశ్వరరావు.

కన్నులు పలకలేకపోయినా మాట్లాడుతూ ఉంటాయి. పెదవులతో మాట్లాడలేక వలపే నిచ్చెనగా గగనాల స్వర్గాలు పంచుకోవాలని, ఆ బంధం కలకాలం దేవతలు నిలపాలి అంటున్న రచయిత కలం కన్న కళల గేయం. అల్లుడే మేనల్లుడు చిత్రంలో ఘంటసాల పి సుశీల పాడిన పాట, డాక్టర్ సి నారాయణరెడ్డి రచన, బి శంకర్ సంగీతం.

నవ్వు వేయి చందమామలై పూస్తే, గాజుల మోతలే అనురాగ గీతాలైతే, అందీయల సందడిలో మనసు చిందులు వేస్తే, కన్నుగీటు వలుపుపాటై స్వర్గసుఖాలను అందిస్తే, జీవనం మాధురిలో రారమ్మని పిలిచే అద్భుత సంగీత గీతం. మంచి మనసుకు మంచి రోజులు చిత్రంలో ఘంటసాల వెంకటేశ్వరరావు పాడిన పాట. జూనియర్ సముద్రాల రచన, ఘంటసాల వెంకటేశ్వరరావు సంగీతం.

శుభకర సుందరం ఆదర సంబరం సాగరమైతే, సిరిమువ్వల నవ్వుల పిలుపైతే, ఉసుగొలిపే పర్వంలో సామగానమే సోమపానమైతే, తనువు వేగానికి తలపుల అలజడిలో పాడే రసరమ్య గీతం. ప్రేమకానుక చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట. ఆచార్య ఆత్రేయ రచన, చక్రవర్తి సంగీతం.

ప్రతి ఉదయం అనురాగ హృదయానికి ఒక సంధ్యారాగం. ఆ సంధ్యా సమయంలో ప్రతి సాగర కెరటం తీరం చేరదని, ఆకాశాన్ని అంటదని, కానీ ఆ సింధూర కెరటం భూపాలరాగం వినిపిస్తోంది అంటున్న రాగరంజిత గీతం. సీతారాముల చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం, వేటూరి రచన, సత్యం సంగీతం.

గోదావరి, కృష్ణవేణి, తుంగభద్రా తీరాలు తెలుగు సంస్కృతికి క్షీరధారలు. నన్నయ్య పుట్టిన జీవకళల గోదావరి తరంగాలైన, నాగార్జునుని బోధలు అందించిన కృష్ణవేణి తరంగిణి అయినా, కత్తి పదును కలం పలుకుకు రతనాలగడ్డైన తుంగభద్రా నది తోయ మాలికలైనా మన ఘన చరిత్రను గుర్తుచేసే మధుర గాయకుని స్వరం. విచిత్ర కుటుంబం చిత్రంలో ఘంటసాల వెంకటేశ్వరరావు పాడిన పాట, డాక్టర్ సి నారాయణరెడ్డి రచన, టివి రాజు సంగీతం.

విరజాజీ సిరిమల్లే కవ్వింపు నవ్వై ఆ వెన్నెలలో వెన్నెలను పలకరించి మనసైన రాజును దరిచేర రారమ్మంటూ స్వాగత గీతి అందుకుంటున్న మధుర గాయని. రాజనందిని చిత్రంలో పి సుశీల పాడిన పాట, మల్లాది రచన, టివి రాజు సంగీతం.

కళ ఒక మైకం, అందులో ఓ కునుకు. తీరా లేచి చూస్తే, లేకపోతే కలవరం చెంది చెప్పకుండా తరలిపోయిన చిలకాన్ని ప్రశ్నిస్తే ఆమె అందచందాలకు తాను కలకాలం ఖైదీనని, ఎక్కడ ఉన్నా ఎప్పటికైనా ఆమె తన చెల్లెని, రాగాలు సరాగాల యుగళగీతం ఈ పాట. పెళ్లి సందడి చిత్రంలో ఘంటసాల వెంకటేశ్వరరావు పి లీలా పాడిన పాట. జూనియర్ సముద్రాల రచన ఘంటసాల వెంకటేశ్వరరావు సంగీతం.

ఒక్కోసారి అయిన వాళ్లు ఉండరు, అప్పుడు తోడు ఉన్నవాళ్లే నావాళ్లు అనుకుని పక్షులకు పశువులకు లేని భయము నీకెందుకు అని ఆశే లోకాన్ని బతికిస్తోందని కాలచక్రంలో కష్టం సౌఖ్యం కలిసే ఉంటాయి కనుక కలిసి ఉండాలి, ఆనందంగా ఉండాలి అంటూ ప్రబోధిస్తున్న గీతం. పొట్టిప్లేడరి చిత్రంలో ఘంటసాల వెంకటేశ్వరరావు పాడిన పాట, కొసరాజు రచన, ఎస్పి కోదండపాణి సంగీతం.

యథసద ఏటి రొద నది అలల లలిత పద పల్లవాల కవితల సరిగమల పొంగిన ఆవేశంలో మేని విరుపులే మెరుపులుగా మువ్వల సవ్వడే ఉరుముగా తొలకరి చినుకుల లయలలో మనోరాసలీలకు తనూపుల కింతలకు పద పలకరింపులకు ప్రణయగీతం ఈ పాట. సిరిసిరి మువ్వ చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట. వేడూరి సుందరరామ్మూర్తి రచన, కెవి మహదేవన్ సంగీతం.

లాలిత్య లాళనలో జోలాలి ఊయలలు ఉంటూనే ఉంటాయి, వింటూనే ఉంటాం. ముద్దమందారం చిత్రంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, సంప్రదాయ గీతం రమేష్ నాయుడు సంగీతం.

చెరగని చిరునవ్వుతో వెలుగులిని మూముతో ఉండాలని, రత్నస్తపిత స్వర్ణాభవనాలతో ఉంచలేనని, కంటిపాపగా చూసుకుంటానని జూకొట్టి చెప్పే పాట. ధర్మదాస చిత్రంలో ఘంటసాల వెంకటేశ్వరరావు, డాక్టర్ సి నారాయణరెడ్డి రచన, టి చలపతిరావు సంగీతం.

తెరిచిన కనులు నిదురు పరదాలలో మూసుకునే వరకు శ్రావ్య సినీ సంగీత గీతాలాపన వినపడుతూనే ఉంటుంది. మళ్ళీ నేను మీకు వినపడే వరకు మీ నుంచి సెలవు కోరుతున్నది చంద్రశేఖర్ మల్లాది. నమస్కారం.

0: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీబీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డు, హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టుని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989851052కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు అందుబాటులో ఉంటుంది.
2: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ఆరోగ్య జీవనం కార్యక్రమంలో రేపు ఉదయం 7:15 ఆరోగ్యకరమైన కుటుంబ నిర్మాణంలో యోగా పాత్ర. యోగా మాస్టర్ గౌతమ్ గారితో పరిచయం వినవచ్చు. పరిచయకర్త శ్రీ కె సందీప్.
3: ఇంకేం కావాలి?
4: వీలైతే 4 మాటలు, కుదిరితే కప్ కాఫీ.
5: కుటుంబ బంధాల విలువలను గుర్తు చేస్తూ, యువత మనసులను తాకుతూ, తల్లిదండ్రుల్ని ఆలోచింపజేస్తూ కాలాన్ని దాటి చిరస్థాయిగా నిలిచిన క్లాసిక్ మూవీ బొమ్మరిల్లు. బొమ్మరిల్లు సినిమా విడుదలై 20 ఏళ్లు కావస్తోంది. ఆ మధుర జ్ఞాపకాలను, ఆ భావోద్వేగ ప్రయాణాన్ని మరోసారి మీ ముందుకు తీసుకువస్తోంది ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. ఈ ఆదివారం ఉదయం 11 గంటలకు గుర్తుకొస్తున్న ఈ కార్యక్రమంలో తప్పక వినండి.
2: రేపు రాత్రి 7:15 ఇది మన చట్టం. సైబర్ నేరాలు జాగ్రత్తలు. ప్రముఖ న్యాయవాది అనంతకృష్ణ కొఠారి గారితో పరిచయం మొదటి భాగం వినవచ్చు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.
6: నీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం 3:00 నుండి 4:00 మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం సరిగ్గా 11 గంటలు. ఈనాటి కార్యక్రమాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:50 ఎఫ్ఎం బ్యాండ్ 102.8 MHz పై మా ప్రభాత ప్రసారం ప్రారంభం. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.